శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 3వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: వృక్ష సంపద ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాన్యపి పరార్థాయ వృక్ష సత్వరుషాయివ. ఇది సంస్కృత సూక్తి. ప్రకృతిలో వృక్షాలు తాము ఎండలో ఉంటూ తమను ఆశ్రయించిన వారికి నీడనిస్తాయి, ఫలములను కూడా ఇతరులకే అందజేస్తాయి. అట్టి సహకారము త్యాగభావము గల వృక్షములు సత్వరుషలతో సమానమని సంస్తుతించారు పెద్దలు. లోకంలో కొందరు మంచివారు ఇతరుల కోసం పాటుపడతారు, తమ ధన మన ప్రాణములను పణంగా పెట్టి సాధించిన ఫలితాలను సమాజానికే సమర్పణ చేస్తారు. ఉదాహరణకు మన జాతిపిత మహాత్మా గాంధీ తమ ఉన్నతమైన న్యాయవాద వృత్తిని, ధనాన్ని, సుఖాన్ని త్యజించి సత్యాహింసలను ఆయుధములుగా గ్రహించి భారతదేశ స్వాతంత్ర రథ సారథి అయి శ్రమించి తన మనోరథమును సాధించి ఏ విధమైన స్వలాభాన్ని అధికారమును ఆశించకుండా జీవించి ప్రపంచ ప్రజల మన్ననలకు పాత్రులైనారు. సత్పురుషులతో పోలిక చెప్పబడిన ఆ వృక్షములను గురువులుగా సంభావించి గౌరవించారు తెలుగు బాల శతకంలో కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. బ్రతికినన్నినాళ్ళు ఫలములిచ్చుటే కాదు చచ్చిగూడ చీల్చి ఇచ్చు తనువు త్యాగభావమునకు తరువులే గురువులు లలిత సుగుణ జాలా తెలుగు బాల. సారస్వత వరివస్యులైన మన సుకవులు మహాభారతాన్ని పారిజాతంతోనూ శ్రీమద్ రామాయణాన్ని కల్పవృక్షంతోనూ పోల్చి వృక్ష జాతి ప్రాణి సమూహానికి చేసే మేలు గుర్తు చేసుకున్నారు. కర్తవ్య దీక్షతో ఆ వృక్ష సంపదను మనం సంరక్షించుకుందాం, వాటి నుండి మనం రక్షణ పొందుదాం. వృక్షో రక్షతి రక్షిత. ఆదికవి నన్నయ్య భారతంలో అమితాఖ్యానక శాఖలం బొలిచి

ఫలమై ద్వైపాయనోద్యాయత మహాభారత పారిజాతమరు ధాత్రీ జన ప్రార్థ్యమై అని భారతాన్ని ఒక మహావృక్షంతో పోల్చి చెట్టుకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, నీడ ఇవన్నీ కూడా ఎలా అయితే సమృద్ధమై లోకానికి ఉపయోగపడతాయో భారతం కూడా ఆ విధంగా అనేకమైనటువంటి ఉపాఖ్యానాలతో, ఫలాలతో, పుష్పాలతో వర్ధిల్లుతోంది. వేదార్థమే దాని నీడ అని చెప్పి దాన్ని ఒక మహాపారిజాతంతో పోల్చారు. వృక్షాలకు అంతటి ప్రాధాన్యం ఉన్నది. మన జీవితాన్ని, మన వంశాన్ని వంశవృక్షము అని పోల్చడం జరుగుతుంది.

0: అందువల్ల మనం వృక్షాలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి.

మేరింత వరకు భక్తిరంజన కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

టమాటోలో సమగ్ర శస్త్రరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా టమాటాలో తెగుళ్ళను గనక మనం చూసినట్టయితే, ముందుగా వచ్చే ఆకుమాడు తెగులు. టమాటా పంట వేసిన 20 నుండి 25 రోజుల్లో ఈ తెగులు ఆశిస్తుంది. ముదురు ఆకుల మీద ముదురు రంగు లేదా నల్లటి వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు మాడిపోతాయి. నల్ల మచ్చల మధ్యలో వలయాలు ఏర్పడడం ఈ తెగులు ముఖ్య లక్షణం. తెగులు ఆకుల మీదనే కాకుండా కాడలు, కాండం, కాయల మీద కూడా కనిపిస్తుంది. ముందుగా వచ్చే ఈ ఆకుమాడు తెగులకి యాజమాన్య పద్ధతులు గనక మనం చూసినట్టయితే, తెగులు కలిగించే శిలీంద్రానికి ఆశ్రయం ఇచ్చే పంట అవశేషాలను, కలుపు మొక్కలను నిర్మూలించాలి. మొక్కలు నాటిన 20 నుండి 25 రోజుల్లో మ్యాంకోస్ జప్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాముల చప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు తీవ్రతను బట్టి 2 లేదా 3 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి, ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు. జూలై నుండి డిసెంబర్ మాసాల్లో ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు ఉధృతంగా వస్తుంది. దీనివల్ల 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆకుల చివర్లలో గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకులు ఎండిపోవడం ఈ తెగులు ముఖ్య లక్షణం. ఈ మచ్చలకి ఒక నిర్దిష్టమైన ఆకారం అంటూ ఉండదు. మొక్కలు కాలినట్లుగా కనిపిస్తాయి. కాయల మీద, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు కాయలన్నీ గోధుమ రంగుగా మారి కుళ్ళిపోతాయి. ఈ తెగులు నివారణకి క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా కార్బండిజమ్, దీంతోపాటుగా మ్యాంకోజెబ్ మిశ్రమం 2 గ్రాములు లేదా డైమిథోమార్ఫ్ 1 గ్రాము, దీంతోపాటుగా మ్యాంకోజెబ్ 3 గ్రాముల మిశ్రమం లేదా రిడోమిల్ MZ 2 మిల్లీలీటర్లు లేదా పైరాక్లోస్టోబ్రిన్, దీంతోపాటుగా మెటిరామ్ 3 గ్రాములు లేదా సెమోక్సినిల్, దీంతోపాటుగా మ్యాంకోజెబ్ మిశ్రమం 2.5 గ్రాముల చప్పున 1 లీటర్ నీటికి కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయాలి. టమోటాను ఆశించే మరొక తెగులు శిలీంద్ర ఎండు తెగులు. భూమిలో అధిక తేమ, పొలంలో మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, వేడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఫ్యూజేరియం శిలీంద్ర ఎండు తెగులు కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు పసుపు రంగుగా మారి ఎండిపోతాయి. కాండాన్ని చీల్చి చూస్తే గోధుమ రంగు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకి సరైన నీటి యాజమాన్యాన్ని పాటించాలి. 2 కిలోల ట్రైకోడెర్మాను 185 కిలోల పశువుల ఎరువుతో కలిపి, దీంతోపాటుగా 20 కిలోల వేపపిండిని కలిపి గోనె సంచులతో కప్పి చెట్టు నీడలో కానీ ఎండ తగలని ప్రదేశంలో కానీ ఉంచి 3 రోజులకొకసారి నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత 1 ఎకరం పొలంలో వేసి కలయదున్నాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము, దీంతోపాటుగా మ్యాంకోజెబ్ 2 గ్రాముల చప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. టమాటాను ఆశించే మరొక తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. టమాటాలో మొక్కలు అతి త్వరగా ఎండిపోవడం అన్నది ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ముఖ్య లక్షణం. ఈ వ్యాధిని నిర్ధారించాలంటే తేలికపాటి పరీక్షను చేయొచ్చు. వ్యాధి సోకిన మొక్కల నుండి కాండపు మొక్కను కత్తిరించి ఒక గాజు గ్లాసులో ఉన్న నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉంచితే పాల రంగులో చిక్కని బ్యాక్టీరియా ఊట నీటిలోకి కత్తిరించిన అంచుల గుండా విడుదలవుతుంది. ఈ పరీక్షను ఉపయోగించి బ్యాక్టీరియా ఎండు తెగులను నిర్ధారించవచ్చు. దీని నివారణకి నాటే ముందే ఎకరానికి 6 కిలోల చప్పున బ్లీచింగ్ పౌడర్ భూమిలోనే వేసి కలయదున్నాలి. నాటే ముందు నారును స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరేట్తో పాటు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము చప్పున 10 లీటర్ల నీళ్లలో కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. ఫ్రెంచ్ చిక్కుడు పంటతో పంట మార్పిడి చేస్తే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులని నివారించవచ్చు. టమోటాను ఆశించే మరొక తెగులు బూడిద తెగులు. బూడిద తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకుల మీద తెల్లటి బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. శిలీంద్రపు పెరుగుదల ఆకు అంతా కూడా వ్యాపించి ఆకులు ముడుచుకొని ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లేదా ట్రైడోమిఫాస్ 1 మిల్లీలీటర్ చప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో వైరస్ తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే, తొలకరి వర్షాలు పడిన తర్వాత ముఖ్యంగా ఆగస్టు మాసం వరకు కూడా ఈ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా లేత ఆకుల మీద ఉంగరం వంటి గోధుమ రంగులో గుండ్రని తీగచారలు, మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. తర్వాత ఆకు కాడలు, కాండానికి, పువ్వుకి కూడా ఈ మచ్చలు వ్యాపించి
నల్లగా మారి ఎండిపోతాయి. పూతకాయలు రావు. ఇది తామర పురుగుల ద్వారా పొలమంతా వ్యాపిస్తుంది. తెగులుని గమనించినప్పుడు ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక టమాటాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, పేనుబంక పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ మొదలైన రసం పీల్చే పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడమే కాకుండా వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వీటి నివారణకి ప్రధాన పొలం చుట్టూ 2 నుండి 3 వరుసలు మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ పంటల్ని వేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల వలసలని అరికట్టచ్చు. తద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కూడా అరికట్టచ్చు. వీటి ఉధృతిని తగ్గించడానికి ఎకరం పొలంలో 4 నుండి 5 చొప్పున పసుపు లేదా నీలం రంగు పూసిన రేకులను గ్రీజు పూసి పెట్టాలి. రసం పీల్చే పురుగులు ఈ డబ్బాలకు ఆకర్షించబడి అతుక్కుని చనిపోతాయి. మొక్కలు నాటిన 20 రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో కాయతొలిచే పురుగుల విషయానికి వచ్చినట్టయితే 20 నుండి 25 రోజుల వయసున్న టమాటా మొక్కల్ని, 40 నుండి 45 రోజుల వయసున్న బంతి మొక్కల్ని 16:1 నిష్పత్తిలో ప్రధాన పొలంలో నాటడం ద్వారా పచ్చపురుగు బంతి మొక్కలకి ఆకర్షించబడుతుంది. తద్వారా టమాటాలో దీని ఉధృతిని తగ్గించవచ్చు. కొద్ది నెలలుగా టమాటాను టమాటో లీఫ్ మైనర్ అనే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. వీటి పిల్ల పురుగులు ఆకుల మీద వంకర టింకర సొరంగాలను చేసి ఆకుపచ్చని పదార్థాలని తింటూ ఉంటాయి. ఇవి ఆకుల్నే కాక పూ మొగ్గలు, కాయలపై కూడా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన కాయల మీద సన్నని రంధ్రాలు ఏర్పడి మార్కెటింగ్కి పనికిరావు. ఒక్కొక్కసారి ఈ పురుగు వల్ల 50 నుండి 100% కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దీని యాజమాన్యాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే వంగ, ఆలుగడ్డ పంటలతో పంట మార్పిడి చేయకూడదు. పంట నాటిన 20 నుండి 25 రోజులప్పుడు మగ రెక్కల పురుగుల్ని ఆకర్షించే లింగాకర్షక బుట్టలు 1 ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పురుగుల్ని గమనించినప్పుడు రైనాక్సిఫైర్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోడికర్బు 1 గ్రాము దీంతో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు టమాటాలో నల్లి పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద పసుపు రంగులో మచ్చలు కనిపించిన తర్వాత ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. దీన్ని నివారణకి వేప నూనె 10 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రోపర్గేట్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి ఆకుల కింద భాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఇక టమాటాలో వివిధ ఆకారాల్లో తెల్లని చారలు ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి. దీన్నే పాము పొడ తెగులు అంటారు. పురుగులు ఆశించిన ఆకుల్ని మొక్కల నుండి తీసి నాశనం చేయాలి. దీని నివారణకి 5% వేపగింజల కషాయం లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాబట్టి రైతు సోదరులు సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్టయితే రసాయన మందులపై పెట్టే ఖర్చు తగ్గించుకొని అధిక నికర ఆదాయాన్ని పొందొచ్చు.

0: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవవైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
2: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
1: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,
3: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోవాలి, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం, ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం.
1: యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
4: అంటే మేము చేసిన యొక్క వర్క్కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో కానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీల అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఎయిట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 GW సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని

0: నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝాః. అథ వార్తాః. ప్రశాసనేన CBSE ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద OSM ఇత్యేతస్యాః ఆంకికీయ మూల్యాంకన ప్రణాళ్యాః సేవానుబంధ సంబద్ధ విషయాణాం పరీక్షణార్థం ఏకసదస్యీయ సమితిః సంఘటితా. సమితేః అధ్యక్ష క్షమతా నిర్మాణాయోగస్య అధ్యక్షపదారూఢ ఎస్ రాధాచౌహానః భవిష్యతి. సమితిః మాసాభ్యంతరే అంతః కార్మిక ప్రశిక్షణ విభాగాయ స్వప్రతివేదనం ప్రస్తోష్యతి. అత్రాంతరే పరిషదా గతవాసరే 12 కక్షాయాః ఛాత్రాణాం అంక సత్యాపనార్థం ఉత్తరపుస్తికానాం పునర్మూల్యాంకనార్థం చ అంతర్జాలపటలం ఆధికారికరూపేణ సక్రియం కృతం. అస్మాకం వార్తాహరః అవదత్ యత్ ఏషా సువిధా తేభ్యః ఏవ ఛాత్రేభ్యః ఉపలబ్ధా అస్తి, యే ఖలు స్వమూల్యాంకితానాం ఉత్తరపత్రాణాం స్కాన్ ఇత్యేతాః ప్రతిలపయః ప్రాప్తవంతః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ఉక్తం యత్ శిక్షా శక్తీకరణస్య మహత్వపూర్ణ సాధనం వర్తతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరాన్ జాగరూకాన్ క్షమాంశ్చ కారయతి. గతవాసరే నవదిల్ల్యాం సా జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్ అవసరే సా ఉక్తవతి యత్ వాస్తవికః వికాసః తదా ఏవ భవిష్యతి యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికార్థిక శైక్షిక రూపేణ వికసితాః భవిష్యంతి. సా ఉక్తవతి యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్యః ఉచ్చశిక్షాయాః అవసరాణాం ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ము వర్యా అవదత్ యత్ భారతి ప్రతిభాసంపన్నానాం ఛాత్రాణాం న్యూనతా నాస్తి, అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్యః ఉచిత మార్గదర్శనం చ ఆవశ్యకం వర్తతే.
2: युवा हमारे राष्ट्र की शक्ति आशा और उज्जवल भविष्य के प्रतीक है. मेरी सभी युवाओं विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
1: భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి సూర్యకాంత గతవాసరే సర్వోచ్చన్యాయాలయస్య 5 న్యాయాధీశేభ్య పదగోపనీయతాయే ప్రతిశ్రావితవాన్. న్యాయమూర్తి శీలనాగు, శ్రీచంద్రశేఖర, సంజీవ సచదేవ, అరుణపల్లి, వరిష్ఠాధివక్త్రి వి మోహన చ సర్వోచ్చన్యాయాలయస్య న్యాయాధీశత్వేన శపథవచనం స్వీకృతవంతః. అవధేయం యత్ కేంద్రేణ సర్వోచ్చన్యాయాలయీయ న్యాయవిద్ సమితేః అనుశంసాం ఆలక్ష్య ఏవ ఏతేషాం నియుక్తి విషయణి

0: పురస్కారశ్రేణ్యాం చ అష్ట పంచాయతీభ్యః పురస్కారాః ప్రదాస్యంతి. భారతీయ ఋతు విభాగేన సూచితం యత్ అద్య కర్ణాటకస్య ఆభ్యంతరీణేషు భాగేషు కేరళ మాహే లక్షద్వీప తమిళనాడు పుదుచ్చేరి కరాయికలేషు చ తీవ్రవృష్టిః భవిష్యతి. ఆగామి దివసద్వయ పర్యంతం హర్యానా చండీగఢ్ ఢిల్లీ ఛత్తీస్గఢ్ ఝారఖండ్ గుజరాత్ గోవా మహారాష్ట్రాంధ్రప్రదేశ్ తెలంగాణా పశ్చిమోత్తర ప్రదేశేషు తీవ్ర ఝంఝావాతేన సహ గర్జనస్య తడిత్పాతస్య చ సంభావనా వర్తతే. అంతే క్రీడా వార్తాసు. మహిళానాం అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడా మాలికాయాం గతరాత్రౌ ఇంగ్లాండ్ దేశస్య టౌన్టన్ నగరే కౌంటీ క్రీడాంగణి ఆయోజితే తృతీయ అంతిమే చ ద్వంద్వే ఇంగ్లాండేన భారతం షడ్భిః క్రీడకైః పరాజితం. ఇత్థం ఇంగ్లాండేన 2-1 ఇత్యతేన స్పర్ధాంతరాలేన శృంఖలా జితా. ఇతి వార్తాః.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం గ్రామీణ మహిళల హక్కులపై అవగాహన అంశంపై డాక్టర్ జి పద్మినీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం సమాజ శాంతి కోసం సైకిల్ యాత్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేశ సైకిల్ యాత్రికుడు శ్రీ నాగరాజు గౌడ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:35 ఫిలిం గీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు వయోలిన్ వాద్యం వినొచ్చు. 9:30 నమస్తే అమరావతి. 10:00 12 NDA పాలనపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వార్తా విభాగం వారు అందిస్తున్నారు. అనంతరం గుర్తు చేసుకుందాం కార్యక్రమం 11:00. 11:30 ఫిలిం గీతాలు. 12:00 లాహిర్ లాహిర్లో. 12:40 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత అంశంపై శ్రీమతి మణిగొండ గాయత్రి గారి ప్రసంగం వినొచ్చు. లలిత గీతం ఉంటుంది. దాని తర్వాత నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడి అధిగమించడం ఎలా అంశంపై కె లక్ష్మీ కమల గారి ప్రసంగం వినొచ్చు. 12:30 ఫిలిం గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 సంస్కృత పాఠం, మృత్యకటికం నాటకం నుంచి నాటకం గురించిన వివరణ టీచర్ డాక్టర్ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థి కందుల సంయుక్త. 4:45 జానపద గీతాల కార్యక్రమంలో శ్రీమతి అరిగే అంజనీదేవి బృందం వారి జానపద గీతాలు వినొచ్చు. 5:00 ఫిలిం గీతాలు, 5:30 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ ధారావాహికలో షుగర్ బీపీ గుండెపై వాటి ప్రభావం ఈ అంశంపై డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 6:50 డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించిన వివరాలు.

విషయాలు తెలుసుకోవచ్చు. 7:15 పంట సీమల కార్యక్రమంలో పాలీ హౌస్లో కూరగాయల సాగు ఈ అంశంపై డాక్టర్ కె ఉమాజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతాలు, మిరప సాగు, ఎండబెట్టే పద్ధతుల గురించిన వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. ఇక 8:00 ఇంగ్లీష్ టాక్స్ ఈ కార్యక్రమంలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈ అంశంపై శ్రీమతి జయమోహన్ గారి ప్రసంగం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देश प्रतिभा को कोरता लेदनी, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి, అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
2: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, जेरियाटिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తెలియజెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేల్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన బిల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలని అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసిన ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు, దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించారు.

0: అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్ నీనో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ ఆర్ 2.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 30వ శ్లోకం.

పార్థ, ఓ అర్జున, ప్రవృత్తించ బంధాన్ని కలిగించే కర్మ మార్గాన్ని, నివృత్తించ మోక్షాన్ని కలిగించే సన్యాస మార్గాన్ని, కార్య అకార్యే చేయదగిన కర్తవ్యాన్ని, చేయదగని నిషిద్ధ కార్యాన్ని, భయ బంధానికి కారణమైన పనిని, అభయే మోక్షానికి కారణమైన పనిని, బంధం బంధాన్ని, మోక్షం మోక్షాన్ని, యా ఏ బుద్ధి, వేత్తి అర్థం చేసుకుంటుందో సా బుద్ధి, అటువంటి అంతఃకరణము సాత్వికి సత్వగుణ ప్రధానమైనది.

అర్జున, జ్ఞానం చిత్తవృత్తి రూపమైనది. అటువంటి వృత్తులన్నిటి సమష్టి రూపం అంతఃకరణము, అదే బుద్ధి. బంధమంటే ఇది, మోక్షమంటే ఇది, బంధాన్ని కలిగించే కర్మ మార్గం అంటే ఇది.

మోక్షాన్ని కలిగించే నివృత్తి మార్గం అంటే ఇది. ఈ ప్రదేశంలో ఈ సందర్భంలో చేయదగిన పని ఇది, చేయకూడని పని ఇది. భయానికి బంధానికి కారణమైన పని ఇది, అభయానికి మోక్షానికి కారణమైన పని ఇది, బంధమంటే ఇది, మోక్షమంటే ఇది అని ఏ బుద్ధి యథాతథంగా అర్థం చేసుకోగలుగుతుందో అదే సాత్విక బుద్ధి. అంతఃకరణంలో ఒక భాగం సాత్వికంగా ఉంటే చాలదు, అంతఃకరణం మొత్తం సత్వగుణమయం కావాలి అని నొక్కి చెప్పడం కోసమే ఈ శ్లోకంలో ప్రవృత్తి నివృత్తి మార్గాలను రెండింటినీ ప్రస్తావించడం. బంధమోక్షాలకు కారణమైన భయ అభయాలను మళ్ళీ ప్రస్తావించడం, కర్మ మార్గానికి సంబంధించిన ధర్మాధర్మాలను విధి నిషేధాలను కూడా కార్యాకార్యే అనే పదబంధం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేఖల కార్యక్రమంలో తరువాత గ్రామీణ మహిళల హక్కులపై అవగాహన ఈ అంశంపై డాక్టర్ జి పద్మిని దేవి గారి ప్రసంగం వింటారు.
1: ఆడపిల్లలు, మహిళలు ఇంటా బయట హింస, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నది. చాలామంది యువతులు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించటం లేదు. అలాగే ఆడపిల్లలు బడికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. మాటలతో వేధించటం, బాధించటం, వరకట్నం కోసం వేధించటం, శారీరకంగా బాధించటం, మీరేమీ చేయలేరని ఎగతాళి చేయటం వంటివి మన చుట్టుపక్కల గమనించడమే కాకుండా టీవీల్లో, వార్తాపత్రికల్లో కూడా చూస్తున్నాం. మహిళల సమగ్ర అభివృద్ధిని కాలరాస్తున్న ఈ పరిస్థితులను, సమాజ వైఖరులను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే వీటిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసినప్పటికీ చాలామంది మహిళలకు, ప్రత్యేకంగా గ్రామీణ మహిళలకు వాటిపై అవగాహన లేదు. బాధితులకు ప్రభుత్వం నుండి ఏ విధమైన రక్షణ, సహాయం ఎక్కడ ఎలా పొందవచ్చునో కూడా తెలియదు. తమ రక్షణకు సంబంధించిన చట్టాలపై మహిళలందరూ అవగాహన పొందాలి. అప్పుడే తమను తాము అన్ని హింసల నుండి, వేధింపుల నుండి రక్షించుకోవడానికి వీలవుతుంది. కనుక ఈరోజు మనము మహిళా హక్కులు, ప్రత్యేకంగా గ్రామీణ మహిళలకు మన రాజ్యాంగం మరియు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కులను గురించి వివరంగా తెలుసుకుందాము. ముందుగా హక్కులను రెండుగా విభజించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో నిర్ణయించబడినవి. మహిళా చట్టాలు ఏవైతే ప్రాథమిక హక్కులున్నాయో ఆ హక్కులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం పొందుపరిచినవి. మొదటగా రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులు. మహిళా సంక్షేమం గురించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే తగిన శ్రద్ద చూపారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం రాజ్యాంగపరంగా రక్షణ కల్పించారు. ముందుగా మహిళలకు కల్పించిన ప్రాథమిక హక్కులను గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. కొన్ని ఆధునిక హక్కులను శ్రేయోరాజ్య నిర్మాణానికి ఉపకరించే విధంగా రూపొందించారు. ఉదాహరణకు పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా హక్కు, సాంకేతిక హక్కు, సాంస్కృతిక హక్కు మొదలగున్నవి. వీటి మూలంగా జాతి, కుల, మత, లింగ, జన్మ సంబంధమైన వివక్షలను నిషేధించడం సాధ్యమవుతుంది. అదేవిధంగా శిశువుల అమ్మకం, వ్యభిచారం, వెట్టి చాకిరీ, బానిసత్వం మొదలైన సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి కూడా సాధ్యమవుతుంది.

0: ప్రాథమిక హక్కులలో ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి సమానత్వ హక్కు. ఈ హక్కు ప్రకారం చట్టం దృష్టిలో స్త్రీలు పురుషులు అందరూ సమానమే. శాసనాల అమలులో విచక్షణ చూపడాన్ని ఈ నిబంధన నిషేధిస్తుంది. అలాగే 15 మరియు 14 నిబంధనల ప్రకారం స్త్రీలకు ప్రత్యేక చట్టాలని రూపొందించారు. వాటిలో కొన్ని ముఖ్యమైన చట్టాలు: స్త్రీలకు విద్యా సంస్థలలో 30% ప్రత్యేక కేటాయింపు. స్త్రీ పురుషుల మధ్య సమాజంలో సమానత్వం కావాలంటే స్త్రీ పురుషునితో సమానంగా విద్యావంతురాలై ఉండాలి. స్త్రీలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు, విద్యలో పురుషుల కన్నా వెనకబడి ఉండడం చేత వారి విద్యావకాశాలను మెరుగుపరచడానికై రాజ్యాంగం ద్వారా స్త్రీలకు ఏర్పరిచిన ప్రత్యేక హక్కు ఇది. కేవలం విద్యా సంస్థలలో మాత్రమే కాకుండా పారిశ్రామిక రంగంలో కూడా స్త్రీ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను ఏర్పరిచారు. ఉదాహరణకు ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, తోటల చట్టం మొదలైన కార్మిక సంక్షేమ చట్టాల క్రింద స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పరచబడ్డాయి. ప్రత్యేక రక్షణతో పాటు ఉద్యోగాలలో సమాన అర్హతను ఇవ్వటానికి కూడా ఈ నిబంధన దోహదం చేసింది. మరి ఒక హక్కు భావ ప్రకటనా స్వేచ్ఛ. పౌరులందరికీ ఈ హక్కు ఉన్నప్పటికీ కొన్ని హేతుబద్ధమైన నిర్బంధాలు కూడా ప్రభుత్వం విధించవచ్చు. ఉదాహరణకు స్త్రీల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉండే అశ్లీల, అసభ్య చిత్రాలు, సినిమా పోస్టర్లు, సాహిత్యంపై నిర్బంధం విధించవచ్చు. స్వేచ్ఛా హక్కు ఆధారంగా భారత మహిళ అన్ని రకాల స్వేచ్ఛలను పొందగలుగుతుంది. అదేవిధంగా స్వేచ్ఛ హక్కు ద్వారా మహిళలు తనకు నచ్చిన వృత్తిని స్వీకరించడానికి, ఇష్టమైన వ్యాపార వాణిజ్యాలను చేసుకోవడానికి హక్కును కలిగి ఉన్నారు. మరి యొక్క హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ హక్కు ప్రకారం స్త్రీలో శిశువుల అమ్మకం, నిర్బంధంగా అవమానకరమైన పనులను ప్రోత్సహించడం, వెట్టి చాకిరి, వ్యభిచారం చట్టం దృష్టిలో నేరాలు. ఈ హక్కు కింద ఒక వ్యక్తి లేదా ఇంకొక వ్యక్తికి అవమానకరమైన పనులను ప్రోత్సహించటం కూడా నేరమే. మత స్వేచ్ఛ హక్కు. ఈ హక్కు కింద ప్రతి మహిళ తనకు ఇష్టమైన మతాన్ని అవలంబించటానికి, మతాచారాలను పాటించటానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఈ హక్కు కింద ప్రత్యేక వివాహ చట్టం ఏర్పడింది. ఈ చట్ట ప్రకారం ఒక స్త్రీ మరొక మతానికి చెందిన వ్యక్తిని వివాహమాడినా తన మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాథమిక హక్కులను పటిష్టం చేయడానికి ప్రభుత్వం మహిళల కోసం కొన్ని చట్టాలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. కనీస వేతన చట్టం. ప్రభుత్వ పనుల్లో పనిచేసే స్త్రీ పురుషులకు సమాన వేతనాలు కల్పించాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక వివాహ చట్టం. ఈ చట్టంలో పురుషునితో పాటు స్త్రీ కూడా విడాకులు పొందే సౌకర్యాన్ని కల్పించారు. హిందూ వివాహ చట్టం. ఈ చట్టంలో స్త్రీకి పురుషునితో సమానంగా తండ్రి ఆస్తులపై హక్కు కలిగిస్తుంది. లింగ ఎంపిక నిషేధ చట్టం. ఈ చట్ట ప్రకారం స్త్రీల పట్ల వివక్షత నివారించుటకు లింగ ఎంపిక మరియు గర్భస్రావం ద్వారా స్త్రీ భ్రూణ హత్యలను నిషేధించబడినది. ఈ సమస్య ఎక్కువగా గ్రామాల్లో కనిపించడం వల్ల ఈ చట్టం ఆవిర్భవించింది. ఇంకా ఈ చట్ట ప్రకారం అక్రమంగా స్కాన్ చేసి లింగ నిర్ధారణ చేయడం, దానిని వెల్లడి చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణించి కఠినమైన శిక్షలు విధించబడును. బాల్య వివాహ నిరోధక చట్టం. ఈ సమస్యను మనం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు ఎదుర్కొనటం చూస్తున్నాము. ఈ చట్ట ప్రకారం మగపిల్లలకి 21 సంవత్సరాలు పూర్తయ్యే వరకు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు జరిగే ఏ వివాహమైనా బాల్య వివాహమే. 21 సంవత్సరాలు దాటిన యువకుడు చిన్న వయసులోనే ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే అతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 1,00,000 రూపాయల జరిమానా లేదా 2 విధించవచ్చు. బాల్య వివాహాన్ని ఎవరైనా ప్రోత్సహించినా, కుదిర్చినా, చేయించినా వారు తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా చట్టరీత్యా శిక్షార్హులే. ప్రభుత్వం బాల్య వివాహాలను నిషేధించడానికి ఇంత కఠిన చర్యలు తీసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందువలన అంటే ఈ బాల్య వివాహాల వలన చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. అవి ఏమనగా చిన్న వయసులోనే గర్భవతులు కావటం, ఆడపిల్లల అక్రమ రవాణాకు అమ్మకానికి అవకాశం ఏర్పడటం, అధిక సంఖ్యలో గర్భవిచ్ఛిత్తి, నెలలు నిండకముందే ప్రసవం జరగటం, ఫలితంగా మాతృ మరణాలు, శిశు మరణాల సంఖ్య పెరగడం, వైకల్యంతో కూడిన శిశు జననాలు, కుటుంబ పోషణకై బాల కార్మికులుగా మారుట. ఈ దుష్ఫలితాలన్నీ ఉండటం వల్ల ఈ చట్టం ఆవిర్భవించింది. వరకట్న నిషేధ చట్టం. వివాహ సందర్భంలో పెళ్లి కుమారుని గాని, పెళ్లి కుమారుని బంధువులు గాని, పెళ్లి కుమార్తె బంధువులు ధన రూపంలో గాని, వస్తు రూపంలో గాని కానుకలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ అదేవిధంగా వారికి 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష మరియు 15,000 దాకా జరిమానా విధించటానికి ఆస్కారం ఉంది. కట్నం తీసుకోవడమే కాకుండా అడగడం కూడా నేరమే. అలా కట్నం అడిగితే జైలు శిక్ష, 6 నెలల నుండి 2 సంవత్సరముల వరకు 10,000 రూపాయల జరిమానాతో విధించును. మరి యొక్క చట్టం అక్రమ రవాణా నిరోధక చట్టం సవరణ. ఈ చట్టం ముఖ్యంగా గ్రామీణ బాలికలను, యువతులను ఉద్యోగం లేక పని ఇప్పిస్తామని, సినిమాలో చేరుస్తామని, మంచి భవిష్యత్తు చూపిస్తామని చెప్పి వేరే పట్టణ ప్రాంతాలకు తీసుకువెళ్లి వారిని వేరే వారికి అమ్మివేసి వారిచే బలవంతంగా వ్యభిచారం చేయించటం, వారి చెప్పినట్లు చేయకపోతే కొట్టి హింసించి బలవంతంగా చేయిస్తారు. ఇంకా ఇవే కాకుండా వ్యవసాయ పనులకు తీసుకెళ్లి ఎక్కువ పని చేయించి శారీరక శ్రమకు గురి చేసి వారి శ్రమను దోచుకోవడం, కూలీ ఇవ్వకుండా పని చేయించుకుని ఇబ్బందులు గురి చేయడం, ఇతరుల ఇళ్లల్లో కూడా పని చేయించటం. సాధారణంగా ఈ అన్యాయాలు జరిగినప్పుడు చాలా వరకు సహిస్తారు, ఎవరికీ చెప్పరు. కానీ తప్పకుండా ఇలా సహించబడేవారు ఈ సమాచారాన్ని తహసీల్దార్, స్థానిక ఇన్స్పెక్టర్ లేక స్వచ్ఛంద సంస్థలకు చెప్పి అన్యాయాన్ని అరికట్టాలి. అక్రమ రవాణా ఒక పెద్ద నేరం. ఈ నేరానికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు విధించవచ్చు. ఈరోజు మనం ఎక్కువగా చూస్తున్న హింస గృహహింస. ఈ గృహహింసని తగ్గించడానికి మన ప్రభుత్వం గృహహింస చట్టం, ఈ చట్టం 2005లో వచ్చింది, దీన్ని అమలు 2006 నుంచి చేస్తున్నారు. ఇది ముఖ్యంగా గృహాలలో ఉండే మహిళలపై భర్త కానీ, భర్త యొక్క బంధువులు కానీ శారీరకంగా, మానసికంగా దాడి చేసినట్లయితే వారి దాడి నుండి మహిళలకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ చట్ట ప్రకారం భౌతిక లేక శారీరక హింసకు గురైన వారు, తిట్లు మరియు దూషణకు గురైన వారు, ఆర్థికంగా దూషింపబడిన వారు వస్తారు. బాధితురాలి సమాచారం ఆమె కానీ ఆమె తరపు వారెవరైనా హింస జరుగుతుంది లేక జరగబోతుంది అని కానీ రక్షణ అధికారికి ఇవ్వవచ్చు. ఈ రక్షణ అధికారి జరిగిన హింసను గృహ ఘటనా నివేదిక రూపంలో మ్యాజిస్ట్రేట్ కోర్టుకు అందించాలి. కోర్టు దరఖాస్తు అందిన 3 రోజుల్లో మొదటి వాదన వినాలి. 60 రోజుల్లో తుది తీర్పు వినిపించాలి. మహిళల అమర్యాద నిరోధక చట్టం బహిరంగ ప్రదేశాల్లో గాని, గృహాలలో గాని మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం నేరంగా ఈ చట్టం పేర్కొన్నది. నిర్భయ చట్టం. ఈ చట్టాన్ని వర్మ కమిటీ సిఫార్సులను అనుసరించి పార్లమెంటు నిర్భయ చట్టంను 2013 పాస్ చేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి హత్య చేసినట్లయితే అటువంటి వారిపై యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. చివరిగా, ఒక స్త్రీ లేదా బాలికపై ఎలాంటి నేరం జరిగినా ఆ మహిళ కానీ వారి కుటుంబ సభ్యులు లేక ఇరుగు పొరుగు సమాజం కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా వ్యక్తులు ముందుగా ఆ నేరాన్ని రిపోర్టు చేసేలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి. చేయడానికి కావలసిన ధైర్యాన్ని, సహకారాన్ని అందరూ ఆమెకి, ఆమె కుటుంబానికి అందించాలి. ఇదంతా జరగాలి అంటే ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో అక్షరాస్యత చాలా అవసరం. అప్పుడే వారు వారి యొక్క హక్కులను, ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని ధైర్యంగా పాటించగలరు.
1: మరింతవరకు గ్రామీణ మహిళలు హక్కులపై అవగాహన ఈ అంశంపై డాక్టర్ జి పద్మినీదేవి గారి ప్రసంగం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. ఉదయ రేఖల కార్యక్రమంలో ఉన్నాం మనం.
2: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సమాజ శాంతి కోసం సైకిల్ యాత్ర. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేశ సైకిల్ యాత్రికుడు శ్రీ నాగరాజు గౌడ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ప్రపంచ శాంతి కోసం సైకిల్ యాత్ర చేస్తూ అతిథిగా మన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వచ్చారు కర్ణాటక రాష్ట్రం హసన్ పట్టణంలో ఉన్న నాగరాజు గౌడ గారు. ఆయన ప్రపంచ శాంతి కోసం కర్ణాటక మొదలుకొని భారతదేశం మొత్తం ఇప్పటికే ఒకసారి సైకిల్ యాత్ర చేశారు. మరోసారి సైకిల్ యాత్ర చేస్తూ విజయవాడ మీదుగా వెళుతూ ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి విచ్చేశారు. నమస్కారం నాగరాజు గౌడ గారు.
4: నమస్కారం సార్.
3: ఏ ఉద్దేశంతో మీరు ఈ సైకిల్ యాత్ర చేస్తున్నారు అసలు?
4: ఎందుకంటే ప్రపంచంలో అంత జగడము, అదికోసమే నాకు మనసులో వచ్చింది ఒక శాంతి యాత్ర చేయాలా. అదికోసమే సైకిల్లో స్టార్ట్ చేశాను. 6 ఇయర్స్ అయింది. ఇప్పుడు మేము కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్,

0: హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, యూపీ, ఎంపీ, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఇప్పుడు మన కనకదుర్గ షహర్ విజయవాడకు వచ్చాను.
1: ఢిల్లీ నుంచి వస్తున్నారా?
0: ఢిల్లీలో కుంభమేళా చూసి ఇప్పుడు వచ్చాను.
1: ఢిల్లీ నుంచి ఇప్పుడు సైకిల్ మీద వస్తున్నారు?
0: ఇప్పుడు నెక్స్ట్ చెన్నై పోతాను.
1: చెన్నై వెళ్ళి చెన్నై మీదుగా
0: కన్యాకుమారి, అక్కడ బోర్డు చూస్తాను, తర్వాత రూట్ ఎప్పుడు ఉంది, ఇప్పుడు రామేశ్వరం పోవాలా, అక్కడ టైం టేబుల్ చూస్తాను.
1: ఇంతకు ముందు కూడా సైకిల్ యాత్ర చేశారా మీరు?
0: ఫస్ట్ టైం చేశాను, తర్వాత కరోనా వచ్చింది, అదికోసమే 2 వర్షం స్టాప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఇది.
1: మొదటిసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు?
0: మొదటిసారి కర్ణాటక, ఆంధ్ర, ఢిల్లీ టు విజయవాడ సెకండ్ టైం. ఈ రూట్లో యూపీ, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఇప్పుడు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో.
1: మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
0: మా కుటుంబంలో 3 సోదరులు, 3 సిస్టర్స్. ఇప్పుడు నాది కళ్యాణం లేదు, బ్యాచులర్, అదికోసం మేము యాత్ర చేస్తాను.
1: ఏంది మీ యాత్రలో ముఖ్యంగా ఇప్పుడు ఎదురుపడే వాళ్ళకి లేకపోతే మాలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ఇప్పుడు
1: సైకిల్ యాత్రలో
0: నేనేం చెప్తానంటే అడుగుతారు నాకు, చూడపా ఇది సద్భావన యాత్రలు, నేషనల్ ఇంటిగ్రేషన్, రాష్ట్రీయ ఏకత, జాతీయవాదం వద్దు, అంతా ప్రేమలో ఎల్లారూ చేరుకోండి, అచ్చా జీవన్ బితానా లడనా, ఇప్పుడు చేస్తాను మేము.
1: నాగరాజ్ గౌడ్ గారు, ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర ప్రారంభించినప్పుడు కుంభమేళాకి వెళ్ళారు, సైకిల్ మీద వెళ్ళారా? సైకిల్ మీద వెళ్ళారు, మళ్ళీ సైకిల్ మీదే
0: వస్తున్నారు.
1: మీకు దారిలో ఎలాంటి సమస్యలు ఎదురైనవి?
0: దారిలో సమస్య నాకు కొంచెం బాగా రాలేదు, లక్ బాగుంది. ఇప్పుడు చిన్న చిన్న ప్రాబ్లం వస్తుంది సైకిల్ది, అది మెయింటైన్ చేయాల. ఇంకొకటి ఏమంటే ఈ యాత్రలో ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు మేము 5 చీఫ్ మినిస్టర్ మీట్ చేశాను.
1: ఎవరెవరండి?
0: మన కర్ణాటకలో సిద్ధరామయ్య, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్లో అశోక్ గెహ్లోత్, మధ్యప్రదేశంలో కళ్యాణ్ సింగ్, దిగ్విజయ్ సింగ్, లక్నోలో యూపీ అఖిలేష్ యాదవ్, మనోజ్ తివారి, ఇంత మంది చూశాను. ఫిల్మ్ స్టార్ సోనూ సూద్, పద్మిని కొల్లాపురే, అంతా కొంచెం మీట్ చేశాను.
1: మరి మీకు ఈ సైకిల్ యాత్ర చేయడానికి మరి నగదు డబ్బులు ఎలా?
0: ఇది డబ్బులు ఏమంటే ముఖ్యమైన విషయంగా దేవస్థానం, ఆశ్రమం, గురుద్వారా, ఆర్య సమాజ్, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మన పండుకోది భోజనం దొరుకుతుంది, తర్వాత ఈ డాబాలో లేదంటే భక్తుడు వస్తాడు సైకిల్ చూసి తీసుకోండి చాయ్ 50 రూపాయ, అంత దానం చేస్తారు. మేము అడుగుతలేదు, అంత అడ్జస్ట్ అవుతుంది. బాగా డబ్బు దొరకలేదు.
1: మరి మీరు రోజుకి ఎన్ని గంటలు తొక్కుతారు సైకిల్?
0: మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7, 60-80 కిలోమీటర్ అవుతుంది డైలీ.
1: 60-70 కిలోమీటర్లు తొక్కుతారు. మరి మీకు మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏం లేవా?
0: ఏమీ ప్రారంభం లేదు, మేము బాగా ఆరోగ్యం ఉంది, హెల్త్ ఇస్ వెల్త్, నాకు ప్రాబ్లం వచ్చేలేదు, భగవానుకి దయాడు.
1: ఓకే, చాలా సంతోషం, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఈ వయసులో. ఇప్పుడు మీ వయసు ఎంత?
0: ఇప్పుడు సార్ నాది 60+. ఇప్పుడు చెప్పాను మేము కళ్యాణం అవ్వలేదు.
1: మరి ఎందుకు చేసుకోలేదు మీరు?
0: ఎందుకంటే ఇప్పుడు ఈ మన పిల్లలు, మొగుడు దొరికితే నాకు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సర్కారీ కర్మచారి కావాలా, ఇదంతా రోగము, అదికోసమే కొంచెం ఈ ప్రాబ్లం వస్తుంది. మనకే కాదు, మేము హర్యానాలో అంతా చూస్తాను, పంజాబ్ షాదీ ఒక బిగ్ ప్రాబ్లం. వాటి దగ్గర పని లేదు, జమీన్ లేదు.
1: మీ సైకిల్

0: యాత్రలో ఇలాంటి సమస్యలు చెప్తారా? శాంతి కోసమే కదా ఇదంతా.
1: శాంతి కోసము చెప్తాను. ఎవరు అడిగితే ఒక ఎప్పుడెప్పుడో స్కూల్లో పోతాము, స్కూల్లో కమ్మి కానీ పబ్లిక్లో బాగా మాట్లాడతాను.
0: నాగరాజ్ గౌడ్ గారు, ఇప్పుడు మనకి సౌత్లో అంటే పర్వాలేదు, మద్రాసు, విజయవాడ, హైదరాబాదు, తెలంగాణ వరకు సౌత్లో భోజనం ప్రాబ్లం లేదు మీకు. నార్త్కి వెళ్ళేసరికి మీకు భోజనం ఇబ్బంది ప్రాబ్లం?
1: నాకు నార్త్ సైడ్లో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు సార్.
0: రోటీ తినేస్తారా?
1: ఓ ధారాళంగా, నాకు భోజనంది ఏమీ ప్రాబ్లమే కాదు. ఏది దొరుకుతుంది అది అంతా బాగా టేస్ట్.
0: మరి రాత్రిళ్ళు ఎక్కడ బస చేస్తారు?
1: రాత్రిలో మేము హైవే మీద పోతాము. అప్పుడు దేవస్థానము, ఆశ్రమం, గురుద్వారా, ఆర్య సమాజ్ ఇదంతా దొరుకుతుంది రోడ్లో.
0: ఎక్కడ కనపడితే అక్కడ ఆగుతాం.
1: అక్కడ మేము అడుగుతాను, సార్ ఇక్కడ స్వామి గారు యాత్రలో వచ్చాను, ఇప్పుడు రాత్రి ఇక్కడ తంగాల, ఓ ఎప్పెప్పుడో వద్దు చెప్తారు, ఎప్పెప్పుడో.
0: మరి మీకు ప్రభుత్వం నుంచి ఏమి ఆసరా కానీ లేకుంటే ఇలాంటి యాత్ర చేస్తున్నందుకు నజరానా కానీ ఏమి ఇవ్వలేదా?
1: ఏమి లేదు, మేము అడగలేదు.
0: వాళ్ళు ఇవ్వలేదు?
1: ఇవ్వలేదు. బాగా పని ఉందప్ప, బాగా సంతోషము, భారత మాత పుత్రుడు మీరు అని చెప్తారు, ఒక ఫోటో తీసుకుంటానా, నమస్కారం అంతే.
0: మరి మీకు కర్ణాటకలో ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అలాంటివి ఏమి లేవా?
1: ఇప్పుడు తనక ఏమి ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే మనవాడు వ్యాపారస్తుడు, మనకు ఎందు ఎప్పుడు నౌకరీ చేయాలా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా రాలేదు చిక్క వయసులో. ఇప్పుడు వ్యాపారి కుటుంబం, అది వ్యాపారం చేస్తే చేస్తే మనకు ఈ సర్కారీ ఏమి యూజ్ వస్తుంది అది ఎలా నమకు తెలియదు.
0: నాగరాజు గారు, ఇప్పుడు సైకిల్ యాత్ర చేస్తూ ఉంటారు కదా, ఎక్కడన్నా దారిలో మీకు ఏదన్నా ఇప్పుడు ఎవరికన్నా మీ బంధువులకు కానీ, మీ అన్నదమ్ములకు కానీ, లేకుంటే మీ సోదరులకు కానీ, మీ అక్క చెల్లెళ్ళ వాళ్ళకి కానీ ఏదన్నా ఇప్పుడు శుభకార్యాలు లేదా ఏదైనా వార్త చెప్పాలంటే ఫోన్లో చెప్తారు?
1: ఫోన్లో చెప్తారు.
0: మరి అక్కడి నుంచి మరి వచ్చేస్తారా వెనక్కి?
1: ఇప్పుడు ఒక వారంలో ఒకసారి రెండుసారి మాట్లాడతాను. ఆరు సత్యంగా ఏమంటే, మేము చిన్న కొడుకు కాదు, 60 పార అయింది, అదికోసమే ఎప్పుడో మాట్లాడదు, నో ప్రాబ్లం.
0: ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు హాసనలో మీకు సొంత ఇల్లు అది ఉందా?
1: సొంత ఇల్లు ఉంది, అది ఇప్పుడు కొంచెం వ్యవస్థ గడబడి ఉంది, ఫ్యామిలీ టెన్షన్. అయినా ఒక ఇల్లు ఉంది, ఇంకేం లేదు.
0: ఇప్పుడు ఇది రెండోసారి మీరు దేశం మొత్తం యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళారా?
1: జమ్మూ తక్క పోయిట్ వచ్చాను, కన్యాకుమారి ఇప్పుడు
0: పోతున్నాను,
1: కాశ్మీర్కి ఇంకా పోలేదు. కొంచెం అక్కడ ఆతంకవాది గడబడి ఉంది.
0: అవును,
1: అప్పుడు
0: అప్పుడు మీరు చేసిన ఇప్పుడు ఈ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేస్తున్నారు కదా, ఈ యాత్రలో భాగంగా మీరు ఎటువంటి మనుషులను కలిశారు? అరే రే, ఈ ఊళ్ళో భలే విచిత్రమైన మనిషిని కలిశాము, అరే భలే సరిగిందే ఈ సంఘటన అని.
1: ఇప్పుడు మేము 18 స్టేట్ చూశాను,
0: 18 రాష్ట్రాలు.
1: 18 ఈ 18 రాష్ట్రాలు చూసి మనస్సులకు రెండు స్టేట్ ఒక మాటలు వచ్చింది మనస్సులో. ఏమంటే ఈ పంజాబ్, గుజరాత్ స్టేట్ ఉంది, అక్కడ మనుష్యుడు ఆర్థిక స్థితి చెప్తాడు, జీవనం బాగా ఉంది. హర్యానా, పంజాబ్, గుజరాత్, ఎందుకంటే ఊరుకు ఆ వ్యాపారమే ఉద్దేశము. ఎవరి దగ్గర మాట్లాడదు, కూర్చోది, టైం వేస్ట్ వాడికి పసంద,
0: ఎవరి పని వాడు చేసుకోవడం,
1: వాడి పని మాట్లాడదు, ఫేస్ టు ఫేస్ చూస్తా లేదు. బిజినెస్ ఉంటే మాత్ అదికోసమే ఆ రాజ్యంలో ఆర్థిక స్థితి బాగుంది,
0: వాళ్ళ జీవన వ్యవస్థ కూడా
1: జీవన వ్యవస్థ బాగుంది. నాకు చూసి మనసులో ఇది వచ్చింది విషయం. ఇప్పుడు మేము అంతా వేరే రాజ్యాలకు పోతానమా, అంత ఆలోచన రాలేదు.
0: సార్ నాగరాజు గారు, చివరిగా ఇప్పుడు మా ఆకాశవాణికి వచ్చి మీరు యాత్రలో భాగంగా మా శ్రోతలకు ప్రపంచ శాంతి గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
1: ఇప్పుడు మన ఆంధ్ర వాడుకు, పూర హిందుస్థాన్ వాడుకు ఏమంటే, జీవనము

0: శాశ్వతం కాదు. అదికోసమే నావు ఎల్లరూ సారే ఆద్మీ మిల్జుల్కే ప్యార్ సే రానా హై, అప్నా పరివార్ సే ప్యార్ కరో, సబ్సే మొహబ్బత్ కరో, ఔర్ జనతా కో నిమ్ కయ్యల్ ఆద్రే సహాయత మాడోదు, ఇలాదే యారిగూ దుఃఖ మాడబారదు. ఈ తర జీవన మాడబేకు, ఇదే జీవనద ఉద్దేశ. ఈ జీవనమేమంటే అదే, ఎవరు శాశ్వతం లేదు. అదికోసం ఎల్లరూ ప్రేమని చేయండి.
1: చాలా సంతోషం సార్, నమస్కారం.
0: నమస్కారం. భారత్ మాతాకి జై, ఆంధ్రాకి జై.
1: చాలా సంతోషం, మీ యాత్ర సుఖంగా జరిగి మళ్ళీ మీరు సంతోషంగా మరో యాత్ర చేపట్టాలని ఆకాశవాణి విజయవాడ తరపున కోరుకుంటున్నాను. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సమాజ శాంతి కోసం సైకిల్ యాత్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేశ సైకిల్ యాత్రికుడు శ్రీ నాగరాజు గౌడ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: 102.2 MHz మన ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయ రేఖల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

0: మీరింత వరకు లలిత గీతాలు విన్నారు.
1: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: Mr. Khalilur Rahman, elected president of 81st session of UN General Assembly. External Affairs Minister Dr. S. Jaishankar congratulates him. And in women's cricket, host England beat India by 6 wickets in third and final T20 international to seal 3-match series 2-1. And with that, we end the morning news. Have a nice day.
1: Akashvani.
2: విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాలో సాగుతున్న జనగణన కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్న రాష్ట పరిశీలకులు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు మరింత బలంగా అడుగులు వేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన సమీక్షించారు. విమానాశ్రయ రన్వే, చెక్ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ప్రస్తుతం 99.3% పనులు పూర్తయినట్టు జీఎంఆర్ అధికారులు కేంద్ర మంత్రికి నిర్మాణ పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలను రామ్మోహన్ నాయుడు చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వస్తువులను చేరువ చేశామని, అతి త్వరలో ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ది వైపు వేగంగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగణను నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేయాలని జనగణన రాష్ట పరిశీలకులు పీవీఎల్ఎన్ శర్మ సూచించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ ప్రాంతాల్లో జనగణన నిర్వహణ తీరును పరిశీలించారు. పలు ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడే జనగణన సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది ఏ విధంగా వివరాలను సేకరిస్తున్నారు, ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నారు అనే అంశాలపై స్థానికులను అడిగి సమాచారం సేకరించారు. సిబ్బందితో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో అమలు విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం మండలం కొండ కరకాం, రాజాంగారా, చీపురుపల్లిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. కొండ కరకాం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి శాసనసభ్యురాలు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజుతో కలిసి విజయనగరంలోని జెడ్పీ కార్యాలయం సమీపంలో శ్రీకారం చుట్టారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వేతన శ్రామికులకు నిరంతర ఉపాధిని కల్పించడంతో పాటు దీర్ఘకాలిక జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జలధార, జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఫలితంగా రోజువారీ వేతనదారులకు పని కల్పించడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనీసం 60% పనులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించాల్సి ఉండగా, ఇందులో భాగంగానే సామాజిక పనుల కింద చేపల చెరువుల తవ్వకం ప్రతిపాదనలను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రామికులకు చేతినిండా పనిని కల్పిస్తూనే మరోవైపు భూగర్భ జలమట్టాలను పెంచాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలోనూ ఫిష్ పాండ్ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. వివిధ ప్రతిపాదిత అభివృద్ది ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భోగాపురం, డెంకాడ మండలాల్లోని పలు భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న భూములు, వాటి ప్రస్తుత స్థితిగతులు, సరిహద్దుల వివరాలను సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మ్యాపుల ద్వారా సమగ్రంగా వివరించారు. పారిశ్రామిక ప్రగతికి, రాబోయే ప్రాజెక్టులకు ఏ భూములు అనుకూలంగా ఉంటాయనే అంశంపై అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. భూముల పరిశీలన అనంతరం ఎండీ దినేష్ కుమార్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న రన్వే, టెర్మినల్ భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్దితో ముందుకు వెళుతున్నామని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. వ్యాఖ్యానం మణిశ్రీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాలు ముందుగా వాణిజ్య ప్రకటనలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలి లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటిట్లా వచ్చావు?
3: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
3: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటుంది.
2: అవునా?
3: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
3: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
3: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
3: అవునవును.
4: ఫిలిం గీతల కార్యక్రమంలో ముందుగా వినయ విధేయరామ ఈ చిత్రానికి జస్ప్రీత్ జాజ్, ఎంఎం మానసి పాడారు. తమ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించిన పాట.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లై చిత్రానికి సాయి చరణ్ సాహితీ చాగంటి పాడారు. మణిశర్మ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం అందించిన పాట.

వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సార్ చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరూ స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే. The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samrit Bharat. Join Indian Navy.
1: వన్ ఆర్ 2.2 మెగా హెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పోఖరి. చిత్రానికి నిహాల్ పాడారు మణిశర్మ సంగీతం, కందికొండ సాహిత్యం.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జైలవ్ కుశ చిత్రానికి జస్ప్రీత్ జాన్ శ్రీనారాయణ రెడ్డి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగేశాస్త్రి సాహిత్యం.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండేనే.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు వయోలిన్ వింటారు. ముందుగా సుధామాధుర్య భాషిణి సింధురామక్రియ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమం తర్వాత మోక్షము గలద సారమతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

మేరింది వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వైలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నమస్తే, అమరావతి కార్యక్రమానికి స్వాగతం.
1: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా. అమ్మా ఇషు.
1: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
0: నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా రేసు గుర్రం చిత్రానికి రాహుల్ నాంబియార్, శ్రేయ ఘోషాల్ పాడారు, నవీన్ కలిసి. తమన్ ఎస్ఎస్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: మడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాఖీ చిత్రానికి శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. But the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట అజ్ఞాతవాసి. చిత్రానికి అనిరుద్ధ రవిచంద్రన్ స్వరపరిచి స్వయంగా పాడిన పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: నమస్తే. అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బాడీగార్డ్ చిత్రానికి హరిచరణ్ హరిణి పాడారు. తమన్ ఎస్ఎస్ సంగీతం అందించిన పాట. వింటూనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం మీ ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వం

0: 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కాలంలో దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యూహాత్మకంగా అనేక చారిత్రాత్మక మార్పులను చూసింది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ల యోజనల ద్వారా సామాన్య ప్రజలకు సామాజిక భద్రత కల్పించబడింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. ఆధార్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు సేవల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. 2025 నాటికి యూపీఐ 228.3 బిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. ఆధార్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. డిజిలాకర్కు 300 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడటంలో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నమో డ్రోన్ దీదీ, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలోని రైతుల అభివృద్ధితో పాటు వారి ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, రైతులకు, పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ రైతు సంక్షేమం మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు.
1: కిసానో కా హిత్ హమారీ సర్కార్ కి సర్వోచ్చ ప్రాథమికత హై. ఆ సర్కార్ హర్ కిసాన్ పరివార్ కే ఇర్ద్ గిర్ద్ ఏక్ పూరా సురక్షా కవచ్ బనా రహీ హై. కిసానో కో సస్తీ ఖాద్ మిల్తీ రహే ఇస్కే లియే బీతే వర్షో మే హమారీ సర్కార్ నే లాఖో కరోడ్ రూపయే ఖర్చ్ కియే హై. దునియా మే ఆజ్ యూరియా కి జో బోరీ.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందించే అంత్యోదయ సూత్రంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు 7 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఊహించని మైలురాళ్లనందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. దీనివల్ల భారత్లో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ల తయారీ ఊపందుకుంది. గత 12 ఏళ్లలో భారతదేశంలో రోడ్డు, రైలు, వాయు రవాణా

0: వ్యవస్థల పరంగా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది. జాతీయ రహదారుల నిర్మాణం రోజుకు సగటున 28 నుంచి 30 కిలోమీటర్లకు పెరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. పిఎం గతిశక్తి వంటి బృహత్తర ప్రాజెక్టులు రవాణా రంగాన్ని ఆధునీకరించాయి. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తి చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచారు. ఇటీవల తెచ్చిన భారతదేశ అణుశక్తి సుస్థిర వినియోగం మరియు పురోగతి శాంతి చట్టం ద్వారా అణుశక్తి రంగంలోకి నిబంధనలతో కూడిన ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతిచ్చారు. గతంతో పోలిస్తే ప్రపంచశ్రేణి మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పిఎం గతిశక్తి కోసం 100,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నింటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ప్రదేశ్లోని శేలా సొరంగం, అస్సాంలోని బోగిబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్ ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది.
1: ఆజ్ భారత్ మే హో రహే ఇన్ వికాస్ కార్యో కో దేఖ్కర్ దునియా భీ హరాన్ హై. ఆప్ ఉత్తర్ మే జాయేంగే తో చినాబ్ బ్రిజ్ జైసా నిర్మాణ దేఖ్కర్ లోగ్ హరాన్ హై. పూర్వ కి తరఫ్ జాయేంగే తో అరుణాచల్ కి శేలా టనల్, అసమ్ కా బోగిబిల్ బ్రిజ్ ఆప్కా స్వాగత్ కర్తే హై. పశ్చిమ భారత్ మే ఆయేంగే తో ముంబై మే సమందర్ పర్ బనా అటల్ సేతు నజర్ ఆయేగా. సుదూర్ దక్షిణ మే దేఖేంగే తో పంబన్ బ్రిజ్ మిలేగా జో అప్నీ తరహ కా దేశ్ కా పెహలా బ్రిజ్ హై.
0: కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల బలోపేతం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసింది. రక్షణ రంగ ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భారతదేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ వ్యవస్థ, ఆకాశ్ వాయురక్షణ వ్యవస్థ, తేజస్ యుద్ధ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక పరాక్రమానికి కొత్త చిహ్నంగా నిలిచింది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. ఉగ్రవాదులకు గట్టి సందేశమిచ్చేలా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు బలమైన జాతీయ భద్రతా విధానాన్ని చాటిచెప్పాయి.
2: ఆపరేషన్ సింధూర్ ఏ సిర్ఫ్ నామ్ నహీ హై, ఏ దేశ్ కే కోటి కోటి లోగోం కీ భావనాఓ కా ప్రతిబింబ్ హై. ఆపరేషన్ సింధూర్ న్యాయ్ కీ అఖండ ప్రతిజ్ఞా హై. 6 మై కీ దేర్ రాత్, 7 మై కీ సువహ్ పూరీ దునియా నే ఇస్ ప్రతిజ్ఞా కో పరిణామ్ మే బదల్తే దేఖా.
0: G20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ తరఫున గళం వినిపించడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత స్థానం బలపడింది. G20లో ఆఫ్రికన్ కూటమికి శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేయించటం, భారత్ మధ్యప్రాచ్యం ఐరోపా ఆర్థిక కారిడార్ ప్రకటన భారతదేశానికి ఒక దౌత్య విజయంగా పరిగణించబడుతోంది. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. గతంలో కేవలం ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గ్రహాంతర పరిశోధనలు, స్వదేశీ నావిగేషన్, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్గా అవతరించింది. చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను సురక్షితంగా దించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. దేశ అంతరిక్ష ప్రయాణం కేవలం ఉపగ్రహాలు ప్రయోగించే దేశం స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్ వైరస్ సృష్టించిన సంక్షోభాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కోవడం మోదీ పటిష్ట నాయకత్వానికి నిదర్శనం. భారతదేశం చేపట్టిన కోవిడ్-19 టీకా కార్యక్రమం మానవ చరిత్రలోనే అత్యంత భారీ, అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అత్యంత వేగంగా, పారదర్శకంగా టీకాలను పంపిణీ చేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కలయి అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా సాకారం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేకుండా చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వ దార్శనికతకు మరొక తార్కాణం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 12 సంవత్సరాల పాలనలో వికసిత్ భారత్ దార్శనికతతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ద్వారా సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశంలో డిజిటల్ విప్లవం, అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరగటం ఈ ప్రభుత్వం సాధించిన విజయాలని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన భారతదేశాన్ని ఒక నిశ్చల స్థితి నుండి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విజయవంతమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడం వంటి పరిణామాలు ఈ కాలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే 3 సూత్రాలను మూలస్తంభాలుగా చేసుకుని రూపొందించిన విధానాలు సంక్లిష్టమైన పరిపాలనాపరమైన సవాళ్లను అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి. అభివృద్ధితో పాటు దేశ వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యమిస్తూ సాగుతున్న నరేంద్ర మోడీ పాలనలో ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడచిన 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైంది. నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పన్నెండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు గీతాంజలి. ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

రాబోయే తేదీ కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట రంగస్థలం. ఈ చిత్రానికి ఎంఎం మానసి పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. వింటూనే ఉండండి.

ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట రంగస్థలం. ఈ చిత్రానికి ఎంఎం మానసి పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. వింటూనే ఉండండి.

మీరు విన్న పాట భరత్ అనే నేను. ఈ చిత్రానికి యాసిర్ నిజార్ పాడారు, దేవిసుప్రసాద్ సంగీతం, రామచౌకయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 MHz పై. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సవ్యసాచి. ఈ చిత్రానికి శ్రీకృష్ణ, శ్రీ సౌమ్య, మోహన భోగరాజ్ పాడారు. ఎంఎం కీరవాణి సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన పాట.

విన్న పాట కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రానికి రఘు దీక్షిత్ పాడారు. హిప్హాప్ తమిళ సంగీతం, శ్రీజో సాహిత్యం అందించిన పాట. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట RX100. ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడారు. చైతన్య భరద్వాజ్ సంగీతం, చైతన్య వర్మ సాహిత్యం అందించిన పాట.

వినబోయే పాట టచ్చెస్ చూడు చిత్రానికి బెన్నీ డేయల్, నీతి మోహన్ పాడారు, కౌశిక్ అక్షయ్ గౌడ్ సంగీతం.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మిడిల్ క్లాస్ అబ్బాయి. చిత్రానికి సాగర్ ప్రియ హేమేష్ పాడారు. దిలీప్ భండారి సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మహానుభావుడు. ఈ చిత్రానికి రాహుల్ నంబి ఏర్పడారు. తమనేసే సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

మీరు విన్నా పాట డీజే చిత్రానికి, దువ్వాడ జగన్నాథం చిత్రానికి నకాష్ ఆశీస్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. సమయం 11 గంటలైంది స్టూడియోస్లో సమయం. గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఈరోజు యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటూ చక్కని ఫిలిం గీతాలు మీకోసం అందిస్తూ ఉంటాము. ముందుగా ఈరోజు చెప్పుకోవాలంటే ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ఈరోజుని జరుపుకుంటూ ఉన్నారు అన్నమాట. జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.

ఈరోజు సైకిల్ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం కోసం 2016 నుండి ప్రపంచ సైక్లింగ్ అలయన్సెస్ WCA, ఐరోపా సైకిలర్స్ సమాఖ్య ECలు, ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేశాయి. 2018 ఏప్రిల్ 12 న్యూయార్క్లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సదస్సులో ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నమాట. ఇలాంటి విశేషాలే మాట్లాడుకుంటూ ఉందాం మంచి పాట తర్వాత.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో

0: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
1: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

మీరు విన్న పాట ఉన్నది ఒకటే జిందగీ. ఈ చిత్రానికి యాసిన్ నిజార్, ప్రియా హేమేష్ పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఇంకా ఏం గుర్తు చేసుకోవాలి అనుకుంటే, ఈరోజు ప్రత్యేకతలు డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్ అనే ఉద్గారం రాసిన రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరిచిన రచయిత వీరు గొమ్మలూరి సత్యనారాయణ గారు. 1911 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారన్నమాట. భారతదేశ రాజకీయవేత్త, తమిళనాడుకి 15వ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి. 1924లో జన్మించారు. కరుణానిధి గారి పుట్టినరోజు కూడా ఇదే రోజు జయంతి. జార్జ్ ఫెర్నాండెస్, భారతీయ రాజకీయవేత్త, వీరి జన్మదినం జయంతి కూడా ఇదే రోజు అన్నమాట. ఇలాంటి విశేషాలే మాట్లాడుకుందాం. విన్నర్ చిత్రంలోని ఒక పాట తర్వాత దీపక్ క్రిస్టోఫర్ స్టాన్లీ సాయి చరణ్ పాడిన పాట, తమనేసే సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించిన పాట.

మీరు విన్న పాటతో గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాల కార్యక్రమం ప్రారంభం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా నమో వెంకటేశ చిత్రానికి కార్తీక్ సునీత పాడారు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, రామజోగేశాస్త్రి సాహిత్యం.

0: Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech Cadet Entry Scheme Permanent Commission. Last date for submission is 18 June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy. Combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat. Join Indian Navy.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఆకాశవాణి
3: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
2: మన భారతదేశం విన్న తొలి స్వరం
3: ఆకాశవాణి.
2: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
3: కోట్లాది గుండెల చప్పుడుగా.
2: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
3: సమాజ స్వరం
2: మన ఆకాశవాణి.
3: సమాచారాన్ని అందించడమే కాదు,
2: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
3: 9 దశాబ్దాల విశ్వసనీయత,
2: 90 ఏళ్ల అనుబంధం.
3: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
2: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
3: గ్రామం నుంచి నగరం వరకు
2: సమాచారం,
3: వినోదం,
2: విజ్ఞానాన్ని అందిస్తూ
3: సంస్కృతికి అద్దం పట్టింది.
2: మారుతున్న కాలంతో పాటు
3: సరికొత్త సాంకేతికతతో
2: మీ ముందుకు సరికొత్తగా
3: ఆకాశవాణి. వినండి,
2: ఆస్వాదించండి.
4: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కాటమరాయుడు చిత్రానికి నకాష్ అజీజ్ నౌతన్ మోహన్ పాడిన పాట, అనుప్రూబెన్స్ సంగీతం, భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సోగ్గడే చిన్నిన ఆయన చిత్రానికి నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజు పాడిన పాట. అనుప్రూబిన్ సంగీతం, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట. వింటూనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి FM.
1: అది లెక్క
2: మైక్ టెస్టింగ్ 1 2 3
1: చుక్ చుక్ చుక్
2: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.

0: ఓయ్ వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకీ ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం డం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మోటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: నైన్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
2: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
1: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాము.

0: F2 ఈ చిత్రం నుండి డేవిడ్ సిమెన్ పాడారు దేవిశ్రీప్రసాద్ సంగీతం, కాసలశ్యాం సాహిత్యం.
1: రెస్టే దొరికినట్టు ఉందిరా, 1947 ఆగస్ట్ 15 నేడే చూసినట్టు ఉందిరా.

0: ఫిలిం గీతాలు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం ట్యూన్ చేసి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కుమారి 21 ఎఫ్. ఈ చిత్రానికి నరేంద్ర బృందం పాడారు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, రామాంజనేయులు సాహిత్యం.
1: నేమ్ కుమారి, ఏజ్ 21, ఫిమేల్.

మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.

మీరు విన్న పాట అల్లుడు సీను చిత్రానికి కార్తీక్ హరిణి పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. లాహిర్ లాహిర్లో తర్వాత వినబోయే పాట ఇద్దరు అమ్మాయిలతో చిత్రానికి డేవిడ్ సిమన్ అనిత పాడారు. విశ్వ సాహిత్యం.

0: పేర్లు.
1: ఒక్క శ్రీ చైతన్యను. The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. 12:25 దాటి ఇంకా సెకండ్ల పరుగులు తీస్తూ ఉన్నాయి స్టూడియోస్లో. సమయం లాహిర్ లాహిర్లో చివరిగా వినబోయే పాట నేను ఉన్నాను చిత్రానికి అర్ణబ్ చక్రవర్తి, శ్రేయ ఘోషల్ పడారు, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట.

0: మీరు విన్న పాటతో లాహిర్ లాహిర్లో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి వింటున్నారు తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన అభివృద్ధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపైన విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 ఏళ్ల డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డీకే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనెజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈ వేట నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనెజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి గల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనెజులా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనెజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపైన ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనెజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనెజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణానుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరతెలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈవేళ నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు హైదరాబాద్ కేంద్రం నుండి. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102. మరి ఈనాటి కార్యక్రమంలో కార్మికుల కార్యక్రమం

0: కార్మికుల కార్యక్రమంలో భాగంగా ఆపదలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి అనే అంశాన్ని వింటారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: సమాజంలో అనేక స్థాయిల్లో ప్రజలుంటారు. వారిలో సంఘటిత సంస్థల్లో పనిచేస్తున్నా కూడా ఎక్కువ మొత్తంలో జీతాలు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది తక్కువ మొత్తంలోనే జీతాలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకసారి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఆదుకోలేదు. దానికోసమే సాంఘిక భద్రత అనేది చాలా అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం వాళ్ళు కార్మిక రాజ్య బీమా సంస్థని ఏర్పరిచి వాళ్ళకి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో ఈఎస్ఐసి అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఇచ్చేటువంటి సౌకర్యాల్ని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి అంశం సంబంధించి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్ రీజనల్ ఆఫీస్ మనకి వైజాగ్లో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ వి శ్యామ్ ప్రసాద్ గారు ఆకాశవాణి స్టూడియోస్కు ఇచ్చేశారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి.
3: నమస్తే సార్.
2: ప్రధానంగా ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ అసలు ఎందుకు పెట్టారు?
3: కార్మిక రాజ్య బీమా సంస్థ అనేది ఈఎస్ఐ చట్టం 1948 ద్వారా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 41, 42 మరియు 43లో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా కర్మాగారాలు మరియు సంస్థల్లో పనిచేసే సంఘటిత కార్మికుల సామాజిక మరియు ఆర్థిక భద్రత కొరకు స్థాపించబడింది. ఈ చట్టము 24 ఫిబ్రవరి 1952 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకము మొదట్లో 120,000 మంది కార్మికులతో ప్రారంభమయ్యి దశల వారీగా భారతదేశం మొత్తం విస్తరించి ఇప్పుడు ఈ పథకం కింద 22.24 లక్షల కర్మాగారాలు మరియు సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో పనిచేసే 3.72 కోట్ల కార్మికులు ఈఎస్ఐ పథకంలో నమోదు కాబడ్డారు. కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు 14.44 కోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకము అన్ని ప్రాంతాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈఎస్ఐ ముఖ్య కార్యాలయము ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో జిల్లాలు ఈఎస్ఐసి ఉప ప్రాంతీయ కార్యాలయము విశాఖపట్నం పరిధిలోకి వస్తాయి. ఈ కార్యాలయ పరిధిలో సుమారు 21,000 కర్మాగారాలు మరియు సంస్థలు, వీటిలో పనిచేసే 4.03 లక్షల బీమాదారులు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 15.66 లక్షల లబ్ధిదారులు ఈ ప్రయోజనాలను పొందుతున్నారు.
2: శ్యామ్ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సంస్థ ప్రధానంగా ఏ ఉద్దేశంతో మొదలుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు?
3: కార్మిక రాజ్య బీమా చట్టము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ చట్టం కింద నమోదు కాబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకి వైద్య సౌకర్యం కల్పించటము, కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు, కార్మికురాలు ప్రసవించినప్పుడు, కార్మికులు ఉద్యోగ సంబంధిత ప్రమాదాలకు గురైనప్పుడు మరియు ఆ ప్రమాదాల వలన అంగవైకల్యం సంభవించినప్పుడు లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో కార్మికులు చనిపోవడం జరుగుతుంది, అటువంటి సందర్భాల్లో కూడా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఓహో, నిజంగా అసలు ఎవరు దీనికి లబ్ధిదారులుగా ఉంటారు, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది?
3: సార్, ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ 10 మంది కన్నా ఎక్కువ కార్మికులు కనుక పనిచేస్తుంటే తప్పకుండా విధిగా ఈ చట్టం కింద పరిధిలోకి రావాలి. సంస్థలు అనగా సినిమా హాళ్ళు కావచ్చు, రవాణా సంస్థలు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు, వార్తా సంస్థలు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, ల్యాబ్స్, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ సంస్థలు మరియు లేబర్ సప్లై కాంట్రాక్టర్లు మొదలైన వారందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
2: ఓహో, అంటే ఇక్కడ సంస్థలో పనిచేసేవాళ్ళు కొంతమంది కొన్ని రోజులు పనిచేస్తుంటారు, కొన్ని రోజులు మానేస్తుంటారు. మరి ఇలాంటప్పుడు ఎవరు దీనికి ఎలిజిబుల్, దీంట్లో ఎవరు చేరొచ్చు?
3: మనకి కర్మాగారాలకి సంస్థలకి ఎట్లయితే మనం 10 మంది కార్మికులు కావాలన్నామో అట్లానే ఆ కార్మికుల్లో కూడా ఎవరైతే నెలసరి గ్రాస్ శాలరీ 21,000 అంతకన్నా తక్కువ మంది ఉంటారో వాళ్ళకి విధిగా ఈఎస్ఐ అనేది వర్తింపచేయాలి. ఎవరికైనా సరే 21,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఈఎస్ఐలో మనము కవరేజ్ చేసుకోకూడదు. ఎవరైతే ఈ 21,000 బిలో డ్రా చేస్తారో వాళ్ళని మాత్రమే బీమాదారులుగా మనం గుర్తిస్తాము. అదే అటువంటి కార్మికులు ఏదన్నా వికలాంగులు అయితే గనక వాళ్ళు 21,000 ప్లేస్లో 25,000 డ్రా చేస్తున్నా సరే వాళ్ళని కూడా మనం బీమాదారుల కింద కన్సిడర్ చేస్తాము. కానీ ఇట్లా బీమాదారులుగా కన్సిడర్ చేసే అప్పుడు వాళ్ళు ఏదన్నా ఓవర్ టైం ఎలవెన్స్, ఓటీ ఎలవెన్స్ ఏదన్నా ఉంటే గనక దాన్ని మనం మినహాయించి చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక కార్మికుడు 25,000 సంపాదిస్తారు.

0: ఉన్నాడు గ్రాసు. అతనికి ఓటీ 5,000 అయినప్పుడు అతని ఓటీ తీసేస్తే 20,000 వస్తుంది. అంటే 20,000 21,000 కన్నా తక్కువ కాబట్టి అతని భీమాదారుని కింద మనం కన్సిడర్ చేయాలి. కానీ కాంట్రిబ్యూషన్ కట్టేటప్పుడు మాత్రం, ఈఎస్ఐ చందా కట్టేటప్పుడు మాత్రం అతనికి 25,000 మీద కట్టవలసి ఉంటుంది.
1: ఇందాక మీరు అన్నట్టుగా 21,000 రూపాయలు నెలకి గ్రాస్ శాలరీ అంతకన్నా తక్కువ వచ్చేవాడు అందరికీ ఈ బీమా వర్తిస్తుందన్నారు కదా. ఈ బీమా వర్తించాలంటే ఆ సంస్థలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ ఎంతకాలం పనిచేసి ఉండాలి వాళ్ళు?
0: సార్ మంచి ప్రశ్న వేశారు. కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి ఈ బీమా అనేది కల్పించాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ ఏదైనా ఒకసారి ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయితే కనుక దానిలో మొదటి రోజు నుంచి, ఈరోజు జాయిన్ అయ్యాను, కొంతకాలం నేను ఇతన్ని చూద్దాము, తర్వాత పర్మనెంట్ చేసిన తర్వాత ఈఎస్ఐ వర్తింపచేద్దాము, ఇటువంటి నియమం ఉండదు. మొదటి రోజు నుంచి అతని యొక్క నెలసరి జీతము 21,000 కన్నా తక్కువ ఉంటే విధిగా మొదటి రోజు నుంచి అతనికి ఈ బీమా అనేది వర్తింపచేయాలి. వీళ్ళని రిజిస్టర్ చేయడానికి చట్ట ప్రకారము మ్యాక్సిమం 10 డేస్ లోపల రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అదే కర్మాగారాలు అయితే కనుక ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో వాళ్ళు మ్యాక్సిమం 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. అదే కార్మికుడిని రిజిస్టర్ చేయాలంటే కనుక మ్యాక్సిమం 10 డేస్ లోపల విధిగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేయాల్సి వస్తుంది.
1: మీరు అన్నటువంటి ఈ సంస్థల్లో యజమానులు ఆ సంస్థల్ని మీ కార్మిక రాజ్య బీమా సంస్థ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలా, వాళ్ళ ఇష్టమా?
0: సార్ ఇది కార్మిక రాజ్య బీమా సంస్థ లేకపోతే కార్మిక రాజ్య బీమా చట్టం అనేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పరిచిన అతిపెద్ద సామాజిక భద్రతా చట్టము. ఎందుకంటే ఈ చట్టం రాకముందు మనకి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 అని ఉండేది. దానికి ఈఎస్ఐకి డిఫరెన్స్ ఏమిటంటే, మీకు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో ఏదైనా కార్మికుడికి ఏదైనా గాయం తగిలితే ఇంత కాంపెన్సేషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కొన్ని నగదు ప్రయోజనాలు ఉండవు. కానీ ఈఎస్ఐ 1948 యాక్ట్ చేసిన తర్వాత 1952 నుంచి ఇది ప్రవేశము కల్పించిన తర్వాత ఒక యజమాని ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత అతను వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923ని కానీ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961ని కానీ ఫాలో కావాల్సిన అవసరం ఉండదు. ఈ రెండింటి నుంచి పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.
1: ఇప్పుడు యజమానులు ప్రత్యేకంగా మరి వాళ్ళ సంస్థని అలాగే వాళ్ళ కార్మికుల్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఈ బీమా కింద చేర్పించడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా ప్రత్యేకంగా?
0: సార్ యజమాని ఏదైతే తను ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కడుతున్నారో ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఇన్కమ్ కింద నుంచి ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. అలానే ఎప్పుడైతే ఒక కర్మాగారంలో కార్మికులు బీమాకృతులు అవుతారో, ఎప్పుడైతే ఇన్సూర్డ్ పర్సన్స్ అవుతారో, వాళ్ళ యొక్క సంస్థకి మంచి ఉత్పాదక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఎంప్లాయర్స్కి బాగా ఉపయోగపడుతుంది స్కీమ్.
1: ఇప్పుడు కొంతమంది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చేరినప్పుడు మీరు అన్నట్టు 21,000 రూపాయల కన్నా తక్కువ శాలరీ ఉంటుంది, తర్వాత కొంతకాలానికి పెరిగింది, అప్పుడు కూడా వీళ్ళు దీంట్లో మెంబర్స్గా కొనసాగుతారా?
0: సార్ ఇది మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఈఎస్ఐ అనేది కాంట్రిబ్యూషను 2 అవధుల్లో జరుగుతుంది, 2 రిటర్న్స్లో జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఇంకొకటి అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ అవధి స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లో కనుక ఎవరైనా కనుక ఈఎస్ఐ కవరేజ్ లిమిట్లో ఉంటే, అంటే 21,000 కన్నా తక్కువ డ్రా చేస్తూ వాళ్ళకి కనుక ఈఎస్ఐ డిడక్షన్ స్టార్ట్ చేస్తే, ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఒకవేళ ఏదైనా ఇంక్రిమెంట్స్ వల్ల కానీ ఏదైనా కనుక వాళ్ళ శాలరీ పెరిగినా సరే, ఆ పెరిగిన శాలరీ మీద సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తర్వాత అక్టోబర్ నుంచి వాళ్ళని ఎగ్జెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే మనం అనుకున్నాము 21,000 దాటిన వాళ్ళు ఈఎస్ఐ పరిధిలోకి రారు.
1: ఇకపోతే యజమానులు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు, అలాగే మరి ఎంప్లాయీస్ కార్మికులు కూడా విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యజమానులు వాళ్ళ తరపున మీకు ఏదైనా కట్టాల్సి ఉంటుందా, లేకపోతే ఉద్యోగుల శాలరీలోంచే తీసి మీకు కడతారా?
0: ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అనేది కార్మికుల జీతంలోంచి 0.75%, అంటే 100కి 75 పైసలు చొప్పున చందాగా లెక్కించి కార్మికుడి జీతంలోంచి మినహాయించే విధానం ఉంటుంది. అలానే యజమాని తన చందా తరఫున 3.25%, అంటే ఓవరాల్గా 4% చొప్పున ప్రతి నెల 15వ తారీఖు లోపల ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. అలానే 176 రూపాయల కన్నా ఎవరైనా కనుక తక్కువ దినసరి వేతనం ఉండే కార్మికులు వాళ్ళ యొక్క చందా నుంచి, అంటే ఒక కార్మికుడికి ఏదన్నా నెలసరి జీతము ఎంత అయితే వస్తుందో దాన్ని డివైడెడ్ బై తను చేసిన నెంబర్ ఆఫ్ డేస్ వేస్తే 176 రూపాయల కన్నా తక్కువ వస్తుందో వాళ్ళకి కార్మికుడికి సంబంధించి 0.75% కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలము యాజమాన్యం తరఫున 3.25

0: కడితే కనుక మిగతా కార్మికులకు ఎట్లయితే వస్తున్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళకు వస్తాయి, వీళ్ళని మేము ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీస్ అని అంటాం.
1: అంటే రోజుకు 176 రూపాయల కన్నా తక్కువ వచ్చేటువంటి కార్మికులకి ప్రత్యేకంగా కార్మికులకు కట్టాల్సినటువంటి అవసరం లేదు, యజమానులు కట్టేది సరిపోతుంది. ఇక ఈ యజమానులు కార్మికులు మరి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఖచ్చితంగా ఆ సంస్థ మొదలైన తర్వాత ఇంతలోపు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఏదన్నా ఉంటుందా
0: సార్? ఇక్కడ ఏదైనా కర్మాగారము స్టార్టింగ్ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. కర్మాగారము స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ తేదీన ఏదో ఒక తేదీన 10 మంది కనుక కార్మికులు కనుక పనిచేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ డేట్ నుంచి మ్యాండేటరీగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అన్న ప్రశ్న అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్, నాకు ఈరోజు 10 మంది ఉన్నారు, నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 5గురే ఉంటారు, మరి నేను ఈఎస్ఐ కట్టక్కర్లేదా? చట్ట ప్రకారం ఒకసారి ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్మికుల సంఖ్య 10 కన్నా తగ్గినా సరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కంటిన్యూగా చేస్తూ కట్టాల్సిందే. ఏదైనా కర్మాగారం కంప్లీట్గా మూసివేత జరిగే వరకు కూడా కంప్లీట్గా కట్టాల్సిందే.
1: రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సంస్థలకు ఏదైనా ఖర్చు అవుతుందా?
0: సార్ ఇది ఏమీ ఖర్చు ఏమి లేదు సార్, ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మొత్తము ఈ కర్మాగారాలు కానీ సంస్థలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 రకాల దారులు ఉన్నాయి. శ్రమ సువిధ పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఎంసీఏ పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడోది ఒకవేళ ఏమైనా లేబర్ కాంట్రాక్టర్స్, మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ వాళ్ళు అయితే ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 విండోస్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ ఎప్పుడైతే కనుక తను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అతనికి 17 డిజిట్లా యూనిక్ యూజర్ ఐడి వస్తుంది, తన మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా ఈఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి తన ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేస్తే ఇన్స్టంటేనియస్గా ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయిపోతుంది, తనకు సంబంధించిన గుర్తింపు కార్డు, ఈ పహచాన్ కార్డు కూడా వెంటనే తను ప్రింట్ తీసి కార్మికుడికి ఇస్తే ఆ రోజు నుంచి 3 నెలల పాటు హ్యాపీగా ప్రాథమిక సెకండరీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: ఇకపోతే యజమానులు ఈరోజు కొంతమందిని రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ని, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వచ్చారు. ఈ ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ని కొనసాగిస్తూ ఉండాలి, ఇంతకాలానికి ఒకసారి చేస్తూ ఉండాలని ఏదన్నా ఉంటుందా
0: సార్? రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నెలలో పనిచేసిన కార్మికుడు వచ్చే నెల రావాలని లేదు. వాళ్ళు ఫైల్ చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ డేస్ 0, వేజెస్ 0 పెట్టి మాకు డిఫరెంట్ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి, నో వర్క్, లెఫ్ట్ ఇట్లా ఉంటాయి, అవుట్ ఆఫ్ కవరేజ్, దానికి సంబంధించిన రిమార్క్స్ కనుక ఇస్తే నెక్స్ట్ మంత్ ఆ ఎంప్లాయీ వాళ్ళ డేటాబేస్లో కనిపించరు. అట్లా ప్రతి నెల కూడా ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తను ఈఎస్ఐ అనేది కట్టాలి. వాళ్ళకి నేను నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ వేజెస్ కనుక సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా చలాన్ 4% క్యాల్కులేట్ చేసుకొని చలాన్ జనరేట్ అవుతుంది, అది 15వ తారీఖు లోపల కట్టేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఈఎస్ఐ నెంబరు అనేది యూనిక్ నెంబర్. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈఎస్ఐ నెంబరు 10 డిజిట్స్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్. ఈ రోజు నాకు ఇక్కడ ఒక ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయితే కనుక నేను ఇక్కడ ఉద్యోగం అనేసి వేరే చోటకి వెళ్ళినా, లేకపోతే నేను ఒక పార్ట్ టైం ఎంప్లాయీ అయ్యండి వేరే సంస్థలో నేను పనిచేసినా సరే ఇదే ఈఎస్ఐ మీద ఫైల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వివిధ రకాలైన నగదు ప్రయోజనాలు ఉంటాయి. అట్లానే సూపర్ స్పెషాలిటీ కూడా, ఎంటైటిల్మెంట్ కూడా మీ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎస్ఐ నెంబరు రిజిస్టర్ అయినది అది పర్మనెంట్ నెంబరు. ఎంప్లాయర్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి తన హోమ్ పేజ్లో చూసినప్పుడు సెర్చ్ ది ఇన్సూర్డ్ పర్సన్ బై మొబైల్ నెంబర్, యుఏఎన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, యుఏఎన్ నెంబర్ కానీ వీటిలో ఏదో ఒకటి కనుక వాళ్ళు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈఎస్ఐ సర్వర్ నుంచి అతను ఆల్రెడీ ఏ నెంబర్ మీద అయితే ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ని వీళ్ళు ఉపయోగించి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మంత్లీ చందా కట్టచ్చు.
1: బాగుందండి. ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ విధానంలో చందాలు కట్టడం కానీ, ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ కొంతమంది మరి యజమానులు చేయకపోవచ్చు, రకరకాల కారణాలుగా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళు మరి మధ్యలో చాలా కాలం అయింది మొదలుపెట్టి మరి చేయలేదు, ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని మీరు బీమాలోకి మార్చుకోవచ్చు.
0: గౌరవనీయులైన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు, ఆయన కార్పొరేషన్కి చైర్మన్ గారు కూడా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది, స్ప్రీ SPREE. స్ప్రీ మీన్స్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. మీరు అన్న ఈ సమస్య ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సంస్థ నడుపుతున్నాను, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, నాకు 10 మందికి మాత్రమే నేను రిజిస్టర్ చేశాను. ఇప్పుడు నేను ఆ మిగతా 10 మంది ఒక 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు, నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే గనక వాళ్ళకి మళ్ళీ పాత లయబిలిటీ వస్తుందేమో, పాత ఇన్స్పెక్షన్స్ ఎవరన్నా వస్తే గనక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది భయంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. కానీ ఈ స్ప్రీ పీరియడ్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, ఇది విండో పీరియడ్ 1 జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు. ఈ పీరియడ్లో ఆల్రెడీ ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయిన కర్మాగారాలు కానీ సంస్థలు కానీ, ఇలా లెఫ్ట్ అవుట్ అయిన ఎంప్లాయీస్ ఎవరినైతే వివిధ కారణాల వల్ల రిజిస్టర్ చేయలేకపోయారో వాళ్ళని ఈ పీరియడ్లో కనుక రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక ఇప్పటి నుంచి ఇవ్వగలిగితే కనుక కార్పొరేషన్ ప్రీవియస్ లయబిలిటీస్ కానీ ఏమి క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే మేము ప్రీవియస్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేయము, ప్రీవియస్ బెనిఫిట్ ఇవ్వము, దీని ద్వారా ఎక్కువ కార్మికులకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు అవుతారు.
1: అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకా ఏమైనా చేర్చకపోతే ఇప్పుడైనా చేర్చవచ్చు, అది కూడా ప్రత్యేకంగా ఈ పథకం కింద.
0: కానీ దీంట్లో ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది సార్. అంటే ఈ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా సంస్థ కానీ కర్మాగారం కానీ 10 మంది ఉంటే మ్యాండేటరీగా 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఆ అవగాహన ఉండదు, ఎందుకంటే మేము ఇప్పుడు యాక్చువల్గా మా స్టాఫ్ కూడా ఫీల్డ్లో కూడా ఈ స్కీమ్ గురించి వెళ్తున్నారు. మా దగ్గర డేటా అంతా ఉంటుంది, పిఎఫ్లో రిజిస్టర్ అయిన వాళ్ళది కానీ, లేబర్ డేటా కానీ, ఎంఎస్ఎంఈ డేటా కానీ, స్కూల్స్ డేటా కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది 10 మంది ఉన్నారు. కానీ ఈ వాళ్ళు గనక ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే, ఏదైనా ఒక స్కూల్ ఉదాహరణకి ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్కూల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తారు, మాకు 10 మంది టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు అని చెప్పి పిఎఫ్ రిజిస్టర్ అవుతారు 20 మందితో. 3-4 ఏళ్ల క్రితం వాళ్ళ డేటాబేస్ ప్రకారం ఉంటుంది. అంటే వీళ్ళందరూ 4-5 ఏళ్ల క్రితమే రిజిస్టర్ అయి ఉండాలి, కానీ రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ఈరోజు ఈ స్ప్రీని కనుక ఉపయోగించుకోకుండా కనుక వాళ్ళు అట్లా నిర్లిప్తత వహిస్తే, 1 జనవరి నుంచి మా ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళకి చట్టపరంగా 5 ఏళ్ల రికార్డ్స్ వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ కవరేజ్ 5 ఇయర్స్ బ్యాక్ కానీ లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడైతే మీరు 10 మంది టచ్ అవుతారో అక్కడి నుంచి రిజిస్టర్ చేస్తే అక్కడి నుంచి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, డ్యామేజెస్, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ స్ప్రీ టైంలో ఇట్లా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇమీడియట్గా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని వెంటనే ఈఎస్ఐ పరిధిలోకి రావటం అనేది మంచిది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఫ్యూచర్లో మీకు పాత లయబిలిటీ ఉండదు, ఏ విధమైన పెనాల్టీ కానీ ప్రాసిక్యూషన్ యాక్షన్స్ కానీ ఉండవు.
1: ఇకపోతే ప్రధానంగా ఈఎస్ఐసి కింద బీమా తీసుకున్న తర్వాత ఏ వసతులు, ఏ సౌకర్యాలు ఉంటాయి
0: సార్? ఈఎస్ఐ చట్ట పరిధిలోకి వచ్చి బీమాదారుడైన కార్మికుడికి 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక సైడు వైద్య ప్రయోజనం అనేది ఉంటుంది, రెండో సైడ్ వచ్చేటప్పటికి క్యాష్ బెనిఫిట్స్ అంటే నగదు ప్రయోజనాలు అనేది ఉంటాయి. మొదట మీకు మెడికల్ బెనిఫిట్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారము ఈ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిఎంఎస్ డిపార్ట్మెంట్ అనేది ఈ మెడికల్ సర్వీసెస్ చూస్తుంది. ఈ కార్మికులకు సంబంధించిన వైద్య సదుపాయాలని ఇదే చూస్తుంది. ఈ వైద్య సదుపాయాలని మనం 3 భాగాలుగా చూడాలి. 1 ప్రైమరీ మెడికల్ కేరు, సెకండరీ మెడికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కేరు. ఈ డిఎంఎస్ డిపార్ట్మెంటు రకరకాల డిస్పెన్సరీల ద్వారా, ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ఈ ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి కార్మికుడు, కార్మికుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఈఎస్ఐసి కార్పొరేషన్ మాది రీజనల్ ఆఫీసులో విజయవాడలో ఉంది, అక్కడ రీజనల్ డైరెక్టర్ గారు సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన టైప్ హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అంతా కూడా ఈఎస్ఐసి కార్పొరేషన్ అనేది చూడటం అనేది జరుగుతుంది.
1: అంటే ప్రధానంగా వీళ్ళకు వచ్చేటువంటి ఈ వైద్య సౌకర్యాల్లో ఎలాంటి స్థితిలో ఈ వైద్య సౌకర్యం పొందాలి అనేటువంటి విషయం కార్మికులకి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యం పొందాలో కొద్ది వివరంగా తెలియజేయండి.
0: ఈ మెడికల్ బెనిఫిట్ అనేది ఒక కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి కూడా ఇది లభిస్తుంది. ఈఎస్ఐ స్కీమ్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మెడికల్ స్కీమ్ ఒక్కరోజు పనిచేసినా సరే ఈఎస్ఐ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈరోజు నేను పనిచేశాను మీ కర్మాగారంలో, రేపటి నుంచి రాలేదు. కానీ ఆ ఒక్కరోజుకి గనక నాకు ఇన్స్టంటేనియస్గా మీరు సిస్టంలో నాకు ఇచ్చిన

0: కాబట్టి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ఈఎస్ఐ కార్డు, ఈ పహచాన్ కార్డు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాథమికంగా మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈరోజు నేను వర్కర్ని ఇక్కడ నేను చేస్తుండొచ్చు, తర్వాత నేను పని చేయంది నాకు గడవదు కాబట్టి ఇంకో కంపెనీకి వెళ్ళి నేను ఇంకో చోట పని చేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు నా ఈఎస్ఐ కార్డు నెంబర్ చెప్తాను, అక్కడ వాళ్ళు నేను ఎక్కడ ఎన్ని రోజులు అయితే పని చేస్తారో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ వేస్తారు. ఇవన్నీ తెలియకుండా బ్యాక్ ఎండ్లో సర్వర్లో స్టోర్ అయ్యి వాళ్ళకి నగదు ప్రయోజనాలకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అట్లానే సూపర్ స్పెషాలిటీ ఉంది, సూపర్ స్పెషాలిటీకి కూడా కార్మికుడు తను చేరిన 6 మంత్స్ అయితే గానీ సూపర్ స్పెషాలిటీకి ఎంటైటిల్మెంట్ ఉండదు. తన రిలవెంట్ కాంట్రిబ్యూషన్ పీరియడ్ లో 78 డేస్ చేయాల్సి వస్తుంది. అట్లానే కార్మికుడు యొక్క ఫ్యామిలీ మెంబర్కి సూపర్ స్పెషాలిటీ, అంటే సూపర్ స్పెషాలిటీ అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇట్లా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి వాళ్ళు గనక ఈ నెంబర్ ఆఫ్ డేస్, ఈ వేజెస్ గనక ప్రాపర్ గా ఇవ్వగలిగితే ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పటికి 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. రిలవెంట్ కాంట్రిబ్యూషన్ లో 75 రోజులు, అంతకు ముందు కాంట్రిబ్యూషన్ లో 75 రోజులు ఉంటే గానీ వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఉండదు. అందుకనే నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే కార్మికులు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు అనేది సంబంధం లేకుండా వాళ్ళకి ఈఎస్ఐ కనుక వర్తింప చేయగలిగితే వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు కార్మికులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, మీరు ఇచ్చినటువంటి కార్డు ఉంది, సద్వినియోగపరచుకోవడానికి ఏ ఆసుపత్రికి పోవాలి, ఎక్కడికి పోవాలి అనే దానికి సంబంధించి సమాచారం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది?
0: సార్, ఎంప్లాయరు కార్మికుల్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే డిస్పెన్సరీ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. మన ఉత్తరాంధ్రలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దరిదాపుగా ఒక 14 డిస్పెన్సరీస్ వరకు ఉండటం అనేది జరిగింది. అట్లానే
1: ఎక్కడెక్కడ ఉన్నాయండి ఉత్తరాంధ్రలో?
0: ఉత్తరాంధ్రలో 14 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మెడికల్ సర్వీసెస్ అనేది డిస్పెన్సరీల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మీకు క్యాష్ బెనిఫిట్స్, నగదు ప్రయోజనం అనేది వచ్చేటప్పటికీ మా బ్రాంచ్ ఆఫీసుల ద్వారా జరుగుతుంది. చాలా మంది కార్మికుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు, కానీ అతని ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఒరిస్సాలోను లేకపోతే కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళ గురించి ఈఎస్ఐ 2 డిస్పెన్సరీల ఆప్షన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అంటే తను తనకి సంబంధించిన డిస్పెన్సరీ ఒకటి ఆప్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్యామిలీ కనుక దూరంగా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డిస్పెన్సరీ కూడా వాళ్ళు ఆప్ చేసుకో. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ కార్డు మీద ఇతను లబ్ధి పొందొచ్చు, అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా కూడా అక్కడ ప్రాథమికమైన సంబంధించిన మెడికల్ సర్వీసెస్ కానీ, సెకండరీ కానీ, సూపర్ స్పెషాలిటీ కానీ అన్నీ కూడా వాళ్ళు సౌలభ్యంగా తీసుకోవచ్చు.
1: అవసరం ఉన్నప్పుడు డిస్పెన్సరీస్ని, ఆసుపత్రుల్ని వాళ్ళు మార్చుకోవచ్చా?
0: డిస్పెన్సరీస్ వచ్చేటప్పటికి మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రెంటెడ్ బిల్డింగ్ మారుతుంది, వేరే ప్లేస్కి వెళ్తారు, అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆన్లైన్లో మార్చుకోవచ్చు. కార్మికుడు కనుక మార్చుకుంటే అది ఎంప్లాయర్ పోర్టల్లోకి వెళ్తుంది, వాళ్ళు ఓకే చేస్తే మా బ్రాంచ్ మేనేజర్ యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్పెన్సరీ అనేది మారుతుంది. డిస్పెన్సరీ అంటే సిక్నెస్ బెనిఫిట్, మాతృత్వ ప్రయోజనం అంటే మెటర్నిటీ బెనిఫిట్, ఉద్యోగ సంబంధిత ప్రయోజనం అంటే యాక్సిడెంట్ బెనిఫిట్, ఆశ్రిత ప్రయోజనం డిపెండెంట్ బెనిఫిట్, అంత్యక్రియలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, ఇవే కాకుండా ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే జీవితకాలం వాళ్ళకి నెలవారీ పెన్షన్ బెనిఫిట్ కూడా ఇస్తాము. అట్లానే ప్రసవ ఖర్చులు, కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ నియంత్రణ ఖర్చులు కానీ, నిరుద్యోగ భృతి కానీ మొదలైనవన్నీ కూడా ఉంటాయి. ఈ ఈఎస్ఐ ద్వారా చెల్లించి అన్ని నగదు ప్రయోజనాలు బీమాదారునికి సంబంధిత బ్రాంచ్ ఆఫీస్ ద్వారా అందించబడుతుంది. ఈ బ్రాంచ్ ఆఫీస్ డీటెయిల్స్ కార్మికుడి యొక్క ఈ పహచాన్ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది. డిస్పెన్సరీ డీటెయిల్స్ 2 కూడా ఆ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది, అడ్రస్తో సహా ముద్రించబడి ఉంటుంది. ఈఎస్ఐ ఉప ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం పరిధిలో మనకి 7 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అవి అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం, చిట్టివలస, విజయనగరము మరియు శ్రీరామ్ నగరు, శ్రీకాకుళంలో కూడా ఉండటం జరిగింది. కానీ అనకాపల్లి అండ్ శ్రీకాకుళంలో ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసులతో పాటు అక్కడ డిస్పెన్సరీ కూడా ఉండటం జరిగింది. అంటే అక్కడ నగదు ప్రయోజనాలతో పాటు మెడికల్ ప్రయోజనాలు కూడా లబ్ధి చేకూరుతాయి.
1: ఇట్లా బీమా అలాగే నగదు సౌకర్యము, వైద్య సౌకర్యాలు ఇవి కాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు ఏదన్నా ఇక్కడ బీమా చేయించుకున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నాయా?
0: ఈఎస్ఐ కార్పొరేషన్ ఆల్ ఇండియాలో దరిదాపుగా 11 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు మరియు 1 డెంటల్ కాలేజీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఎక్స్క్లూజివ్గా బీమాదారు యొక్క పిల్లలకి స్పెసిఫిక్గా కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. వాటిలో 446 ఎంబీబీఎస్ సీట్సు, 60 నర్సింగ్ సీట్స్ మరియు 28 డెంటల్ సీట్స్ కూడా స్పెషల్గా రిజర్వ్ చేయటం జరుగుతుంది. వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన ముందు ఈ

0: ఈఎస్ఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, మాది esic.gov.in అనే దాంట్లో అడ్మిషన్స్లో వాళ్ళు చూస్తూ ఉంటే గనక దీనికి కేవలము భీమాదారుడైతే చాలు.
1: శ్యాంప్రసాద్ గారు చాలా మంచి వివరాలు తెలియజేశారు. మరి శ్రోతలు మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు చందా కట్టాలి ఇంకా వివరాలు కావాలి అని అనుకునే వాళ్ళకి సమాచారం ఎక్కడ దొరుకుతుంది?
0: సార్, మా యొక్క బ్రాంచ్ ఆఫీసుల్ని వాళ్ళని అప్రోచ్ కావచ్చు. లేని పక్షంలో మాది హెడ్ క్వార్టర్స్ వెబ్సైట్ www.esic.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. లేని పక్షంలో ఈఎస్ఐసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1800-11-2526. లేని పక్షంలో మా యొక్క ఉప ప్రాంతీయ కార్యాలయము ల్యాండ్లైన్ నెంబర్ ఉంది, 0891-2733-219.
1: శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈఎస్ఐసి అంటే ఏంటి, అది ఎందుకు పెట్టారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు, ముఖ్యంగా వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే నగదు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మరి ఎంప్లాయీస్కి కార్మికులకి చక్కగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా శ్రోతలకు తెలియజేశారు. మరి వాళ్ళు వీటిని సద్వినియోగపరచుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా శుభలేఖ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఇప్పుడు గోరంత దీపం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు సంజీవని పేరుతో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తూ ముందస్తు అంచనా, నివారణ, చికిత్స విధానాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజం ద్వారా దేశ ఆరోగ్యాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1,000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించనున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పట్టణాభివృద్ది శాఖ

0: మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక జలాశయాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మట్టి పూడిక తీతలు తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొంటూ
1: పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రెయినీ సీజన్ వరకు మాత్రమే, మాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రెయినీ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రమే ఇటువంటి ఇబ్బంది. ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చాము, మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ పేరున ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పివిఎన్ మాధవ్ కోరారు. గుంతలరహిత రహదారుల లక్ష్యంతో 861 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా గత 2 ఏళ్లలో 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రహదారులు, భవనాల శాఖలు 2 ఏళ్లలో సాధించిన పురోగతిపై మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల అభివృద్ది కోసం 2,500 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్లకు పైగా పనులు చేపట్టామన్నారు. వీటిలో ప్లాస్టిక్ రోడ్లు, నానో కాంక్రీట్ సాంకేతికత వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: మిషన్ పాత్ హోల్ ఫ్రీ అనే తండ్రి కార్యక్రమాన్ని 861 కోట్లతో దాదాపుగా 20,000 కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా కేవలం 6 నెలల నుంచి 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసి, ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు కానీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ పరిశ్రమతో పాటు టూరిజం కూడా లేకుండా పోతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఈ రోడ్లన్నీ కూడా బాగుపడిన తర్వాత టూరిజం కూడా పెరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉందా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం APCNF ఎంపికైందని ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అమలవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. పోలాండ్ దేశానికి చెందిన లెస్ జెక్ సిబిల్స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన 57 దేశాల మద్దతు సాధించారు. లెస్ జెక్ సిబిల్స్కీ కృషి ఫలితంగా 2018 సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జూన్ 3ను ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అవగాహనా సైకిల్ ర్యాలీలను నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా యువజనాధికారి ప్రేమ్ భరత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మేరా యువభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ప్రతిరోజు సైకిల్ తొక్కటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని, యువత ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య పరిరక్షణకు సైక్లింగ్ను అలవాటు చేసుకోవాలని సూచిస్తూ
3: ఈరోజు వరల్డ్ బైసికల్ డేని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి సర్కిల్ నుంచి మనం

0: నేరా యువ భారత్ ఆఫీస్ వరకు కూడా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన ఆఫీస్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మరియు ప్రశంసా పత్రాలని అలాగే మెడల్స్ ని కూడా అందజేయడం జరిగింది.
1: ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. యోగా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 15న సూర్యలంక నగరవనం వద్ద, 16న బట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక పర్యాటక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రధాన యోగా కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో కాలువల శుభ్రత కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పోతురాజు కాలువ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 4 వారాల పాటు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి 2 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంలో వాగుల నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి పి నారాయణ. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం ద్వారా 20,000 కిలోమీటర్లకు పైగా రహదారుల మరమ్మతులు చేపట్టామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఎంపికైన రాష్ట ప్రకృతి వ్యవసాయ విధానం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత, ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారు అందించే వివరాలు వినండి.
5: మానవజాతి మనుగడలో స్త్రీ పాత్ర చాలా ప్రధానమైనది మరియు ఉన్నతమైనది. స్త్రీ తనకన్నా కూడా తన బిడ్డల గురించి, భర్తను గురించి, కుటుంబం గురించి నేటికి మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ తన వారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఒక స్త్రీ మాత్రమే. బంధాలు కలవాలన్నా, స్నేహం కలకాలం నిలవాలి అన్నా ఖచ్చితంగా అది స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయలేకపోవచ్చు, అంతమాత్రాన వారు చదివిన చదువు వృధా అయిందని కాదు. చదువు అంటే కేవలం డిగ్రీ పట్టాలు తీసుకోవడమే కాదు,

చదువు అంటే జ్ఞానం. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, రాబోయే కాలంలో మార్పులకు అనుగుణంగా తన పిల్లల్ని ఎలా పెంచాలి, మన చుట్టూ ఉండే సమాజం పట్ల అవగాహన, తగిన సమయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని మరియు వనరుల్ని అందుబాటులోకి తెచ్చుకోవడం, అంతేకాకుండా స్వయం నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉండడం, అపవాదాలను అధిగమించడం, అలాగే సమాజంలో వచ్చే వివిధ రకాలైన మార్పులకు అనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పొందగలగడం, ఇవన్నీ చదువుగానే పరిగణించాలి. అయితే పిల్లల పెంపకంలో తల్లిదే కీలక పాత్ర. ఎలాగంటే తల్లి యొక్క మాటల్ని, ఆలోచనలను బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే నేర్వడం, గమనించడం జరుగుతుందని పెద్దలంటుంటారు. దీనికి మన చరిత్రలో దృష్టాంతాలు చాలానే ఉన్నాయి. అందుకే తల్లి నడవడిక పిల్లల పెంపకంలో తండ్రి కంటే ఎంతో ముఖ్యమైనది. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ అనుసరిస్తూ పెరుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లల ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అందువల్ల పిల్లలు ఎలా తయారు కావాలని మనం భావిస్తామో అలా ముందుగా తల్లి క్రమశిక్షణతో వ్యవహరించాలి. పిల్లల పెంపకం అంటే ఓ బాధ్యత. అయితే దాన్ని మరీ మిలిటరీ ట్రైనింగ్లా కాకుండా ఆడుతూ పాడుతూ ఉండేలా స్నేహపూర్వకంగా జాగ్రత్త పడాలి. మనం పిల్లల రూట్లోనే వెళ్తూ మంచేదో చెడేదో చెప్పాలి. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో తిరిగి రాత్రి నిద్రపోయే ముందు చక్కని సంగీతం వినేలా చేస్తే పిల్లల్లో మానసిక సంతోషం కలుగుతుంది. అలాగే ఎటువంటి ఆహారమో అటువంటి మనస్సు ఏర్పడుతుంది. మరి ఆరోగ్యకరమైన మనస్సు ఉంటేనే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. పిల్లలకి కేవలం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించటమే కాకుండా ఆహారాన్ని తయారు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వంట చేసే సమయంలో శుభ్రతను పాటించడంతో పాటుగా పాజిటివ్ థింకింగ్ చేస్తూ, అంటే నా బిడ్డ చక్కగా చదవగలడు, మంచి సంస్కారవంతుడు కాగలడు అనే మంచి ఆలోచనలతో కనుక వంట చేయగలిగితే కొద్ది రోజుల్లోనే పిల్లల్లో మంచి ప్రవర్తనని మనం గమనించవచ్చు. జంక్ ఫుడ్ తినడం, గంటల తరబడి టీవీ లేదా ఫోన్ పాడడం, ఫోన్ని చూస్తూ ఆహారాన్ని భుజించడం, శారీరక శ్రమ లేకపోవడం, పనిని వాయిదా వేయడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల పిల్లల్లో ఒత్తిడి అధికమవుతోంది. అంతేకాకుండా పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. పిల్లల్ని గారాబం చేయాలి, అంతేకాని వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్ని ఎప్పుడూ చదువు చదువు అని నిర్బంధించకుండా ఆటలు ఆడనివ్వాలి. వాళ్లల్లో దాగి ఉన్న వివిధ రకాలైన నైపుణ్యాలను గుర్తించే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో దాగున్న లలిత కళ్లను, అంటే చిత్రలేఖనం, సంగీతం, నాట్యం మొదలైనవి గుర్తించి ప్రోత్సహించి వాటిని పెంపొందించాలి. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని గమనించి ప్రోత్సహించాలి. ఒకవేళ అలాంటివేమీ పిల్లల్లో మనం గుర్తించకపోతే వారికి ఏమి ఇష్టమో తెలుసుకుని ఆ రంగంలో రాణించేలా ప్రోత్సహించాలి. ఇదే వారి భవిష్యత్తుకి పునాది అవుతుంది. పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉన్నదో తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అదే విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుని పిల్లలు చదివేందుకు చక్కని వాతావరణం కలిగించాలి. పాఠశాలలో గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేలా పిల్లలను ప్రోత్సహించాలి. అలాగే పిల్లల్లో మంచిని ప్రోత్సహిస్తూ పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి ఖచ్చితంగా ఖండించాలి. పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ని చదివేందుకు కష్టపడుతూ ఉంటారు. ఆ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగిన శిక్షణ ఇవ్వాలి. అయితే చదువు అంటే కేవలం పాఠ్యాంశాలే అన్న ఉద్దేశం కాకుండా లోకజ్ఞానాన్ని అందించే పుస్తకాలను చదవడం కూడా చిన్నతనం నుంచే అలవాటు చేస్తూ వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళి చారిత్రక కట్టడాలను, ఆ ప్రాంతం యొక్క గొప్పతనం, వాటి చరిత్రను తెలియచేయాలి. పిల్లల్లో గల సృజనాత్మకత ఆధారంగా స్వయం ఉపాధిని పెంపొందించే విధంగా వివిధ అంశాలను వారికి నేర్పాలి. ఉదాహరణకు కుట్లు, అల్లికలు, వివిధ ప్రాంతాల్లోని వివిధ రకాల సంప్రదాయ వంటలు నేర్పడం మొదలైనవి. చిన్నతనం నుంచి పిల్లలకు ప్రేమ, బాధ్యత వంటి వాటి గురించి తెలియచేయాలి. అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రతి విషయంలో పాజిటివ్గా స్పందించడం అనే విషయాన్ని పిల్లలకు నేర్పాలి. పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు పెరిగే కొద్దీ కొంత స్వేచ్ఛ కోరుకుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు భయపడడం సహజం. అయితే అది కూడా ఓ రకంగా మంచిదే. వారికి స్వేచ్ఛనివ్వండి, కానీ ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ వారిని చెడువైపు నడిపించేలా ఉండకూడదు. కొన్ని అనవసర

0: అనవసరమైన విషయాలని పిల్లల ముందు చర్చించకపోవడమే మంచిది. అలాంటి విషయాలు వారి చదువుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారమో చెప్పేయచ్చు. అలానే చిన్నారుల విషయంలోనూ జరుగుతుంది కాబట్టి వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో ముందు నుంచే గమనించాలి. అలా అని అందరినీ అనుమానించాలని కాదు, వారి స్నేహాలను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి. పిల్లలు యుక్త వయస్సుకి చేరాక వాళ్ళకి ఏమైనా చెప్పడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. అయితే దీని గురించి ముందు నుంచే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకి, ముందు నుంచే వారితో స్నేహంగా ఉండడం, మనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. యుక్త వయసులో పిల్లలు స్వేచ్ఛని కోరుకుంటారు, వారి కాళ్లపై వారు నిలబడాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో తల్లులు ముఖ్య పాత్రలు పోషించాలి. వారికి కాస్త చేయూతనిస్తే వారి ఎదుగుదలకు సహకరించినట్లు అవుతుంది. పిల్లల విషయంలో మనకే అన్నీ తెలుసు అన్న విధంగా కాకుండా ముందుగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి వారికి మంచిదా కాదా అని ఆలోచించి ఆ విధంగా పెంచాలి. తల్లిదండ్రులు పిల్లల వయస్సు, అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటికి తగినట్లుగానే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా ఆలోచించకపోవడం వల్ల కొన్ని సమస్యలు మొదలవుతాయి. వాటిని పెద్దలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారులాగానే చూస్తారు. వారిలో యుక్త వయసుతో వచ్చిన మార్పులను అర్థం చేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కనుక తల్లిదండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి. ఎదిగే పిల్లలకు కొన్ని అవసరాలుంటాయి, అవి ఏంటో తెలుసుకుని ముందుగానే సమకూర్చాలి. మనము ఆ వయసు నుంచే వచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు చిన్న వయసులో మేము ఏం లేకుండా పెరిగాం, పిల్లలు కూడా అలానే ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వారికి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాలి. పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందనలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రి ముఖ్యంగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ పెంపక విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అలాగే వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే చిన్నారుల జీవితం కూడా బాగుంటుంది. అప్పుడే వారు పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తారు. కేవలం సంపదను కూడబెట్టి స్వార్థపూరిత జీవితం గడపకుండా ఇతరులకు సహాయపడే తత్వాన్ని, తల్లిదండ్రులను ఆదరించడం వంటివి పిల్లలకి చిన్నతనం నుండే అలవడేలా చేయాలి. అలాగే నిరాడంబరతను, దాని యొక్క ఆవశ్యకతను, అవసరమైన వరకు మాత్రమే వనరులను వినియోగించుకోవడం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారంలో కనీసం ఒకరోజైనా మౌనంగా ఉండడం, తద్వారా ఏకాగ్రతను పెంచుకోవడం వంటి విలువైన విషయాలను పిల్లలకు తెలియజేయాలి. పిల్లలు అనేక విషయాల మూలంగా ప్రభావితులవుతారు. టీవీ, ఇరుగు పొరుగు వాళ్ళు, అధ్యాపకులు, పాఠశాల, ఇంకా లక్షలాది విషయాలు. వాటిలో వారికి ఆకర్షణీయంగా కనబడిన వాటివైపే వారు వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమిటంటే, తల్లిదండ్రులతో గడపటమే పిల్లలకు అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండేట్లు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. మీరు సంతోషకరమైన, తెలివితేటలున్న మరియు అద్భుతమైన వ్యక్తి అయితే మీ పిల్లలు మరెవరితోనూ సహచర్యం కోరుకోరు. ఏమి కావాలన్నా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి అడుగుతారు, మీతో ప్రేమగా మాట్లాడుతారు. ఇటువంటి సూచనలను పాటించడం ద్వారా ఆదర్శవంతమైన దేశ నిర్మాణానికి కావలసిన భావి భారత పౌరులని అందించిన వారమవుతాము.
1: కార్యక్రమంలో మీరింతవరకు పిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి వరిగొండ గాయత్రి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా, శ్రీమతి కె. లక్ష్మీకమల గారు అందించే వివరాలు వినండి.
1: నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక శారీరక సమస్యలు చాలానే ఉన్నాయి. విద్య ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు అవి ఇంకొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనూ బయట కూడా ఎదురయ్యే సమస్యలను సానుకూలం చేసుకోవటానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇది అది అని కాకుండా అన్ని రంగాల్లోనూ వాళ్ళు వాళ్ళ ప్రతిభ చూపిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు, కళలలో నైపుణ్యం చూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అందుకు గాను తను తన ఆరోగ్యం కాపాడుకోవాలి. ముఖ్యంగా తన మీద తనకు శ్రద్ధ ఉండాలి. తను మంచి ఆరోగ్యంగా ఉంటేనే తను ఏమైనా

చేయగలుగుతుందని తెలుసుకోవాలి. అందుకు గాను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తగినంత నిద్రపోవాలి. తను ఆరోగ్యంగా ఉంటూ కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఉద్యోగాలు చేసే అవకాశం లేని మహిళలు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే ఏదో ఒక పని చేసి ఎంతో కొంత సంపాదించాలి అనుకుంటున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్, యోగా, బోధన, కళలు మొదలగు వాటి ద్వారా సంపాదన పరంగా కుటుంబ బాధ్యతను స్వీకరించి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వీళ్లను ఆర్థిక రంగంలో భాగస్వాములను చేయాలని శిక్షణతో పాటు డ్వాక్వా గ్రూపులు తదితరమైన పథకాల ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. నేటి మహిళలకు సాధారణ మానసిక ఒత్తిడిని దూరం చేసే విషయాలు ఉంటాయి. పనులు సమయానికి పూర్తి చేసుకోవటానికి సమయ నిర్వహణ నేర్చుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులతో దినచర్య ప్రారంభం అవటం వల్ల మహిళలు తీవ్ర ఒత్తిడికి గురి కావటం మనం గమనిస్తూనే ఉన్నాం. వీటిని అధిగమించడానికి ధ్యానం, యోగా వంటివి చాలా అవసరం. పరిశ్రమలో ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. నిర్ణయాధికారాల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటన్నిటితో పాటు ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, కెరియర్లో ఎదగాలన్నా ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం. ఉదయం మెడిటేషను, వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం. వీలుంటే వాకింగ్ కూడా మంచిది. దైవ ప్రార్థన కూడా మంచిదే. మహిళలకు సహజంగా ఆలోచన శక్తి ఎక్కువ, సహనము సామర్థ్యము కూడా ఎక్కువే. స్త్రీలకు మెనోపాజ్ దశలో సహజంగా వచ్చే మార్పుల వల్ల మానసికంగా శారీరకంగా బలహీనులవుతారు. రక్తహీనత, ఎముకలు గుల్లబారటం, నరాల బలహీనత లాంటి వాటికి గురవుతారు. శారీరకంగా పటుత్వం కొంచెం తగ్గుతుంది, అయితే ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదు. అందువల్లే తనని తాను సంభాళించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ శరీరం బలహీనంగా ఉన్నా నిబ్బరంగా నిలబడగలుగుతారు మహిళలు. మానసికంగా శారీరకంగా ఒత్తిడి అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి సమయం కేటాయించుకోవాలి. మీకు ఇష్టంగా అనిపించే పనులు చేయండి. చదవటం, సంగీతం వినడం లేదా స్నేహితులతో గడపడం వల్ల మనస్సుకు ఉల్లాసం వస్తుంది. ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆధ్యాత్మికంగాను చారిత్రకంగాను అమరులైన వారందరి జీవిత విశేషాలు మనకు మార్గదర్శకాలు. అలాంటి వారి బయోపిక్లు చూడటం, వారి జీవిత చరిత్రలు చదవటానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపించండి. ప్రతి పనికి ముందుగా ఒక ప్లాన్ వేసుకుని ఆ ప్రకారం చెయ్యండి. ముఖ్యంగా సోషల్ మీడియా, ఫోనుకు దూరంగా ఉండండి. మనం చేసే చిన్న తప్పులు మన జీవితాన్ని శాసించేవిగా ఉండకూడదు. బాధ కలిగినప్పుడు మనసుకు ఊరటనిచ్చే విషయం వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నించండి. గత అనుభవాలను గుర్తుకు తెచ్చుకోండి. ఎదుర్కొన్న ప్రతి సమస్య మన విజయానికి సంకేతం అనుకోవాలి. ఇవన్నీ భవిష్యత్తు మీద సానుకూల దృక్పథాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా మనకి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అవసరం అయినప్పుడు కుటుంబ సభ్యులను సాయం అడగవచ్చు. మన బాధ్యతల్లో కొన్ని వాళ్లకు అప్పగించవచ్చు. ఆఫీసు విషయాలైతే కొలీగ్స్ను సలహా అడగవచ్చు. ఒత్తిడి తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని గ్రహించుకోవాలి. ఇలాంటి కఠిన పరిస్థితులను గతంలో కూడా కొన్నిసార్లు ఎదుర్కొన్న సందర్భాలను గుర్తు చేసుకోవాలి. ఒక ఉన్నతమైన లక్ష్యంతో మీరు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. దాని వలన మీ జీవితపు విలువ పెరుగుతుంది. మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్లో ఒక పెద్దావిడని చూశాను. ఆమెకు 92 సంవత్సరములు. ఇప్పటి వరకు తన పనులన్నీ తనే చేసుకుంటుందట. ప్రతిరోజు క్రమం తప్పకుండా పేపర్ చదువుతారట. క్రమశిక్షణ, కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం, మెడిటేషన్ చేయటం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తీసుకోవటం లాంటి చర్యల వల్లే ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానికి తగిన నడవడికను అలవర్చుకుంటే అదే జీవన విధానము మన విలువను పెంచుతాయి. ఆధ్యాత్మిక రంగంలోనూ చరిత్ర

0: క్షేత్రాలలోనూ ఎంతోమంది రత్నాల్లాంటి నారీమణులు ఉన్నారు. వారంతా ఏమాత్రం ఒత్తిడిని అనుభవించకుండానే గొప్పవాళ్ళు అవ్వలేదు కదా. వజ్రానికి సానపట్టినట్టు సమస్యలను అధిగమిస్తేనే గొప్పవాళ్ళు కాగలరు. నేటి సామాజిక పరిస్థితుల్లో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడుచుకుంటే ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గుతుంది. కుటుంబానికి వచ్చే ఆదాయంలో 10% రేపు మన వృద్ధాప్య దశకు దాచుకోవాలి, అది తప్పనిసరి. ఇంకొక 10% కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు ఖర్చుకు దాచుకోవాలి. ఇంకొక 10% పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకొక 10% పండుగలు, పబ్బాలు, ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు, బంధుమిత్రుల ఇళ్లల్లో శుభకార్యాలకు గిఫ్టులు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఇలా ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటే సమస్య అనేది ఉండదు. అందువల్ల ఆర్థిక ఒత్తిడి ఉండదు. అంటే మన నెలసరి ఆదాయంలో 60% మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి, 40% పొదుపు చేయాలి. ఈ ఆర్థిక నిర్వహణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మన ఆదాయం అంతే అనుకుని అందులోనే సమర్థించుకోవాలి. అన్నిటికీ ముఖ్యం డబ్బు. ఆ డబ్బు విషయంలో మనం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఇలాంటి వారికైనా సమస్యలు చుట్టుముట్టుతాయి, అశాంతి తప్పదు. ఈ విషయంలో మహిళలదే ముఖ్య పాత్ర. అలాగే సమయ నిర్వహణ కూడా. రోజువారీ మన పనులు ఏమిటి, ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి, ఏవి ఎప్పుడు చేయాలి, ఏ పనికి ఎంత సమయం కావాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ మధ్య మధ్యలో కొంత విశ్రాంతి కేటాయించుకుంటే అలసట అనేది కొంతవరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం కాస్త తీరిక దొరికినా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ గడపటానికి నిర్ణయించుకోవాలి. కొంతమంది మహిళలకు అన్ని పనులు తమ మీదే వేసుకునే లక్షణం ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. ఇలా అన్నీ సమర్థవంతంగా చేయటానికి మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉండాలి. జీవితంలోనూ కెరీర్లోనూ మనసుకు గుచ్చుకునే సమస్యలు ఎదురైనప్పుడు మనసు విప్పి చెప్పుకునే నమ్మకమైన ఆప్తులు ఉండాలి. సమస్యల ఒత్తిడిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి ఆత్మీయుల సహకారం మనకు సాయపడుతుంది. దానివలన మనసుకు ఊరట కలిగి ప్రశాంతత లభిస్తుంది. సమస్య వచ్చినప్పుడు చతికిలి పడిపోకుండా సానుకూల ధోరణిలో ఆలోచించి సమర్థించుకోగలిగినప్పుడు ఆ మహిళ ఔన్నత్యం గుర్తింపు వస్తుంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించటం ఎలా, శ్రీమతి కె. లక్ష్మీకమల గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో ముందుగా అల్లరి పిడుగు చిత్రానికి మల్లికార్జున్ శ్రీవర్ధని పాడిన పాట వింటారు.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఆంధ్రుడు. ఈ చిత్రానికి రంజిత్ సాహితీ పాడిన పాట వింటారు.

0: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్రపుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట అల్లరి బుల్లోడు, చిత్రానికి ఎస్పి చరణ్ సునీత పాడిన పాట.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని హిందీ చిత్రగీతాలు వింటారు.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్ జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్ కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్ जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: कार्यक्रम लो मुंदुगा आग का गोला ई चित्रानिकी बप्पी लहरी अलका याग्निक बृंदंगानम.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట మేనే ప్యార్ కియా చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట.

0: अरे बोल रहा हूँ हाथ कर ली
1: ఆంధియాన్ ఈ చిత్రానికి షబ్బీర్ కుమార్ గానం.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా కిల్లర్ ఈ చిత్రం నుండి పాట వినండి.

మీరు విన్న పాట సుందరకాండ చిత్రానికి చిత్రపాడిన పాట. వినబోతున్న పాట బృందావనం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రకటించిన కార్యక్రమం సంస్కృత పాఠం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ. ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.
1: శ్రీ గురవే నమః.
2: విద్యాభివృద్ధిరస్తు.
1: ఆర్యా కం అంశం బోధయతి?
2: అద్య శూద్రకమహాకవి విరచిత కావ్యేషు అన్యతమం మృచ్ఛకటికం నాటకం అస్తి. ఇందులో రెండవ అంకాన్ని ద్యూతకర సంవాహం అని పిలుస్తారు. ఈ అంకంలో కథాగమనం ప్రధానంగా హాస్యం, జూదం మరియు వసంతసేన దాతృత్వం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో ద్వితీయ అంకంలోని ఒక సంఘటనను గురించి వివరిస్తాను. నేర్చుకుంటావా?
1: అవశ్యం ఆర్యా.
2: ఉత్తమం. జూదంలో ఓడిపోయి బాకీ తీర్చలేక ఇబ్బంది పడుతున్న సంవాహకుడు జూదశాల యజమాని అయిన మాధురుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకనొక దశలో మాధురుడిపై కోపంతో, ఒక విధమైనటువంటి నిర్వేదంతో అనుకో, ఈ మాధురుడు నన్నేం చేయగలడు, నేను ఎంతటి కష్టాన్నైనా భరిస్తానని తన శక్తిని చాటుకుంటూ చెప్పేటటువంటిది ఒక శ్లోకం. ఇది చెప్తాను, నేర్చుకుంటావా?
1: అవశ్యమార్యా.
2: పాదేనైకేన గగనే ద్వితీయేన చ భూతలే తిష్ఠామ్యుల్లంబితస్తావద్ యావత్ తిష్ఠతి భాస్కరః. ఇదానీం అహం శ్లోకం వదామి, అనువదతు.
1: అస్తు ఆర్యా.

0: తిష్టతి భాస్కరః
1: యావత్ నిష్టతి భాస్కరః.
0: అస్తు, ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తాను, వింటూ రాసుకో.
1: అవశ్యమార్య.
0: ఏకేన పాదేన,
1: ఏకేన పాదేన,
0: ఒక కాలితో,
1: ఒక కాలితో,
0: గగనే,
1: గగనే,
0: ఆకాశంలో,
1: ఆకాశంలో,
0: ద్వితీయేన చ,
1: ద్వితీయేన చ,
0: రెండవ కాలితో,
1: రెండవ కాలితో,
0: భూతలే,
1: భూతలే,
0: భూమిపై,
1: భూమిపై,
0: ఉల్లంబితః,
1: ఉల్లంబితః,
0: వేలాడుతూ,
1: వేలాడుతూ,
0: అంటే తలకిందులుగా ఉంటూ అని అర్థం. యావత్ భాస్కరః తిష్ఠతి,
1: యావత్ భాస్కరః తిష్ఠతి,
0: సూర్యుడు ఉన్నంత వరకు,
1: సూర్యుడు ఉన్నంత వరకు,
0: అంటే ఉదయించి ఉన్నంత వరకు, అంటే ఏమిటి, సాయంకాలం వరకు అని అర్థం, సాయంత్రం వరకు. తావత్ తిష్ఠామి,
1: తావత్ తిష్ఠామి,
0: అంతసేపు ఉండగలను,
1: అంతసేపు ఉండగలను.
0: అస్తు, ఇదానీం భావం వదామి, శృణు.
1: అవశ్యమాచార్య.
0: ఒక కాలు ఆకాశంలో, మరొక కాలు భూమి మీద ఉంచి, తలకిందులుగా వెళ్లాడుతూ, సూర్యుడు అస్తమించే వరకు నేను ఉండగలను, అంటే ఈ అల్పుడైన మాధురుడు నన్ను ఇంకేం చేయగలడు అని భావం. అంటే మాధురుడు ఎంతటి కఠినమైన శిక్ష వేసినా తాను భరిస్తాను ఇక్కడ అనేటటువంటిది సంవాహకుడు ధైర్యంతో చెబుతున్నాడనమాట భావం. అర్థమైందా?
1: అర్థమైంది ఆచార్య.
0: ఇప్పుడు ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చెప్తాను, విను.
1: అస్తు ఆర్య.
0: పాదేన ఏకేన, పాదశబ్దము ఏకశబ్దము, ఇవి రెండు కూడా చివర అకారాంత పుంలింగాలు, తృతీయ విభక్తి ఏకవచన రూపాలు. అలాగే గగనే, భూతలే, ఇవి గగన శబ్దం, భూతల శబ్దం, అకారాంత నపుంసకలింగ శబ్దాలు, సప్తమి విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. గగనే గగనయోహో గగనేషు, భూతలే భూతలయోహో భూతలేషు అనేటువంటివి కూడా రూపాలు అవుతాయన్నమాట. అలాగే ధాతు విశేషాలు కనుక చూసినట్లయితే, ష్ఠా గతి నివృత్తౌ తిష్ఠామి అనేది వాదిగణంలో వస్తుంది. లట్లకార రూపం వర్తమాన కాలం. తిష్ఠామి, తిష్ఠావః, తిష్ఠామః అని ఉత్తమ పురుష ఏకవచనం. ఈ శ్లోకంలో సంధులు చూద్దాం. పాదేనైకేన, పాదేన ప్లస్ ఏకేన వృద్ధిసంధి. ఉల్లంబితస్తావత్, ఉల్లంబితః తావత్ విసర్గసంధి రూపం. అలాగే తావత్ యావత్, జలాం జశ జశోంతే జస్త్వసంధి రూపం. తావత్ ప్లస్ యావత్, తావద్ యావత్ అనేటటువంటిది. ఇక విశేషంగా ఇందులో అలంకారం చూస్తే, మాధురుడు ఏమన్నా కూడా నేను ఎంతకైనా తెగించగలనని కొంచెం అతిశయంగా చెబుతున్నాడు. ఒక కాలు ఆకాశంలో ఉంటుంది, ఒక కాలు భూమిపై ముంచైనా సరే వెళ్లాడతానన్నాడు కదా. అయితే ఇందులో అలంకారం చూస్తే అతిశయోక్తి అలంకారం. సంవాహకుడు తన ఓర్పును శక్తిని అసాధారణంగా చెప్పడం వల్ల అందులోకి పెడుతుంది. ఇక ఇలాగ కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవగతం కిల?
1: అస్తు ఆర్య.
0: ఇక నాటకంలో మాధురుడు ఇలా అంటాడు. మాధురుడు, దాపయ దాపయ, ఇప్పించు ఇప్పించు. సంవాహకుడు, కుతో దాస్యామి, ఎందుకు ఇవ్వాలి అంటుంటే, మాధురుడు అతని వద్ద ఉన్నటువంటి దీనిని లాక్కుంటాడు. దర్దురకుడు, ఇతనెవరయ్యా అంటే మరొక జోదగాడు. అయ్యే కిమేతదగ్రత, కిం భవానాహ, అయం ద్యూతకరః, సభికేన ఖలీక్రియతే, నకశ్చిన్ మోచయతి ఇతి, నాన్వయం దర్దురో మోచయతి. అంతరమంతరం, అయే కథం మాధురోధూర్తః, తపస్వీ సంవాహకః అయమపి. ఏమి ఇది ఎదురుగా మళ్ళీ దర్దురకుడు ఆకాశంలో మాట్లాడుతున్నట్టున్నాడు? నువ్వేమన్నావు? ఈ జోదగాడు జోదపు మేస్త్రీ చేత బాధపెట్టబడుతున్నాడు, ఎవ్వడునూ విడిపింపకున్నాడు కదా అనే కదా. అప్పుడు దర్దురకుడు చెప్తున్నాడు ఏమని, మాధురుడు సంవాహకుడిని వేధించడం చూసి దర్దురకుడు సంవాహకుడి యొక్క సుకుమారత్వాన్ని, జూదానికి అతను పనికి రాకపోవడాన్ని వివరిస్తూ ఈ శ్లోకం అన్నమాట. వింటావా?
1: అవశ్యమార్యా.
0: యస్తబ్ధం దివసాంతమానత శిరానాస్తే సముల్లంబితో యస్యోద్ధర్షణ లోష్టకైరపి సదా పృష్ఠేన జాతః కిణః యస్యైతచ్చ న కుక్కురైరహరహర్జంఘాంతరం చర్వ్యతే తస్యాత్యాయత కోమలస్య సతతం ద్యూత ప్రసంగేన కిం. ఇదానీం అన్వయక్రమం వదామి, శృణోతు.
1: తదేవ ఆర్య.
0: యః ఆనత శిరాః.
1: యః ఆనత శిరాః.
0: సముల్లంబితః.
1: సముల్లంబితః.
0: దివసాంతం.
1: దివసాంతం.
0: స్తబ్ధం న ఆస్తే.
1: స్తబ్ధం న ఆస్తే.
0: యస్య పృష్ఠే.
1: యస్య పృష్ఠే.
0: ఉద్ధర్షణ లోష్ఠకైః అపి.
1: ఉద్ధర్షణ లోష్ఠకైః అపి.
0: సదా కిణః న జాతః.
1: సదా కిణః న జాతః.
0: కిణః లేదు, కిణః. యస్య ఏతత్ జంఘాంతరం.
1: యస్య ఏతత్ జంఘాంతరం.
0: అహరహః.
1: అహరహః.
0: కుక్కురైః.
1: కుక్కురైః.
0: న చర్వ్యతే.
1: న చర్వ్యతే.
0: అత్యాయత.
1: అత్యాయత.
0: కోమలస్య తస్య.
1: కోమలస్య తస్య.
0: ద్యూత ప్రసంగేన కిం.
1: ద్యూత ప్రసంగేన కిం.
0: బాగుంది. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తాను, విను.
1: అలాగే ఆర్యా.
0: యహ ఎవడైతే ఆనత శిరాహ వంచిన తల కలవాడై సముల్లంబితః తలక్రిందులుగా వేలాడదీయబడి దివసాంతం రోజంతా స్తబ్ధం న ఆస్తే నిశ్చలంగా ఉండలేడో, యస్య పృష్ఠే ఎవరి వీపు మీద ఉద్ధర్షణ లోష్టకైహి రాళ్లతో రుద్దడం వలన కిణహ న జాతః కాయలు కాయలేదో అంటే చర్మం కఠినంగా ఉంటుందో, కుక్కురైహి కుక్కల చేత జంఘాంతరం పిక్కలు సైతం న చర్వ్యతే కొరకబడలేదో, ఆత్యాయత కోమలస్య అత్యంత కోమలమైన శరీరం కలిగిన తస్య అతనికి ద్యూత ప్రసంగేన కిం, జూదంతో పనే ఉంది. ఇదానీ భావం వదామి, శృణు.
1: అవశ్యమార్యా.
0: తలకిందులుగా వేలాడదీస్తే రోజంతా నిశ్చలంగా ఉండలేనివాడు రాళ్లతో కొట్టినా లేదా రుద్దినా వీపు మీద కాయలు కాయని సుకుమారమైన చర్మం కలవాడు, వీధి కుక్కల బారిన పడి గాయాలు కూడా అనుభవించనివాడు, ఇంతటి సుకుమారుడైన సంవాహకుడికి ఈ కఠినమైన జోదగాళ్ల లోకంతో ఈ చెడ్డదైన జోదపు అలవాటుతో పనేమిటి? అంటే వాడంత సుకుమారంగా ఉన్నాడు, తట్టుకోలేడు కదా మాలాంటి మరి కఠినమైన వాళ్ళతో వీడెందుకు పొంతనా అని అన్నాం అన్నమాట. భావం అర్థమైందా?
1: అర్థమైంది ఆచార్య.
0: అస్తు, ఇప్పుడు ఈ శ్లోకంలోని వ్యాకరణాంశాలు చెబుతాను, విను.
1: అస్తు ఆర్య.
0: యహ తస్య. యత్ అనేటటువంటిది, తత్ అనేటటువంటివి సర్వనామ శబ్దాలు. ఇందులో యహ ప్రథమ ఏకవచన రూపం, తస్య అనేది షష్ఠీ ఏకవచన రూపం. తత్ శబ్దస్య తస్య తయో తేషాం అనేటటువంటిది. దివసాంతం జంఘాంతరం అకారాంత నపుంసకలింగ శబ్దాలు, ఇవి ద్వితీయావిభక్తి ఏకవచనాలు. వీటిని క్రియా విశేషణాలుగాను కర్మలుగాను కూడా చెప్పవచ్చు. ఇక ధాతు విశేషాల్లో చూసినట్లయితే ఆస్తే అన్నాడు. ఆస ఉపవేశనే అనేటటువంటిది అదాదిగణంలో ఉండే ఆత్మనేపది ధాతువు, లట్లకారం యొక్క ప్రథమ పురుష రూపం అన్నమాట. ఈ విధంగా కొన్ని వ్యాకరణాంశాలు ఉన్నాయి. అర్థమైనాయా?
1: అర్థమైనాయి శ్రీమాన్. ధన్యవాద ఆచార్య. సాధయామి.
0: శుభమస్తు. సాధయ.
2: సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వెంకట మురళీకృష్ణ, విద్యార్థిని కందుల సంయుక్త.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2. శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: మొక్కుకు ఇంపైన మొక్కిరి తెస్తా,
1: మొక్కుకు ఇంపైన మొక్కిరి తెస్తా,
0: నీకు మొక్కుకు ఇంపైన మొక్కిరి తెస్తా,
1: నీకు మొక్కుకు ఇంపైన మొక్కిరి తెస్తా,
0: మొక్కు కెట్టవే రాజమ్మ ముచ్చట తీరా.

0: అందాలు కడయాలు తెస్తా,
1: కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా,
0: నీకు కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా,
1: నీకు కాళ్ళకు అందాలు కడయాలు తెస్తా,
0: కాలు కెట్టకవే రాజమ్మ కస్సు మనక,
1: కాళ్ళు కెట్టవే రాజమ్మ కస్సు మనక,
0: కాళ్ళ కెట్టవే రాజమ్మ కస్సు మనక.

0: రంగులా రవికలు తెస్తా,
1: రంగు రంగులా రవికలు తెస్తా,
0: నీకు రంగు రంగులా రవికలు తెస్తా,
1: నీకు రంగు రంగులా రవికలు తెస్తా,
0: తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులడక,
1: తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులడక,
0: తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులడక.

0: బీర చెట్టు కింద సిరిసిరిమవ్వనే బింది గడుగుచున్నానే సిరిసిరిమవ్వా,
1: బీర చెట్టు కింద సిరిసిరిమవ్వనే బింది గడుగుచున్నానే సిరిసిరిమవ్వా,
0: బీర చెట్టు కింద సిరిసిరిమవ్వనే బింది గడుగుచున్నానే సిరిసిరిమవ్వా,
1: బీర చెట్టు కింద సిరిసిరిమవ్వనే బింది గడుగుచున్నానే సిరిసిరిమవ్వా,
0: బీర పూరాలిందే సిరిసిరిమవ్వా నా బింది సొట్టబోయిందే.

0: గడగ గడుగుచున్నానే
1: సిరిసిరిమవ్వానే
0: కడవ గడుగుచున్నానే
1: సిరిసిరిమవ్వా
0: కాకరు పూరాలిందే సిరిసిరిమవ్వానా కడవ బద్దలయ్యిందే సిరిసిరిమవ్వా
1: కాకరు పూరాలిందే సిరిసిరిమవ్వానా కడవ బద్దలయ్యిందే సిరిసిరిమవ్వా
0: కాకరు పూరాలిందే సిరిసిరిమవ్వానా కడవ బద్దలయ్యిందే సిరిసిరిమవ్వా.

0: గడుగుచున్నానే
1: సిరిసిరిమవ్వానే
0: బాణ గడుగుచున్నానే
1: సిరిసిరిమవ్వా
0: బందిపూరాలిందే సిరిసిరిమవ్వా నా బాణ బద్దలైందే సిరిసిరిమవ్వా.

0: బద్దలయ్యిందే
1: సిరిసిరిమవ్వాలిందే సిరిసిరిమవ్వా నా బాణ బద్దలయ్యిందే సిరిసిరిమవ్వా
0: మొలగ చెట్టు కింద.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: The Indian Navy invites online applications from unmarried male and female candidates for 10+2 BTech cadet entry scheme, permanent commission. Last date for submission is 18 June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive.

0: Nirbhar, safeguarding seas for a viksit samriddh Bharat. Join Indian Navy.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట ఘరానా మగుడు చిత్రానికి మనో చిత్ర పాడిన పాట.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
3: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
2: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
3: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
2: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
3: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
2: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
4: కార్యక్రమంలో వినబోతున్న పాట అశ్వమేధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆశాభోంస్లే గానం.

0: ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట జెంటిల్మ్యాన్ చిత్రానికి సురేష్ పీటర్స్, జీవి ప్రకాష్ కుమార్.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: మెకానిక్ కల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గలి.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: మీరు వింటున్న ఈ పాట గులాబీ చిత్రానికి సునీత పాడిన పాట.

0: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
1: పబ్బుల్లో పర్సులు మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం,
0: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
1: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
0: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
1: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే ప్రియాంక అరోడా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం

0: చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిఎస్సి నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తోతాపూరి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. నాణ్యమైన జీవనానికి యోగా మనకు వారసత్వంగా అందిన ఓ అమూల్యమైన సంపద అని, దానిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యోగాంధ్ర పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21 వ్యాధులకు సంబంధించి యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించారని, అవన్నీ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సాధించాలంటే యోగాంధ్ర చాలా ముఖ్యమని, ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా, పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: అదేవిధంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వరించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతాపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై పల్ప్ పరిశ్రమలు, బాట్లింగ్ కంపెనీలతో మంత్రి ఈరోజు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నాణ్యమైన ప్రతి పండును కొనుగోలు చేస్తాం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. గోదావరి పుష్కరాల్లో పాల్గొనే భక్తుల వైద్య అవసరాల నిమిత్తం స్థానికంగా ఉన్న 3 ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా కొవ్వూరులోని ప్రాంతీయ ఆసుపత్రి, నిడదవోలు, మండపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్సీల అదనపు నిర్మాణాలు, సౌకర్యాల కోసం 5,63 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన ప్రణాళికకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఆమోదం తెలిపారు. ఈ నూతన ప్రణాళిక ప్రకారం మండపేట సిహెచ్సి అభివృద్ధి కోసం 3,75 లక్షల రూపాయలతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా నిడదవోలు సిహెచ్సి 1 కోటి రూపాయలు, కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి 88 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సూచించారు. పరిశుభ్రమైన హరిత వాతావరణం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం రూపొందించిన అవగాహనా పోస్టర్ను ఈరోజు ఆయన కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, నిర్మాణ వ్యర్థాలు వంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ చెట్లు నాటడం, ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ను నిరాకరించడం, చెత్తను వేరువేరుగా సేకరించడం, నీటిని ఆదా చేయటం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం వంటి సంరక్షణ చర్యలను ఈ పోస్టర్లో వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఆక్షేపించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం 311,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో పనిచేస్తున్నారని చెప్పారు. తాను కూడా ఒక ఉపాధ్యాయురాలిగా గతంలో పనిచేశానని, డిఎస్సీ ప్రక్రియ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. డిఎస్సీ ప్రక్రియ పూర్తి అయిన 9 నెలల తర్వాత ఎంపిక అయిన అభ్యర్థులు అందరూ సంతోషంగా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా గందరగోళం సృష్టించటం సబబు కాదని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అత్యాధునిక సాంకేతికతతో ప్రశ్నాపత్రాలను తయారు చేశారని హోంమంత్రి వివరిస్తూ,
2: నోటిఫికేషన్ ఇచ్చేశారు, ప్రశ్నాపత్రం కూడా టీసీఎస్ ఐఓఎన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్ లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్ గా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. 9 నెలల తర్వాత వచ్చి లీక్ లీక్ లీక్ అన్నారు. లీక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు.
0: డిఎస్సీ అక్రమాలు ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పలువురు డిఎస్సీ 2025 అభ్యర్థులు కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అనేక అంశాలను వారు జగన్ కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామని, బాధిత అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తమ పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సాయి రామరాజు అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉక్కు నగరంలో ఈరోజు నిర్వహించిన సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో సైకిల్ ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు మాట్లాడుతూ, దేశ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు తిరిగి సైకిల్ అలవాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రేపటికి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం పరిసర గ్రామాల్లో గత 2 రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పశువుల మందపై దాడి చేసిన పులి 12 ఆవుదూడలు, 1 గేదెదూడను చంపివేసినట్టు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు ధృవీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన జీవనానికి యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో డిఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయేభ్యః 1,000 కోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. కర్ణాటకరాజ్యస్య నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమారః శపథగ్రహణం కృతవాన్. పశ్చిమ బంగాళస్య తృణమూల్ కాంగ్రెస్ దళాత్ నిష్కాసిత టీఎంసీ విధాయక రితబ్రత బెనర్జీ ఇత్యనేన ఉక్తం యత్ పక్షే ప్రాయః షష్ఠీ విధాయకాః సంతి. దిల్లీ నగరస్య మాలవీయ నగరి విశ్రాంతి నిలయే భీషణాగ్నికాండః ఏకవింశతి జనాః మృతః. అపి చ భారతం పంచవింశత్యధిక ద్విసహస్రతమే వర్షే విశ్వస్య ద్వితీయం బృహత్తమం సౌర వికాస విపణకం జాతం. ఇదానీం వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. పశ్చిమ ఏషియా సంకట కారణేన వర్ధితేషు ఇంధన మూల్యేషు భారతీయ విమాన సేవానాం కృతే విమాన ఇంధనస్య అర్థాత్ ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయిభ్యః సహస్రకోటి రూప్యకాణాం ఆయ వ్యయ సహాయతాం ప్రదాతుం ప్రశాసనం నిర్ణయం కృతవత్. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఏతేన విమానన క్షేత్ర సంబద్ధాః ప్రాయః 77 లక్ష ఆజీవికాః సురక్షితాః భవిష్యంతి. ఏషా సహాయతా యోజనా 36 మాస పర్యంతం ప్రవర్తిష్యతి. మంత్రిమండలేన దిల్లీ నికటవర్తి క్షేత్రే వాయు ప్రదూషణ నియంత్రణార్థం అపి ఏకస్యః బృహత్యః యోజనాయః అనుమోదనం కృతం. ఆర్థిక సంబద్ధయా మంత్రిమండలీయ సమిత్యా ఒడిషా రాజ్యే రామేశ్వరాత్ పారాదీప పర్యంతం 360 అధిక శత కిలోమీటర్ పరిమితస్య నూతన తటీయ రాజమార్గ నిర్మాణాయ అనుమతి ప్రదత్తా. ఏతద్ అతిరిక్తం సమిత్యా బిహార రాజ్యే రాష్ట్రీయ రాజమార్గయోః 31 అధిక 200 చ ఇత్యేతయోః కగడియా పూర్ణియాఖండస్య చతుర్పథ పరియోజనా అపి అనుమోదితా. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య రాష్ట్రీయ ఆదివాసీ సమ్మేళనస్య ఉద్ఘాటనం కృతవతీ. నవదిల్ల్యాం ఆయోజితాయాం ఏకీకృత జనజాతీయ వికాస సమవాయానాం తథా ఏకీకృత జనజాతీయ వికాసాయోగస్య చ విస్తార విషయికాయాం సమాయోజితాయాం సభాయాం రాష్ట్రపతిః అవదత్ యత్ దేశవ్యాపినః జనజాతీయ సమాజస్య సంస్కృతిః అత్యంతా సమృద్ధా అస్తి. అతః జనజాతీయ సముదాయస్య ఉన్నత్యర్థాః విశేష ప్రయత్నాః కరణీయాః. తయా ఉక్తం యత్ వికాస కార్యాణి అంతిమ గృహం యావత్ అంతిమ గ్రామం యావత్ చ అవశ్యం ప్రాప్నుయుః. రాష్ట్రపతిః చింతాం అపి వ్యక్తీకృతవాన్ కృతవతీ యత్ అద్యాపి కేచన జనజాతీయ వర్గాః శాసనస్య వివిధాభిః యోజనాభిః అనభిజ్ఞాః సంతి.
4: पीएम जनमन योजना के तहत जनजातीय समुदाय में भी सबसे पिछड़े समूहों के 20,000 से अधिक गांव तक तो विकास कार्यक्रम को पहुंचाने का लक्ष्य है. हम सब जानते हैं 75 जो ग्रुप्स वो है पीबीटीजी सबसे पिछड़े अभी भी कोई पेड़ के मंच के पे रहते हैं. उनके कोई जमीन नहीं, जमीन था लेकिन रिकॉर्डेड नहीं, इसलिए उनको जमीन देकर घर बनाना उनके हर चीज के लिए अधिकारी लोगों को जितने कर्मचारी लोगों का दायित्व है.
3: రాష్ట్రపతిః సర్వాసాం సంస్థానాం హితధారకాన్ ఆహూతవతి యత్ జనజాతీయ యువభ్యః సమ్మానజనక జీవికాయాః తథా ప్రత్యేకం జనజాతీయ బాలకాయ విద్యాలయ శిక్షాయాః సునిశ్చితీకరణం క్రియతాం.
4: ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. आप कौन सी गांव को कवर किया, कौन सी पॉपुलेशन के थे, ट्राइबल के कितने लोग हैं, कहां तक हम पहुंच पाए कहां तक नहीं पाए. पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए, आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
3: कर्नाटकस्य नूतन मुख्यमंत्री डीके शिवकुमारः शपथ ग्रहणं कृतवान्. कर्नाटकराज्ये कांग्रेस विधानमण्डलस्य दलस्य नेता डीके शिवकुमारः अद्य बेंगलुरुनगरे राज्यस्य 25तमः मुख्यमंत्री रूपेण శపథగ్రహణం కృతవాన్. రాజ్యపాల థావరచంద గహ్లోత తస్మై పదస్య గోపనీయతాయాశ్చ శపథం ప్రదాపితవాన్. వరిష్ఠ కాంగ్రెస్ నేత డాక్టర్ జి పరమేశ్వరః ఉప ముఖ్యమంత్రి పదేన శపథం గృహీతవాన్. అన్యే చ ద్వాదశ మంత్రిణః అపి మంత్రిపరిషది సమ్మిళితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రిణే శుభకామనాః ప్రదత్తవాన్. సంస్కృత వార్తాయాః संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. समम् एव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन ए आई आर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति. పశ్చిమ బంగాళస్య పూర్వసత్తారూఢదళ తృణమూల కాంగ్రెస్ దళ ఆంతరిక మతభేద ప్రతీత దళాత్ నిష్కాసిత టీఎంసీ విధాయక రితబ్రత బెనర్జీ ఇత్యనేన ఉక్తం యత్ తస్య పక్షే ప్రాయ షష్టి విధాయక సంతి. అస్య కథనస్య కారణేన రాజ్య విధానసభాయాం సత్తా సంతులన పరివర్తనస్య సంభావనాం ప్రతి చర్చా తీవ్రా జాతా. తస్య సమూహేన విధానసభాయా అధ్యక్షాయ రతీంద్ర బోస్ మహోదయాయ పత్రం ప్రేషితం యత్ స్వదలస్య వాస్తవిక తృణమూల కాంగ్రెస్ ఇతి నామ్నా మాన్యతాం దాతుం ఆగ్రహః కృతః. అస్మిన్ అంతరే పూర్వ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోలకతా నగరే ఆయోజితాయాం జనసభాయాం భారతీయ జనతా పార్టీ ఇత్యస్య ఉపరి దళవిభజనస్య షడ్యంత్ర రచనాయాః ఆరోపం కృతవతీ. ఏతేషాం రాజనైతిక ఘటనాక్రమాణాం ప్రతి సంపూర్ణ రాజ్యస్య దృష్టిః కేంద్రీభూతా వర్తతే. దిల్లీనగరస్య మాళవీయనగరే విశ్రాంతినిలయే భీషణాగ్నికాండః ఏకవింశతి జనాః మృతాః. రాష్ట్రీయ రాజధాన్యాం దిల్ల్యాం మాళవీయనగర క్షేత్రస్య ఏకస్మిన్ విశ్రాంతినిలయే భీషణాగ్నికాండే ఏకవింశతి జనాః మృత్యుం ఉపగతాః. అనేకే చ ఆహతాః అభవన్. దక్షిణ దిల్ల్యారక్షి విభాగస్య ఉపాయుక్తః అనంతమిత్తలః అవదత్ యత్ అగ్నిశమన విభాగస్య అష్టభిః వాహనైః సహ అగ్నిః నియంత్రితః. ఆరక్షిణాం అగ్నిశమనస్య తథా అన్యేషాం ఆపత్కాలిక సేవానాం సంయుక్త ప్రయత్నైః చత్వారింశత్ అధికాః జనాః సురక్షితరూపేణ ఉద్ధృతాః. చికిత్సోపచారార్థం చ చికిత్సాలయేషు ప్రేషితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గృహమంత్రి అమిత్ షాహ తథా ఢిల్లీ రాజ్యస్య ముఖ్యమంత్రి రేఖా గుప్తా అస్మిన్ దుఃఖదే ఘటనాక్రమే శోకం ప్రకటితవంతః. వార్షిక సౌర క్షమతా వృద్ధౌ భారతం అమెరికాం అతిక్రమితవత్. భారతం 25th-2000 వర్షే విశ్వస్య ద్వితీయం బృహత్తమం సౌర వికాస విపణకం అభవత్. భారతే స్థాపిత సౌర క్షమతాయాః ఉల్లేఖనీయం 55th-gigawatt పరిమితం అతిక్రమితం అస్తి. యేన దేశస్య 50% జీవాశ్మహీన ఇంధనక్షమతాయాః లక్ష్యం సాధయితుం నియత సమయాత్ పూర్వమేవ తస్య రాష్ట్రీయ నిర్ధారితం యోగదానం పూరయితుం చ సహాయం భవతి. కేంద్రీయ నవీన నవీకరణీయ ఊర్జా మంత్రి ప్రహ్లాద్ జోషీ వర్య అద్య ఉక్తవాన్ యత్ దేశస్య సౌర వికాస గాథ వైశ్విక మానదండాని స్థాపయతి. అరావళి పర్వత శ్రేణ్యాః సీమాంకన సమీక్షార్థ సర్వోచ్చ న్యాయాలయేన విశేషజ్ఞ సమితిః నిర్మితా. సర్వోచ్చ న్యాయాలయేన రావలీ పర్వత శ్రేణ్యాః పరిభాషా సీమాంకన సంబద్ధ విషయాణాం స్వతంత్ర సమీక్షార్థం ఉచ్చాధికారయుక్తాయాః విశేషజ్ఞ సమితేః ఘటనస్య నిర్దేశ ప్రదత్తః. అస్యాః సమితేః అధ్యక్షతాం భారతీయ వానికీ అనుసంధాన శిక్షా పరిషదః మహానిదేశిక కంచన దేవీ వహిష్యతి. న్యాయాలయేన సమితయే చాలితవర్షస్య అగస్తమాసస్య ఏకత్రింశత్తమదినాంకపర్యంతం స్వప్రతివేదనం సమర్పయితుం ఆదేశః ప్రదత్తః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య కేంద్రీయమంత్రిణః చిరాగ పాస్వానస్య లేఖం సామాజిక అంతర్జాలమాధ్యమేన ప్రదర్శితవాన్. తేన ఉక్తం యత్ లద్దాఖప్రదేశే ప్రాప్తం అద్వితీయం వేరిఫలం నవీనావసరాణాం వికాసస్య ప్రతీకః అస్తి. లేఖే లద్దాఖస్య ఉద్యమశీలతయా తథా మూల్యవర్ధనద్వారా వికాసస్య నూతనద్వారాణి ఉద్ఘాటితాని ఇది ప్రకాశితం. ఇది వార్తాః.
5: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2.

0: లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో షుగర్ బీపీపై వాటి ప్రభావం. డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు.
1: గుండె జబ్బులు లక్షణాలు చికిత్స ఈ ధారావాహికలో డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు అనేకమైనటువంటి అంశాలలో శ్రోతలకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. ఈ వారం షుగరు బీపీ గుండెపై వాటి ప్రభావం అనేటటువంటి ఈ అంశం గురించి ఈ రోజున డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు చెప్పండి, షుగర్ అనేది భారతదేశంలో సర్వసాధారణమైనటువంటి వ్యాధిగా మారిపోయింది, బీపీ కూడా అలాగే అయిపోయింది. ఎవరిని అడిగినా ఒక 10 మందిలో అడిగితే కనీసం 6 గురు కానీ 7 గురు కానీ, ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు బీపీ ఉందండి, అది ఒక కామన్ ఫ్యాక్టర్. మరి ఇలాంటి షుగరు బీపీకి, గుండెపోటుకి, నెక్స్ట్ గుండెపై దాని ప్రభావం, గుండె జబ్బులకి సంబంధం ఉందా?
2: చాలా మంచి ప్రశ్న అండి. షుగరు బీపీ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి గుండె జబ్బులు రావటంలో. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆసియా ఖండంలో, ముఖ్యంగా భారతదేశం అనేది ప్రపంచంలోనే డయాబెటిస్ క్యాపిటల్ కింద దాన్ని పరిగణిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనం లాస్ట్ 30 సంవత్సరాల్లో మనకి పెరిగినంత షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇంతలాగా పెరగలేదు. దానివల్ల ఇప్పుడు షుగరు పెరగటం మూలానే మనకి గుండెపోట్లు కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి షుగర్ వ్యాధి వల్లే మనం అధికంగా చూస్తున్నాం మన భారతదేశంలో. ఎందువల్ల ఇలా జరిగింది అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షుగరు బీపీ దానికి ముఖ్యంగా గుండెని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి వల్ల మనకు తలలో వెంట్రుక భాగం నుంచి కాళ్ళకున్న గోళ్ళు వరకు ఏ అవయవాన్నైనా షుగర్ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ షుగరు మనకు తెలిసినంత వరకు బయటికి కనపడేవి కంటి చూపు మందగించటం, ఇప్పుడు స్కిన్లో కొన్ని మార్పులు రావటం, తర్వాత మనకు అధికంగా ఆకలి వేయటం, లేకపోతే అధికంగా దాహం వేయటం, అధికంగా మూత్రానికి వెళ్లాల్సి రావటం, ఇవన్నీ మనకి షుగర్ లక్షణాలు కామన్గా చూస్తాం. విపరీతమైన నీరసం ఉండటము, లేకపోతే బరువు తగ్గిపోవటం, తెలియకుండా బరువు తగ్గిపోయి బాగా నీరసంగా ఉండటం, ఇవన్నీ మనకి కామన్గా మనం చూసే షుగర్కి సంబంధించిన లక్షణాలు. ఇప్పుడు షుగర్ అనేది ఎప్పుడు చెక్ చేయించుకోవాలి, ఎలా చెక్ చేయించుకోవాలంటే, నేను ఇదివరకు మనకి ఒక భాగంలో చెప్పినట్లు, ఒక 35 నుంచి 45 సంవత్సరాలు రాగానే మీరు ఒకసారి తినకముందు తిన్నాక షుగర్ టెస్ట్ చేయించుకుని, ఒకసారి HbA1c చేయించుకున్నట్లయితే, ఏదైనా మనం వైద్యంలో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే దానికి వైద్యం అనేది చాలా సులువుగా ఉంటుంది. దానికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రాకముందే మనం ఏ జబ్బునైనా గుర్తించినట్లయితే దానికి వైద్యం సరిగ్గా ఇవ్వటం జరుగుతుంది. అది మనకి ముదరకుండా మనం దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. ఇంకా షుగర్ విషయానికి వస్తే, నార్మల్ వాల్యూస్ మనం షుగర్గా తీసుకుంటే తినకముందు షుగర్ అనేది 110 లోపు ఉండాలి, తిన్న తర్వాత 200 లోపు, 140 లోపు ఉంటే ఇంకా మంచిది, 200 లోపు ఉంటే బెటర్. ఈ 110 నుంచి 126 మధ్యలో, తిన్నాకేమో 140 నుంచి 200 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిస్ రేంజ్ అంటాం. అంటే మీరు బోర్డర్ లైన్ రేంజ్లో ఉన్నారు అంటే ప్రీ డయాబెటిస్, అంటే మీకు రానున్న రోజుల్లో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు. ఈ రేంజ్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా, లేకపోతే మనకి అనువంశికంగా అంటే మనకి రక్త సంబంధికుల్లో మన మదర్కి కానీ ఫాదర్కి కానీ ఎవరికైనా షుగర్ ఉన్నట్లయితే మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండి, ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారైనా మీకు షుగర్ లేకపోయినా సరే ఒకసారి షుగర్ టెస్ట్ తినకముందు తిన్న తర్వాత HbA1c చేయించుకున్నట్లయితే, మనం ఎర్లీగా దీన్ని గుర్తించి దానికి తగ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఈ షుగర్ వల్ల వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి, షుగర్ ఎందుకని ఎంత పెరిగిపోయింది? ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్, నేను ఇదివరకు ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను, ర్యాపిడ్ అర్బనైజేషన్, మన జీవన శైలి మారటం, విలేజెస్ నుంచి సిటీలకి ఎక్కువగా ప్రజలు వలస రావటం, వాళ్ళ ఆహార పద్ధతులు అన్ని మారటం, షుగర్ ఎక్కువ తీసుకోవటం, అంటే కూల్ డ్రింక్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే బాగా పాలిష్డ్ రైస్ ఇవన్నీ తినటం, తర్వాత ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా లేకపోవటం, ఆఫీస్లో కూర్చుని చేసే ఉద్యోగం ఉండటం ఎక్కువగా, ఈ శారీరక శ్రమ లేకపోవటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల ఒబెసిటీ అనేది ఎక్కువగా ఉండటం.

0: వీటన్నిటి వల్ల షుగర్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు రీసెంట్ గణాంకాల ప్రకారం ఇండియాలో దాదాపు షుగర్ ప్రెవలెన్స్ అనేది 30% to 40% మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు మనం 10 మందిని చూసినట్లయితే అందులో దాదాపు 4-5 షుగర్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇవాళ రోజుల్లో. మనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం చూసినట్టయితే షుగర్ అనేది ఆల్మోస్ట్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఈక్వలెంట్ గా పరిగణిస్తారు. అంటే షుగర్ ఉన్న వారిలో దాదాపు 50% మందికి గుండె జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఎందుకు అట్లా? ఇప్పుడు షుగర్ వ్యాధి, ఇదివరకు అతిమూత్ర వ్యాధి అనేవారు రక్తంలో షుగర్ పెరుగుతుంది అని చెప్పి, ఇక్కడ రక్తంలో షుగర్ పెరిగితే ఏమవుతుంది? ఎందువలన అది గుండెపోటుకి, గుండె జబ్బులకి దారితీస్తుంది?
0: ఇప్పుడు షుగర్ ఉన్నప్పుడు మనకి మైక్రోవాస్కులేచర్ అంటాము, మైక్రోవాస్కులేచర్ అంటాం. అంటే చిన్న రక్తనాళాల నుంచి పెద్ద రక్తనాళాల వరకు ఎఫెక్ట్ అవుతుంది ఈ షుగర్ మూలాన. షుగర్ వల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. అది ఏంటంటే రక్తంలోని మిగతా అవయవాల్లో ఈ అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ రక్తం కూడా బాగా గ్లూకోజ్ రిచ్గా ఉంటుంది, చిక్కబడుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక నది లేకపోతే కాలువ పారేటప్పుడు కాలువ నీళ్ళలో మనకి చెత్తాచెదారం ఏమీ లేకుండా క్లియర్గా ఉంటే మీకు ఫ్లో చాలా ఫ్రీగా ఉంటుంది. అందులో గనక చెత్తాచెదారం ఉండి మనకి అలా ఉన్నప్పుడు దాని ఫ్లో ఈ కాలువ నడిచేటప్పుడు చాలా స్లోగా పారుతూ ఉంటుంది. అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు రక్తం బాగా చిక్కబడి ఈ రక్తనాళాల్లో ఫ్లో అనేది బాగా స్లోగా జరుగుతుంది. స్లోగా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ కొవ్వు పదార్థాలు, దాంతోపాటు కొలెస్ట్రాల్ పెరగటం రక్తంలో. షుగర్ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఇంటర్లింక్డ్ అనమాట. మనకు షుగర్ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ కూడా రక్తంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ కొవ్వు పదార్థం ఫ్లో అనేది రక్తం పారే స్పీడ్ అనేది తగ్గిపోయినప్పుడు, ఈ స్లోగా పారినప్పుడు ఈ కొవ్వు ఏదైతే రక్తంలో ఉందో అది ఈ రక్తనాళాల గోడలకి అతుక్కుపోయి రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ ఉంటుంది. ఒకసారి ఈ రక్తనాళాల గోడల మీద ఈ కొవ్వు పేరుకోవటం అనేది మొదలైనప్పుడు అది స్లో స్లోగా ఒకదాని మీద ఒకటి పేరుకుంటా పూర్తిగా ఈ రక్తనాళాలు అనేది సన్నబడటం అనేది జరుగుతుంది. ఈ రక్తనాళాలు సన్నబడటం మూలాన గుండె ఒకటే కాదు, రకరకాల అన్ని అవయవాలు మెయిన్గా ప్రాసెస్ అయితే ఇదే. అంటే ఈ రక్తనాళాలు సన్నబడటం అనేది మెయిన్ ముఖ్యమైన ప్రాసెస్.
1: డాక్టర్ గారు, ఈ రక్తనాళాలు సన్నబడడం అనేది ఎక్కడో అక్కడక్కడ జరుగుతుంది? మొత్తం రక్తనాళాల్లో మొత్తం అక్కడ ఒక 10-15 ప్లేసుల్లో అట్లా జరగకుండా సాధారణంగా మీరు అవి ఫిల్మ్ చూపించేటప్పుడు ఒక దగ్గర, 2 దగ్గర, 3 దగ్గరలో అట్లా జరుగుతుందండి? ఎందుకండి అట్లాగా?
0: ఇప్పుడు అదేనండి, రక్తనాళాలు అనేది అన్ని చోట్ల ఉంటాయి. మనకు అవయవాల్లో కిడ్నీలకి రక్త సరఫరా అవసరం, కంటికి రక్త సరఫరా అవసరం, మిగతా అన్ని అవయవాలు లివర్కి అవసరం, అన్నిటికీ అవసరమే. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే గుండెకి, అంటే నేను ఈ మొదటి భాగంలో చెప్పినట్టు గుండె ఒక పవర్ హౌస్. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నిరంతరంగా అలుపు ఆయాసం లేకుండా, మధ్యలో గ్యాప్ లేకుండా పనిచేయాల్సిన అవయవం. సో దానికి ఆబ్వియస్గా రక్త సరఫరా అనేది చాలా అధికంగా అవసరం. మిగతా అన్ని అవయవాలతో పోలిస్తే ఇది నిరంతరం పనిచేయాలి కాబట్టి దీనికి మ్యాక్సిమం రక్త సరఫరా అనేది గుండెకి చాలా అవసరం. అలా ఉన్నప్పుడు గుండెకి ముఖ్యంగా షుగర్ ఉన్నప్పుడు అంత రక్త సరఫరా అవసరం అయినప్పుడు, దానికి తగ్గట్టు రక్త సరఫరా జరగనప్పుడు కొవ్వు శాతం అనేది పేరుకుపోయే అవకాశం గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో అధికంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళాల్లో అది గ్రాడ్యువల్గా పేరుకుపోయి ఈ కొవ్వు అనేది పేరుకుపోయి ఆ గోడలకి అతుక్కుని నెమ్మదిగా నార్మల్గా ఉండాల్సింది బ్లాక్లు అనేవి మెల్లగా మొదలవటం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే ఈ గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో ఈ 70% కంటే ఎక్కువ మనకి రక్త సరఫరా అనేది బ్లాక్ అయినప్పుడు, అప్పుడు మనకి సిమ్టమ్స్ రావటం మొదలు పెడతాయి. అంటే గుండెకి రక్త సరఫరా తగ్గి దానివల్ల నొప్పి రావటం, ఛాతీలో బరువు రావటం, ఆయాసం రావటం, ఇవన్నీ మనకి ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో 70% కంటే బ్లాక్ అనేది పెరిగినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయటం జరుగుతుంది. సో అందుకని ముఖ్యంగా షుగర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ దాదాపుగా 50% మందికి షుగర్ ఉన్న వాళ్ళకి తప్పకుండా గుండె జబ్బు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని షుగర్ గుండె జబ్బుని మనం విడివిడిగా చూడటానికి లేదు. ఇంకొకటి ముఖ్యంగా నెక్స్ట్ క్వశ్చన్ బీపీ. ఈ బీపీ అనేది కూడా షుగర్ ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 70% మందికి అధిక బీపీ అనేది ఉండటం చూస్తాం. ఎందుకు అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్లు

0: షుగర్ వల్ల మనకి కిడ్నీలకు కూడా రక్త సరఫరా అనేది కొంత తగ్గుతుంది. కిడ్నీలకు ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గిందో అప్పుడు కిడ్నీ నుంచి రెనిన్ అని యాంజియోటెన్సిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యి రక్తనాళాలన్నీ స్టిఫ్గా అయ్యేలాగా చూస్తాయి అనమాట ఈ హార్మోనల్ ఎఫెక్ట్ మూలాన. అప్పుడు ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ స్టిఫ్గా మారిపోయి ఈ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బీపీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీపీ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటంటే, నేను షుగర్ గురించి చెప్పినట్లే బీపీ వల్ల కూడా కళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు. హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం, దానికైతే డయాబెటిక్ రెటినోపతి అంటాం, ఇదేమో హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది. గుండె ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది బీపీ వల్ల అంటే, గుండె నుంచి రక్త సరఫరా అనేది బృహద్ధమనిలో నుంచి అన్ని అవయవాలకి మనకి రక్త సరఫరా అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బీపీ ఎక్కువైనప్పుడు ఈ బృహద్ధమనిలో ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె నుంచి బయటికి రక్తం పంప్ చేయడానికి గుండె అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. అంటే నార్మల్ ప్రెషర్కి మనకి గుండె పంపింగ్ ఒకలాగా చేయగలిగితే, అధిక ప్రెషర్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీరు ఒక ట్యాప్ నుంచి ఒక పైప్ వాటర్ బయటకు వెళ్తుంది అనుకోండి, పైప్ ఎక్కడైనా మెలిపడి ఉంటే ఒక ట్యాప్కి పెట్టిన పైపు మెలిపడినప్పుడు ఆ ప్రెషర్కి ఆ పైపు వెనక్కి తన్నేస్తుంది. అలాగే సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఇప్పుడు అంత హై ప్రెషర్కి అగెన్స్ట్గా గుండె అనేది పంపింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు గుండె మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ వల్ల గుండె అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. అధిక శ్రమ చేయాల్సినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అధిక రక్త సరఫరా అవసరం పడుతుంది. అధిక రక్త సరఫరా అవసరం పడినప్పుడు మనకు ఆల్రెడీ షుగర్ లాంటి వ్యాధి ఉన్నప్పుడు, రక్తం పారుదల అనేది స్లోగా ఉన్నప్పుడు మనకి కొవ్వు పేరుకోవటం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో మనం చూసుకుంటే షుగరు బీపీ గుండె జబ్బు అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. మూడు ఒకటి వస్తే మిగతా రెండు ఆటోమేటిక్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ బీపీ గురించి చూసినట్లయితే ఇప్పుడు మనకు నార్మల్గా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనకు బీపీ అనేది 140/90 కంటే తక్కువగా ఉండాలి. అందుకనే ప్రతి సంవత్సరం ఒకసారి మీకు ఎటువంటి జబ్బు లేకపోయినా సరే 35-40 సంవత్సరాలు దాటాక ఒకసారి మీరు షుగరు బీపీ అనేది చెక్ చేయించుకున్నట్లయితే, మనం ఒకవేళ మనకు తెలియకుండా, అంటే చాలామందికి షుగర్ ఎక్కువగా ఉన్న సిమ్టమ్స్ తెలియవు, ఏముందిలే వాళ్ళు నీరసంగా ఉంది, ఏదో మనకి ఎక్కువ పనిచేసాం కాబట్టి నీరసంగా ఉంది అనుకుంటాం, లేకపోతే ఇప్పుడు బీపీ వల్ల తలనొప్పి వచ్చినా మనం ఏముందిలే ఒకరోజు ఏదో మనం స్ట్రెయిన్ అయ్యాము, మనకు కొంచెం తలపోటుగా ఉంది అనుకుంటాం, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, దాన్ని అశ్రద్ధ చేస్తాం. అలా కాకుండా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మీ షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ చెక్ చేసుకున్నట్లయితే మనం ఇది వీటిని ఎర్లీగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ బీపీ ముఖ్యంగా మనకి ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా ఉప్పు అనేది అధికంగా తీసుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఊరగాయలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం మనం సౌత్ ఇండియాలో, వీటిల్లో చాలా అధికంగా ఉంటుంది ఉప్పు. అది ఎక్కువ కాలం ఉండటానికి నూనె ఉప్పు అనేది చాలా ఎక్కువగా వేస్తారు. ఇది మనం ఎక్కువ తీసుకునే కొద్దీ ఏంటంటే ఈ ఉప్పు అనేది ఎక్కువగా ఉండటం వలన మనకి బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే బీపీ తగ్గించుకోవడానికి అతి సులువైన మార్గం రోజు 1 గంట నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేయటం, తర్వాత ఉప్పు రోజు మొత్తం మీద 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు కన్జ్యూమ్ చేసినట్లయితే మనం కొంతవరకు ఈ బీపీ అనేది దాదాపు 5-10 mmHg తగ్గించుకునే అవకాశం ఉంటుంది మందులు లేకుండానే. తర్వాత ఆహార అలవాట్లు మనం చూసినట్లయితే ఈ మధ్య స్టోర్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. వీటిల్లో కూడా ఇప్పుడు బ్రెడ్, బర్గర్, పిజ్జా వీటన్నిటిలో కూడా సాల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉన్న పదార్థాలు. సో వీటిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండటం, వాటిని ఎక్కువ తినటం వల్ల కూడా ఈ మధ్య కాలంలో ఈ బీపీ కూడా ఎక్కువగా చూస్తున్నాం మన భారతదేశంలో. వీటన్నిటికీ కారణం నేను ఇందా చెప్పినట్టు ర్యాపిడ్ అర్బనైజేషన్. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి లాస్ట్ 10-15 ఏళ్లలో పూర్తిగా మారటం మూలాన ఇవన్నీ మనకి షుగరు, గుండె జబ్బులు, బీపీ ఇవన్నీ ఎక్కువగా ఉండటం అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో అందుకని మనం షుగరు బీపీని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నట్లయితే, లేకపోతే అసలు రాకముందే అవి రాకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే చాలా వరకు ఈ గుండె జబ్బుల్ని అరికట్టే అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఈ HbA1c అనే కొత్త టెస్ట్ అదే వచ్చింది కదా డాక్టర్ గారు, అంటే 2-3 నెలలకి ఒకటేసారి చూసేటటువంటిది, దాని గురించి చెప్తారా?
0: హెచ్బిఏవన్సీ అనేది మనకు 3 నెలల యావరేజ్ అండి. మనకు నార్మల్గా మనకి బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి, ఆర్బీసీ. ఈ ఆర్బీసీ ఏంటంటే మామూలుగా ప్రతి 120 రోజులకి అది టర్న్ ఓవర్ అవుతుంది, అంటే కొత్త రక్త కణాలు తయారవుతూ ఉంటాయి. ఈ హెచ్బిఏవన్సీ ఏం టెస్ట్ చేస్తుందంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం, అంటే హీమోగ్లోబిన్ ఆల్రెడీ షుగర్ ఉన్నట్లయితే అసలు హీమోగ్లోబిన్కి అటాచ్ అయ్యి ఎంత షుగర్ ఉంది అనేది టెస్ట్ చేస్తుంది అనమాట. సో మనకి టర్న్ ఓవర్ టైం 120 డేస్ కాబట్టి మనం ఈ హెచ్బిఏవన్సీ అనేది కూడా 90 to 120 డేస్, అంటే దాని లైఫ్ టైం ఒక ఆర్బీసీ రక్త కణం 120 రోజులు ఉంటుంది మనకు బ్లడ్లో. సో ఎంత షుగరు ఈ ఆర్బీసీకి అటాచ్ అయ్యి ఉంది అనేది మనం టెస్ట్ చేస్తున్నాం హెచ్బిఏవన్సీలో. సో మనకి 3 to 4 నెలల పాటు యావరేజ్ అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా వస్తుంది. కొన్ని కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటుందంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవాళ ఏదో ముందు రోజు నైట్ మీరు ఏదో బాగా పెళ్లికో ఎక్కడికో వెళ్ళి మంచి భోజనం అది చేసి వచ్చారు, చేసి వస్తే ఆ నెక్స్ట్ డే ఇమీడియట్గా మీకు చూస్తే టెస్ట్ హై షుగర్ ఉంటుంది. కానీ మీరు అక్కడ 3 నెలలు కంట్రోల్లో ఉండి ఉండొచ్చు, కానీ ఈ టైంలో అప్పుడు చూస్తే షుగర్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది. మనకి యావరేజ్ చూసినట్లయితే మనకి ఫ్లక్చుయేషన్ కాకుండా గత 3 నెలలుగా అసలు ఎంత మీకు షుగర్ యావరేజ్ షుగర్ ఉందనేది మనకు ఐడియా వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం హెచ్బిఏవన్సీ చూసినట్లయితే గత 3 నెలలుగా మీకు అసలు యావరేజ్గా మీ బ్లడ్లో షుగర్ లెవెల్ ఎంత ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం యావరేజ్ షుగర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాని ప్రకారం మనం మందులు అనేది అడ్జస్ట్ చేస్తే కొంతవరకు ఈ షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది.
1: తర్వాత బీపీలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెషిన్స్ అవి వచ్చాయి కదా డాక్టర్ గారు, అందరూ ఇళ్లలో చెక్ చేసుకుంటున్నారు, దానికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలా, ఉన్నదానికంటే 10 కలుపుకోవడమా తగ్గించడం అట్లా?
0: అలా ఏమీ లేదండి, ఇప్పుడు వచ్చేయన్నీ చాలా యాక్యురేట్గా ఉంటున్నాయి. మీ రిస్ట్ కాకుండా అంటే మణికట్టు కట్టుకునే బీపీ మెషిన్ కాకుండా పై చేతికి కట్టుకునే మెషిన్లు కొంచెం యాక్యురసీ బెటర్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే బీపీ ఉన్నవారు ఆల్రెడీ మీకు రక్తపోటు ఉంది అని తెలిసిన వారు ఇంట్లో ఒక ఇలాంటి మెషిన్ ఒకటి పెట్టుకుని పీరియాడికల్గా మధ్య మధ్యలో చెక్ చేసుకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి హాస్పిటల్కి రాగానే ఒక 10 to 20 పెరుగుతుంది బీపీ, అక్కడ యాంగ్జైటీ మూలాన కొంచెం డాక్టర్ ఏం చెప్తారో అనే భయంతో కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే మీరు ఇంట్లో చూసుకున్నట్లయితే కొంతవరకు మనకి యాక్యురేట్గా వచ్చే అవకాశం ఉంటుంది.
1: కాబట్టి షుగరు బీపీ ఈ రెండు కూడా ప్రత్యేకంగా గుండెపైన మిగతా అన్ని ఆర్గాన్ల మీద ప్రభావం చూపిస్తాయి, గుండెపైన ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు ఈ రోజున మనకు తెలియజేశారు. వచ్చే కార్యక్రమంలో గుండెపోటు లక్షణాలు చికిత్స దాని గురించిన విశేషాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు గుండె జబ్బులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో షుగర్ బీపీ గుండెపై వాటి ప్రభావం ఈ అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
1: డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ని సాధారణంగా 21వ శతాబ్దపు అద్భుత ఫలంగా అభివర్ణిస్తారు. ఈ పంట మామూలుగా క్యాక్టస్ జాతికి చెందిన పాకుతూ పెరిగే గుణమున్న మొక్క. ఈ మొక్కలు దక్షిణ అమెరికాలో పుట్టినప్పటికీ ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల్లో అన్ని దేశాల్లోనూ పెరుగుతాయి. దీన్ని మనం సాగు చేయదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు అనుకూలంగా ఉంటాయి. ఈ మొక్కలు త్వరితంగా పెరిగే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఇవి పైకి పాకడానికి ఒక ఆధారాన్ని అంటే ఒక పోల్ లేదా స్తంభాన్ని ఏర్పాటు చేస్తే ఈ మొక్క పైకి పాకి పైన మొక్క అల్లుకుపోవడానికి ఏదైనా గుండ్రటి లేదా దీర్ఘచతురస్రాకారపు ప్రదేశాన్ని అమర్చినట్టయితే గొడుగులాగా అల్లుకుపోతుంది.

ఈ సాగు ద్వారా రైతులు లోకల్ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి వీలుండడం వల్ల మంచి ఆదాయాన్ని ఆర్జించే వీలుంటుంది. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఉపయోగాల్ని కనుక మనం చూసినట్టయితే, వీటిని పెద్ద హోటళ్లలోనూ అలాగే రెస్టారెంట్లలోనూ సలాడ్ల రూపంలో విరివిగా వినియోగిస్తారు. అనేక రకాలుగా ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులను తయారు చేస్తారు. జ్యూస్, జామ్, జెల్లీ, ఐస్ క్రీమ్, క్యాండీ, షర్బత్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పింక్ పల్ప్ కలిగిన పళ్లను రంగుల పరిశ్రమల్లో వాడతారు. పింక్ కండగలిగిన పళ్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిక్ వంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తాయి. మానవ శరీరంలో ఎక్కువ చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా వీటి ద్వారా విటమిన్ సి, దంతాలకి, ఎముకలకి కావలసిన కాల్షియం అధిక మొత్తంలో లభిస్తాయి. వీటిలో ముఖ్యమైన రకాల్ని గనక మనం చూసినట్టయితే, రంగును బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిగా పింక్ రంగు పండ్లు, ఇవి తెలుపు ఉక్కండని కలిగి ఉంటాయి. ఇంకొక రకం పింక్ రంగు పండ్లు ఎరుపు ఉక్కండ కలిగినవి కూడా ఉంటాయి. మూడవది పసుపు రంగు పండ్లు, ఇవి కూడా తెలుపు రంగు ఉక్కండని కలిగి ఉంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్ని గనక మనం చూసినట్టయితే, ఈ మొక్కల పెరుగుదలకు సాధారణంగా 50 సెంటీమీటర్ల సంవత్సరపు వర్షపాతం ఉంటే సరిపోతుంది. ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పూలు రాలిపోవడం, పండ్ల అభివృద్ధి సరిగ్గా జరగకపోవడం జరుగుతుంది. 20 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఈ పంట పెరుగుదల అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ ని అన్ని రకాల నేలల్లో పెరిగే స్వభావం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మురుగునీటి సౌకర్యం గల నేలలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎర్రగరప, ఇసుక నేలలు, సేంద్రియ పదార్థం గల నేలలు చాలా వరకు వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 5.5 నుండి 6.5 ఉండేలా చూసుకుంటే మంచిది. ఆమ్ల గుణాలు కలిగిన నేలల్లో కూడా కొంతవరకు వీటిని సాగు చేయొచ్చు. ఇక ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే, వీటిని రెండు పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. అవి విత్తనాలు, తర్వాత కొమ్మ కత్తిరింపులు. విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేస్తే మొలక శాతం చాలా తక్కువగా ఉండి ఎక్కువ సమయాన్ని తీసుకుని మొక్కలు పెరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కత్తిరింపుల ద్వారా మొక్కల్ని పెంచడం చాలా సులభంగానూ ఖర్చు తక్కువగానూ ఉండే పద్ధతి. కత్తిరింపులను ఉదయం పూట మాత్రమే సేకరించాలి. తల్లి మొక్క నుండి 15 నుండి 60 సెంటీమీటర్ల పొడవు గల కత్తిరింపులు నాటడానికి ఉపయోగించాలి. తల్లి మొక్క నుండి తీసుకుంటున్నప్పుడు స్లాంట్ మాత్రమే కత్తిరించాలి. చీడపీడలను నివారించడానికి పురుగు రోగ నివారణ మందులతో కత్తిరింపులను తడిపి నాటుకోవడం మంచిది. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నేల తయారీని గనక మనం చూసుకున్నట్టయితే, ఈ పంట సాగులో కలుపు నివారణ అనేది చాలా ముఖ్యమైనది. కలుపు మొక్కలు మొత్తం వేర్ల నుండి తొలగిపోయే విధంగా నేల వదులుగా అయ్యేంత వరకు దున్నుకోవాలి. నేల తయారీ సమయంలో పశువుల ఎరువును దుక్కిలో వేసి కలయదున్నాలి. ఇక నాటే దూరం విషయానికి వచ్చినట్టయితే, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎగబాకుతూ పెరిగే గుణం ఉన్న మొక్కలు కాబట్టి వీటికి ఊతం ఇవ్వడం తప్పనిసరి. వీటి సపోర్ట్ కోసం కాంక్రీట్ స్తంభాలు, వెదురు స్తంభాలు, గోడలు, అలాగే ఏపుగా ఎరిగే చెట్లను ఉపయోగించుకోవచ్చు. ఈ మొక్కలు 20 సంవత్సరాల వరకు కాపునిస్తాయి. మొదటి 3 నుండి 4 సంవత్సరాల వయస్సు గల మొక్కలు దాదాపుగా 100 కిలోల బరువు కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మోయగలిగే శక్తిగల దృఢమైన ఆధారాలను ఎన్నుకోవాలి. వెదురు స్తంభాలు తక్కువ ధరలో లభ్యమైనప్పటికీ వాటికి సాధారణంగా ఎక్కువగా బరువు మోసే సామర్థ్యం ఉండదు. అందుకోసమని కాంక్రీట్ స్తంభాలను ఎన్నుకుంటే ఎక్కువ కాలం ఉండి పాడవకుండా మొక్కలకు సరైన ఆధారాన్నిస్తాయి. ఈ కాంక్రీట్ స్తంభాలు సైజు పరంగా 100 నుండి 150 మిల్లీమీటర్ల వ్యాసం, 2 మీటర్ల ఎత్తు, 40 సెంటీమీటర్ల వరకు భూమిలో పాతే విధంగా ఉండాలి. ఇక మొక్కల్ని నాటే విషయానికి వచ్చినట్టయితే, అన్ని పళ్ల మొక్కల్లాగానే ముందుగా తయారు చేసిన గుంతల్లో ఈ మొక్కల్ని నాటాలి. 30 సెంటీమీటర్ల లోతు, 20 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన గుంతల్లో వీటిని నాటుకోవాలి. గుంతలు తీస్తున్న సమయంలోనే గుంతలోని పక్క భాగాన్ని కూడా కొంచెం వదులు చేసినట్టయితే మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. మొక్కలు నాటడానికి ముందుగానే ఏర్పాటు చేసిన స్తంభాలను సరిగా గుంత మధ్యలో పాతాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు పైకి ఎగబాగడానికి అనుకూలంగా ఉంటాయి. 1 ఎకరానికి 1700 మొక్కలు నాటడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు సరిగ్గా పైకి ఎగబాగడానికి స్తంభం దగ్గరగా నాటుకోవాలి. 1 నుండి 4 మొక్కల్ని ఒక స్తంభం దగ్గర నాటుకోవచ్చు. సాధారణంగా నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రదేశాల్లో మాత్రం 2-3 మొక్కల్ని నాటాలి. తొలకరి జల్లులు కురిసే సమయాల్లో నాటుకోవడం మంచిది. మొక్కకు మొక్కకు మధ్య 2 లేదా 3 మీటర్ల దూరంలో సాయంత్రం గానీ ఉదయం పూట గానీ నాటుకోవాలి. ఈ మొక్కలు తక్కువ సమయంలో పెరిగి స్తంభాలపైకి ఎగబాగుతాయి.
పాకే గుణం కలిగి ఉండడం వల్ల కింద

0: పడి పళ్ళు భూమికి నేలకి తాకి చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని మొక్కల శాఖలను తీగలతో స్తంభానికి వదులుగా కట్టి ఉంచాలి. మొక్క పెరుగుదల దశలో ఉన్నప్పుడు అడ్డంగా పెరిగే శాఖలను కట్ చేసి నిటారుగా పెరిగే శాఖల్ని మాత్రమే పెరగడానికి ఉండేలా చూడాలి. ఎప్పుడైతే శాఖలు స్తంభం మొత్తం పైభాగానికి చేరుకుంటాయో వాటిని మాత్రం కత్తిరించకుండా అలాగే పెరగనివ్వాలి. ఆరోగ్యకరమైన ఒక ఏడాది మొక్కలు సాధారణంగా 30 కొమ్మల్ని ఏర్పరచుకుంటాయి. ఇది 4 ఏడాదికి వచ్చేసరికి మాత్రం 130 కొమ్మలుగా పెరుగుతాయి. ఇలా పెరుగుతూ ఉండడం వల్ల చీడపీడలు సంక్రమించే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా పంటలో అంతర కృషి చేయడానికి ఆటంకం కలుగుతుంది. అందుకోసమని ఎక్కువగా కొమ్మలు ఏర్పడితే వాటిని వడలిపోయిన కొమ్మలను, చీడపీడల ఉధృతి ఉన్న కొమ్మల్ని కత్తిరించేయాలి. కత్తిరింపులు చేయడం వల్ల మొక్కలు ఆరోగ్యకరంగా దృఢంగా పెరుగుతాయి. కోతానంతరం దాదాపుగా 50 ప్రధాన కొమ్మలతో పాటుగా 1 లేదా 2 చిన్న కొమ్మల్ని మాత్రమే ఉంచి మిగతా వాటిని కత్తిరించేయాలి. ఒకసారి కొమ్మ కత్తిరింపులు చేశాక కత్తిరించిన ప్రదేశాన్ని ఏదైనా రోగ నిరోధక మందులతో పిచికారీ చేయాలి. కత్తిరించిన భాగాలను పంటకు దూరంగా పడేసి వాటి నుండి ఎటువంటి చీడపీడలు సంక్రమించకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే, ఈ పండ్ల మొక్కల వేరు వ్యవస్థ 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. తడులను ఇవ్వాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఇస్తే బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధులు, తక్కువగా ఇస్తే పండ్ల ఉత్పత్తి అనేది సరిగ్గా జరగకపోవడం అనేది జరుగుతుంది. అందుకోసమని నేలలో తగినంత తేమ శాతం ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలి. డ్రిప్ పద్ధతి పాటిస్తే నీటి లభ్యత తక్కువున్న ప్రదేశాల్లో నీటిని తగినంతగా మొక్కలకి అందించవచ్చు. దీంతోపాటు మల్చింగ్ విధానాన్ని కూడా ఆచరిస్తే రైతులు మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, మొక్కల పెరుగుదలకు ఈ ఎరువులనేవి కీలక పాత్రని పోషిస్తాయి. సేంద్రియ పదార్థం గల ఎరువుల్ని మొక్కలకు అందిస్తే వాటి పెరుగుదల, అభివృద్ధి చాలా బాగుంటుంది. ప్రతి మొక్కకు 10 నుండి 15 కిలోల పశువుల ఎరువు, దీంతో సేంద్రియ ఎరువును కూడా అందించాలి. దాని తర్వాత సేంద్రియ ఎరువుల మోతాదుని 2 కిలోల చొప్పున ప్రతి మొక్కకు ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. శాఖీయోత్పత్తి కోసం ప్రతి మొక్కకు యూరేట్ ఆఫ్ పొటాష్, సూపర్ ఫాస్ఫేట్ యూరియాలను 40:90:70 నిష్పత్తిలో వేసుకోవాలి. వీటిని 3 దశల్లో ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిగా పూత సమయం కంటే ముందు, అంటే ఏప్రిల్ మాసంలో ఇవ్వాలి. అలాగే ఫలం అభివృద్ధి దశలో, అంటే జూలై మాసంలో ఇవ్వాల్సి ఉంటుంది. మూడవ విడత పండ్ల కోతానంతరం డిసెంబర్ నెలలో ఇవ్వాల్సి ఉంటుంది. కలుపు మొక్కల వల్ల ఎరువులు, నీటి లభ్యత ప్రధాన మొక్కలకు సరిగా అందక పెరుగుదల క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మొక్క చుట్టూ వరుసల మధ్య మాత్రం ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. మల్చింగ్ షీట్ని పరిచినట్టయితే కలుపును చాలా వరకు నియంత్రించవచ్చు. వీటితో పాటు అంతర పంటలు వేసినట్టయితే రైతుకు వాటి ద్వారా కలుపు నివారణ మాత్రమే కాకుండా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే, పంటల సాగులో కొంత మేరకు మాత్రమే చీడపీడల వ్యాప్తి ఉంటుంది. కాబట్టి వీటిపై అంత శ్రద్ధ చూపాల్సిన అవకాశం ఉండదు. ఈ మొక్కలు నాటిన ఏడాదిలోపే పూతకు వచ్చి పళ్ళనిస్తాయి. సాధారణంగా ఈ మొక్కలు మే జూన్ మాసాల్లో పూతకు వచ్చి ఆగస్టు నుండి డిసెంబర్ నెల వరకు ఫలాలనిస్తాయి. పూత మొదలైన ఒక నెల నుంచి పండ్లు కోయడానికి వీలుంటుంది. డిసెంబర్ నెల మొత్తం కూడా పండ్ల అభివృద్ధి ఉండడం వల్ల ఈ నెలలోనే 6 సార్లుగా పంటని కోయాల్సిన అవకాశం ఉంటుంది. పండ్లు పచ్చ రంగు నుండి పింక్ కలర్కి మారగానే పంట కోతను మొదలు పెట్టడానికి వచ్చిందని గుర్తించి కోతని మొదలు పెట్టాలి. ఇలా రంగులో మార్పులు గమనించిన 3 నుండి 4 రోజుల్లోపే పంటను కోసుకోవాలి. ఎగుమతి కోసం అయితే 1 రోజులోపే పండ్లను కోయాలి. వీటిని చేత్తో కానీ లేదా కొడవలతో కానీ కోయొచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ఉపయోగించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సేవలు కార్యక్రమంలో పాలీహౌస్లో కూరగాయల సాగు, ఈ అంశం గురించి డాక్టర్ కె ఉమాజ్యోతి గారితో పరిచయం. జానపద గీతం, మిరపను ఎండబెట్టు పద్ధతులు, ఈ అంశాలుంటాయి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమం. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు. 11:45 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా

0: అని చెప్పారు.
1: ATF ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మే బేసికలీ ఏక్ సెల్ఫ్ సస్టైనింగ్ రివాల్వింగ్ ఫండ్ బనాయ్. ATF ప్రైస్ ఫర్ ది ఎయిర్లైన్ క్యారియర్స్ హు వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఉన్కో ఏక్ స్టేబుల్ ATF ప్రైస్ అభి కరెంట్ క్రైసిస్ కే దౌరాన్ మిలే కి ఇస్సే హమారే ఎంటైర్ ఏవియేషన్ సెక్టర్ మే కరీబ్ 70 లాఖ్ సే అధిక్ జో జాబ్స్ హై జిన్కే ఊపర్ ఇంపాక్ట్ పడనా ఆరంభ హోనే లగా థా బికాజ్ ఆఫ్ ది స్ట్రెస్ ఇన్ ది సెక్టర్ వో ఇస్సే సిగ్నిఫికెంట్లీ మిటిగేట్ హో.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: रवाना सौकर्याल मेरुगुदललो भागंगा ओडिशालो रामेश्वर नुंडी परदीप वरकु 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్ణియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ధి ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని

0: నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్ డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్ తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్విక్ గాదే జోడి 21-14, 21-14 చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీకి నిరాశే ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంట సీమల కార్యక్రమంలో పాలీహౌస్లో కూరగాయల సాగు ఈ అంశం గురించి డాక్టర్ కె ఉమాజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ కె ఉమాజ్యోతి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమణగూడెంలో ఉన్నటువంటి ఉద్యాన కళాశాల ఉంది కదండి, అక్కడ మీరు అసోసియేట్ డీన్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకి ఉద్యాన పంటలు కనుక తీసుకున్నట్లయితే అండి, చాలా రకాలు, ముఖ్యంగా ఈ తోట పంటలు ఏంటి, కూరగాయలు ఏంటి, పండ్లు ఏంటి, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి.
2: అవునండి.
1: ముఖ్యంగా ఈరోజు మనం ఈ కూరగాయలను కనుక చూసుకున్నట్లయితే, ఈ కూరగాయలని మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో మనం పొలాల్లో సాగు చేస్తూ ఉంటాం కదండి. అట్లా కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే ఈ పాలీహౌస్ల్లో గనక సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనే మాట వింటున్నామండి.
2: అవునండి.
1: అది ఎలాగండి?
2: అదేంటంటే ముఖ్యంగా మనకి ఎందుకు వచ్చిందంటేనంటే ఈ పాలీహౌస్లు అనేది ఈ ఏళ్ల తరబడి ఈ సాగుతున్న సాంప్రదాయ సాగు విధానాలతో ఈ వ్యవసాయం లాభసాటిగా లేదన్నది సగటు రైతు ఆవేదన అండి. అందువల్ల ఎందుకంటేనంటే మనకి అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఏదన్నీ మనకి గాలులు కానీ, తుఫాన్లు కానీ, లేకపోతే టెంపరేచర్స్ అధికంగా ఉండడం వేసవిలో, ఇవన్నీ కూడా అననుకూల పరిస్థితులు కలిగిస్తాయండి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ గత దశాబ్ద కాలంగా అంది వచ్చిన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవసాయ రంగం ఎన్నో అవకాశాలను ఆవిష్కరించిందండి. ఒకప్పుడు ఏంటంటే మనకి కాలానుగుణంగా పండించే కూరగాయలను సైతం ఏడాది పొడవునా సాగు చేసే అవకాశం కల్పిస్తున్నాయంటే ప్రస్తుతం వచ్చినటువంటి హైటెక్ సాగు పద్ధతులు. అందులో ప్రకృతి కరుణ మీద ఆధారపడి సాగు చేసే పరిస్థితి నుంచి నియంత్రిత వాతావరణంలో రక్షిత విధానాలతో పంటలు పండించి రెట్టింపు దిగుబడులు సాధిస్తూ వ్యవసాయం అంటే దండగ కాదు పండగని నిరూపిస్తున్నారంటే ఎంతో మంది మన అభ్యుదయ రైతులు. అంతేవిధంగా ఈ పాలీహౌస్ గ్రీన్ హౌస్లలో పండించే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటేనంటే దానికి క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం అదే పంట బయట పండించేదానికి, ఈ పాలీహౌస్లో పండించేదానికి ఆ క్వాలిటీలో చాలా నాణ్యత ఉంటుంది కాబట్టి అంటే దీనికి ఎక్కువ రేట్ వస్తుంది. అదేవిధంగా ఇందులో పండించిన దానికి ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే ఈ రైతాంగం దీనిలో పండించేదానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు కూడా బాగా మనకి సబ్సిడీలు అందిస్తూ ఉన్నారండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ లక్షల ఖరీదు చేసేటువంటి నిర్మాణాలని రైతులందరూ కూడా ఈజీగా వాళ్ళ దానిలో పెట్టుకోగలుగుతున్నారండి. ఎక్కువ శాతం మన గవర్నమెంట్ వారు, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇవ్వడం వల్ల అంటే ఖరీదు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు నిర్మించుకోగలుగుతున్నారు.
1: మీరు చెప్పారు దీంట్లో కనుక సాగు చేసుకుంటే నాణ్యమైనటువంటి ఉత్పత్తులు తీసుకోవచ్చు, ఎగుమతికి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి దీంట్లో పండినటువంటి పంటలు అన్నారు. ఇవి కాకుండా ఇంకా ఏంటండి ఉపయోగాలు ఈ హరిత గృహాల వల్ల?
2: చూసుకున్నట్టయితేనండి మామూలుగా మనం బయట పండిస్తే వచ్చేదానికంటే కూడా ఈ పాలీహౌస్లో పండించడం వల్ల మనకి 3-4 రెట్లు దిగుబడులు అధికంగా వస్తాయండి. ఒకవైపు నాణ్యత పెరుగుతుందండి, దిగుబడులు కూడా బాగా పెరుగుతాయండి. తర్వాత ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా మామూలుగా ఏంటంటే మొక్కకి కావలసినటువంటి ఉష్ణోగ్రతలు, ఈ గాలిలో తేమ మనం కృత్రిమంగా కల్పించి ఆ మొక్కకి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు మనం కలిగజేస్తాం కాబట్టి అంటే దిగుబడులు నాణ్యత రెండు కూడా బాగుంటాయండి. ఇప్పుడు వాతావరణం బయట వేయటానికి పనికిరాని టైంలో కూడా ఈ పాలీహౌస్లో మనం కొంత ఆల్టర్ చేయగలుగుతాం, టెంపరేచర్ కానీ, రిలేటివ్ హ్యూమిడిటీ. సో దానికి కావలసిన పరిస్థితులు కలిగించి మనము మంచిగా దిగుబడులు పెంచేదానికి అవకాశం ఉందండి. దాంతోపాటు నాణ్యత కూడా బాగుంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే ముఖ్యంగా పూల మొక్కలు ఎక్కువగా సాగు చేయొచ్చండి, ఎక్కువ ఆదాయం వస్తుంది. తర్వాత అట్లాగే కూరగాయలు కూడా మనం బాగా సాగు చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనకి కీరదోస కానీ, ఈ టొమాటో కానీ, తర్వాత కలర్డ్ క్యాప్సికమ్స్ కానీ, అట్లానే క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, తర్వాత ఇంగ్లీష్ కూరగాయలు కూడా మనం ఇందులో వేసుకోవచ్చండి. వీటితో పాటుగా ఈ వాణిజ్య విలువలు కలిగినటువంటి ఔషధ సుగంధ మొక్కలు కూడా మనం దీనిలో సాగు చేసుకొని అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చండి. తర్వాత ఈ అరుదుగా లభించేటువంటి మొక్కల్ని కూడా మనం దీనిలో సాగు చేసుకో, ఎందుకంటే మన బయట వేసినప్పుడు చనిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి అట్మోస్ట్ కేర్ తోటి మనం దీని లోపల సాగు చేసుకోవచ్చండి. తర్వాత ఒకేసారి మనం 2-3 పంటలు కూడా మనం వేసుకోవచ్చండి. అదే కాకుండా మనం ఈ పారదర్శక షీట్ వాడతాం కాబట్టి పైన ఈ మట్టిలో ఉండేటువంటి నీరు త్వరగా ఆవిరైపోకుండా మొక్కకి కావాల్సి మనం అందించేటువంటి నీరుని తక్కువ నీటితో మనం ఎక్కువగా వాడుకోవచ్చండి. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు ఇప్పుడు రాబోయే రోజుల్లో నీటి కొరత ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్లో ఉండే వాటర్ లెవెల్స్ కిందకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం ఏంటంటే డ్రిప్ ద్వారానే మనం ఎక్కువగా నీరు అందిస్తాం కాబట్టి తక్కువ నీటితోటి మనం మొక్కల్ని బాగా సమర్థవంతంగా పెంచుకోవచ్చండి. తర్వాత ఈ పాలీహౌస్లో సర్వసాధారణంగా మనం ఎరువులు కూడా ఈ డ్రిప్ నీరు ద్వారానే మనం అందిస్తాం కాబట్టి తక్కువ ఎరువులతోటి అంటే మనం నీరుని అంతేకాకుండా మనం ఎరువుల్ని కూడా మనం ఆదా చేసుకోవచ్చు అండి. తర్వాత మనం వేసేటువంటి నీరు కానీ ఎరువు కానీ ఈ వేరు దగ్గరే పడుతుంది కాబట్టి అండి మొక్క సమర్థవంతంగా వినియోగించుకుంటుందండి. తర్వాత ఈ చీడపీడలు కూడా మనకి చాలా సమస్య అండి మామూలుగా. వీటి కూడా ఇదేంటంటే కొంచెం లిమిటెడ్ ఏరియాలో మనం చూసుకుంటాం కాబట్టి అండి మనకి సూపర్విజన్ బాగుంటుంది కాబట్టి మనం ఏంటంటే దాన్ని సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు అండి. అంతేకాకుండా మనం చీడపీడలకి వాడేటువంటి మందులు ఈ ఖర్చు తర్వాత దాని యొక్క క్వాంటిటీ రెండు కూడా మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు అండి లోపల. తర్వాత ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే ఏంటంటే అధిక గాలి కానీ మంచు వర్షం ఈ వడగళ్ళు మొదలకు వాటి నుంచి కూడా మనం పంటల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతామండి. అదేవిధంగా పక్షులు ఈ వన్యప్రాణుల నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఇంతే కాకుండా మనము నారును కూడా దీనిలో పెంచుకోవచ్చు అండి. నారుని ఇందులో పెంచుకోవడం వల్ల ఏంటంటే అవి త్వర త్వరగా పెరిగి మనకి మామూలుగా బయట వేసేదానికంటే కూడా 10-15 రోజులు ముందుగా మనకు వస్తుందండి. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటే సేంద్రియ విధానంలో సాగు చేసినటువంటి కూరగాయలకి డిమాండ్ ఎక్కువ ఉందండి. సో ఎందుకంటేనంటే ఇవాళ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఈ మనుషులు ఎక్కువగా ఈ రసాయనిక మందులు వాడిన ఈ కూరగాయలు తినడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మన వాళ్లల్లో కూడా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం బియ్యం సాగు చేస్తున్నారు రైతాంగం అలాగే కూరగాయలు వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సేంద్రియ విధానంలో సాగు చేసిన కూరగాయలకు కూడా మంచి డిమాండ్ పెరుగుతుందండి. అది కూడా ఏంటంటే మనం ఇలా పాలీహౌస్లో మనం వేసుకోవడం ఈ సేంద్రియ సాగు ద్వారా మంచి దిగుబడులు తీసుకోవడం కూడా చాలా అనువుగా ఉంటుందండి.
1: అంటే ఈ పాలీహౌస్లో సేంద్రియ సాగును
2: కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే రసాయన ఎరువులు వాడకుండా మనం ఈ వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే వేపపిండి కానీ ఈ పశువుల గత్తం కానీ వీటితోటే కూడా మనం సాగు చేసుకోనండి. అంటే ఈజీగా బయట కంటే కూడా ఈజీగా సేంద్రియ విధానంలో ఈ పాలీహౌస్లో మనం సాగు చేసుకోవచ్చు అండి.
1: ఇన్ని ఉపయోగాలు
2: చాలా ఉపయోగాలు ఉన్నాయి
1: పాలీహౌస్లో సాగు చేసుకోవటం. ఈ పాలీహౌస్లో కూరగాయలను సాగు చేసుకోవాలనుకునేటటువంటి రైతులు ఆ పాలీహౌస్ని నిర్మించుకోవాలి
2: కదండి.
1: నిర్మించుకునేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన అనేది కూడా ఉండాలి. అవగాహన ఉండాలన్నప్పుడు అసలు ఈ పాలీహౌస్లో రకాలు ఏమున్నాయి ఏంటి వాటి వివరాలు తెలియజేయండి.
2: అంటే ఏంటంటే ఈ పాలీహౌస్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. ఒక దానిలో ఏంటంటే మనము కంప్లీట్గా ఈ వాతావరణాన్ని పూర్తిగా మార్చలేమండి, కొంతవరకే మనం మార్చగలం. అలా కాకుండా ఇప్పుడు మనకి కాస్ట్లీ ఉన్నాయండి అవి. అంటే అవంతా కూడా ఏంటంటే కంప్యూటర్ తోటి అనుసంధానం చేసేసి టోటల్గా మొక్కకి ఎంత పర్ఫెక్ట్గా దానికి ఎంత కావాలి అంత టెంపరేచర్ కానీ అంత రిలేటివ్ హ్యూమిడిటీ కానీ అన్నీ కూడా మనం తీసుకురాగలుగుతామండి. కాకపోతే అదేంటంటే కాస్ట్లీ అవుతుందండి. కాబట్టి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే తక్కువ ధరతో చేసుకునేదండి. అది మనం చూసుకున్నట్టయితే చదరపు మీటర్కి 250-350 రూపాయల దాకా అవుతుందండి అది ఖర్చు. అదేంటంటే సహజ పద్ధతులు అంటే ఏంటంటే మనం వెంటిలేటర్లు కానీ లేకపోతే పక్కనున్న పరదాలు ఎత్తడం దించడం వల్ల మనము ఈ వాతావరణాన్ని కొంతవరకు మాత్రమే నియంత్రించగలుగుతాం. అది తక్కువ ఖర్చుతో చేసుకున్నాం మన షేడ్ నెట్లు అలాంటివండి. తర్వాత ఈ మధ్యస్థ ధర కనుక మనం చూసుకున్నట్టయితే ఒక చదరపు మీటర్కి ఇంచుమించుగా మనకి 1200-1300 రూపాయల దాకా ఖర్చు అవుతుందండి. దీనిలో ఏంటంటే మనం వాతావరణాన్ని ఎట్లా మారుస్తామంటే ఎయిర్ కూలర్స్, ఫాగర్స్, ఫ్యాను, మిస్టింగ్ ఇట్లాంటివి ఉపయోగించండి మనం వాతావరణాన్ని కొంతవరకు మార్చగలుగుతామండి. ఇది ఏంటంటే మధ్యస్థ ధరదండి. ఇక ఎక్కువ ధరది ఏంటంటేనండి సుమారుగా చదరపు మీటర్కి మీకు 4000-4500 దాకా అవుతుందండి.
1: ఎక్కువ ఖరీదు
2: అవునండి. ఇది ఎక్కువ ఖరీదు. కాకపోతే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటేనండి ఇది ఆధునిక సాంకేతికమైనటువంటి రకం అండి. ఇది వీటిలో అన్ని వాతావరణ నియంత్రణ పరికరాలు కంప్యూటరైజ్ చేయబడి ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనకి మొక్కకి కరెక్ట్గా ఎంత ఉష్ణోగ్రత కావాలి, ఎంత గాలిలో తేమ ఉండాలి, అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటన్నిటినీ కూడా ఏ పంట అయితే మనం పెంచుతున్నామో ఆ పంటకి తగినట్టుగా మనం కంప్లీట్గా మార్చుకునేదానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల ఇది ఎక్కువ కాస్ట్లీ అనమాట అండి. ఇవి ముఖ్యంగా మనకి ఇందులో ఉండేవండి.
1: 3 రకాలుగా రైతులు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటిని ఎంపిక చేసుకొని
2: అవునండి. అంటే రైతు యొక్క ఫైనాన్స్ని బట్టి అండి వాళ్ళు ఏది కావాలంటే. ఎందుకంటేనంటే మీరు గవర్నమెంట్ వాళ్ళు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తేనండి వీటన్నింటికి కూడా బాగా సబ్సిడీలు ఇస్తున్నారండి. గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది కాబట్టి రైతులు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కనుక వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించినట్టయితే ఆ సబ్సిడీలు ఉపయోగించుకోనండి. ప్రతి రైతు కూడా దీన్ని పెట్టుకోవచ్చు అండి.
1: పెట్టుకోవాలంటే అండి రైతులకి స్థలం కావాలి కదండి. ఆ స్థలాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలండి?
2: ముఖ్యంగా ఏంటంటేనండి, ఈ స్థల ఎంపిక అనేది చాలా ప్రధానమైన రోల్ ప్లే చేస్తుందండి. దాని యొక్క ఉపయోగాలు కానీ దాని యొక్క వాతావరణాన్ని అనుకూలంగా మార్చే విధంగా మనకు ఉండాలండి. దీనిలో మెయిన్గా మనకేంటంటే మట్టి యొక్క ఉదజని సూచిక అంటామండి పిహెచ్ అది 5.5 నుంచి 6 వరకు, అట్లాగే దాని యొక్క ఈసీ అంటామండి అది 0.5 నుంచి 0.7 మిల్లీమోస్ వరకు ఉండాలండి. ఏది మట్టి, మనము ఎక్కడైతే పాలీహౌస్ వేస్తామో అక్కడ మట్టి నమూనాలు తీసుకొని ముందుగా మనం పరీక్షించుకోవాలండి. తర్వాత ఎందుకంటేనండి, మనకి చౌడు నేలలు అలాంటివి వీటి సాగుకి పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా మనం పిహెచ్ అన్నది చూసుకోవాలండి ఉదజని సూచిక. తర్వాత అదేవిధంగా మనకి ఎక్కడైతే పాలీహౌస్లు పెడతామో అక్కడ నీటి వనరులు కూడా తప్పనిసరిగా ఉండాలండి. ఆ నీటి ఎక్కడైతే ఆ నీటి వనరులు మనం ఉపయోగించుకుంటామో పాలీహౌస్లకి, ఆ నీటి నమూనాలను కూడా తీసుకొని వాటిల్లో కూడా ఈ ఉదజని సూచిక అదేవిధంగా ఈసీ చూసుకోవాలండి. అంటే మట్టిలో చూసుకోవాలి, అదేవిధంగా నీటిని కూడా చూసుకోవాలండి. ఈ నీటిలో మనం దాని యొక్క ఉదజని సూచిక వచ్చి 5.5 నుంచి 7 వరకు, అదే ఈసీ వచ్చేటప్పటికి 0.1 నుండి 0.3 మిల్లీమోస్ ఉండేటట్టుగా ఉండాలండి. ఆ నీరైతే మనకి బాగా ఉపయోగంగా ఉంటే మంచి దిగుబడులు నాణ్యత వస్తుందండి. తర్వాత విద్యుత్ సదుపాయం, ఎందుకంటే మనకి ఫాగర్స్ అవన్నీ కూడా కరెంటు మీద పనిచేస్తే తప్పనిసరిగా విద్యుత్ కూడా ఉండాలండి ఆ ఏరియాలో. తర్వాత నీటి మట్టం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందువల్లంటే అది లో లైయింగ్ ఉందనుకోండి, వర్షం నీరు నిలబడుతుంది కాబట్టి కొంచెంగా స్లాంట్గా ఉండి వర్షం నీరు ఏదైనా పడినా కూడా ఎప్పటికప్పుడు బయటకు వచ్చేటట్టు, అధిక నీరు ఏదైనా ఉన్నా బయటికి పోయే మార్గం ఉండాలండి. కాబట్టి కొంచెం వాలుగా ఉండేటట్టుగా మనం ఏర్పరచుకోవాలి. తర్వాత ఈ సూర్యరశ్మి కూడా అవాంతరం కలిగించకుండా ఈ పాలీహౌస్ల దగ్గరలో బిల్డింగులు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు కానీ లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే అవి ఉన్నట్టయితే కనుక లైట్కి అంతరాయం కలుగుతుంది కాబట్టి. తర్వాత మనకి ఇందులో పండించేటువంటి పంటని మనం మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మార్కెట్కి దగ్గరగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి. అట్లాగే మనకి ఈ రవాణా సౌకర్యాలు, ఎందుకంటే పండించిన పంట మనం పక్క అర్బన్ ఏరియాస్కి పంపించాలి కాబట్టి, అలాగే రవాణా సౌకర్యాలు. తర్వాత ఈ పాలీహౌస్ సైట్లో కూడా మనకి కమ్యూనికేషన్ సదుపాయం ఉండాలండి. ఇవన్నీ తప్పనిసరిగా మనము చూసుకోవాలండి. ఎంచుకునే స్థలము లో ఇవన్నీ కూడా ఉన్నట్టయితే మనకి మంచి లాభదాయకంగా ఉంటుందండి పాలీహౌస్.
1: వీటన్నిటిని గమనించుకోవాలి.
2: అవునండి.
1: ఇప్పుడు ఈ పాలీహౌస్లు ఇందాక మీరు చెప్పారు, భూమి ఎట్లా ఉందో చూసుకోవాలి, భూసార పరీక్షకి ఆ మట్టిని పంపించుకోవాలి, అట్లాగే నీరు ఇవన్నీ కూడా చూసుకొని పరీక్ష చేసుకున్న తర్వాతే అక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని. మరి ఈ మొక్కల్లో మనం మట్టిని వేస్తాం కదండి, ఆ మట్టిని వేసినప్పుడు ఆ మట్టి గురించి ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి?
2: ఇంకొకటి ఏంటంటే, జనరల్ గా మనకి ఇప్పుడు మనం మొక్కలు వేసాడంటే పాలీహౌస్ లోపల కింద మట్టి ఉంటది కాబట్టి ఈ మట్టిలో మనకి తెలియకుండానే కొన్ని పురుగులు ఉంటాయండి, అలాగే కొన్ని కలుపు విత్తనాలు ఉంటాయి, తెగులు వ్యాపింపజేసేటువంటి హానికర క్రిములు కూడా భూమిలో ఉంటాయి కాబట్టి అండి, మొట్టమొదటిగా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి అంటే పాలీహౌస్ నిర్మాణానికి సెలెక్ట్ చేసుకునేటువంటి భూమిని తప్పనిసరిగా మనము సోలరైజేషన్ అంటామండి, దాన్ని తప్పనిసరిగా చేయాలి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉండే ఈ క్రిమికీటకాలు కానీ అట్లాగే ఈ మన కలుపు విత్తనాలు కానీ ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. కాబట్టి దీన్ని మనం ముఖ్యంగా ఏంటంటే హీట్ ట్రీట్మెంట్ లేదా ఫ్యూమిగేషన్ పద్ధతిలో మనం ముందుగా మట్టికి చేసుకోవాలండి. అంటే ఇందులో ఏంటంటే ఈ హీట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటేనండి, వేడి ఆవిరి అంటే 80 నుంచి 85 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేటువంటి స్టీమ్ ఆవిరిని మనం 3 నిమిషాల పాటు మట్టిలోకి పంపించాలండి. దానివల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న క్రిమికీటకాలు అవన్నీ నశించిపోతాయి. ఇంకొక మెథడ్ ఏంటంటేనండి కెమికల్ మెథడ్, అందులో మనం ఏంటంటే ఫార్మలిన్ అనేది అయితే గనక 20 మిల్లీలీటర్ నీళ్ళకి కలుపుకొని దాన్ని 2 లీటర్లు చదరపు అడుగుకి మట్టిలో బాగా పిచికారీ చేసి దాన్ని ఇంచుమించుగా 1 నుంచి 2 రోజులు అలానే ఉండనివ్వాలండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా మనకి భూమిలో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయండి. దీని కెమికల్ మెథడ్ అంటే అదే. ఒకవేళ మనకి ఫార్మలిన్ కాకపోతే దానికి బదులుగా మిథైల్ బ్రోమైడ్ అనేది కూడా ఉంటుందండి. అది 10 మిల్లీలీటర్లు 1 చదరపు మీటర్కి మట్టి మీద కలుపుకోనండి. అది అంటే 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని దాన్ని బాగా మట్టి మీద మనం పిచికారీ చేసుకోనండి. 1-2 రోజుల పాటు దాన్ని అట్లానే ఉంచేసేయాలి, అంటే పాలిథిన్ షీట్ పైన కప్పేసి 1-2 రోజులు మనం అట్లా ఉంచాలండి. ఉంచిన తర్వాత మళ్ళీ ఆ షీట్ని తీసేసి మళ్ళీ 2-3 రోజులు ఆగిన తర్వాతే మనం విత్తనం వేసుకోవాలి. సో ఈ రకంగా చేయడం వల్ల అంటే నేలకి ఆవిరి పెట్టడం కానీ లేకపోతే ఈ కెమికల్స్ ఫార్మలిన్ కానీ మిథైల్ బ్రోమైడ్ కానీ వాడటం వల్ల ముందుగా మనము నేలని ట్రీట్ చేస్తాం, అంటే
1: శుద్ధి చేస్తాం.
2: శుద్ధి చేయటం వల్ల ఆల్రెడీ భూమిలో ఉన్నటువంటి ఈ పురుగులు కానీ కెమికేటకాలు కానీ లేకపోతే తెగుళ్ళు కలగజేసే కారకాలు కానీ కలుపు విత్తనాలు కానీ మొత్తం అవన్నీ కూడా నాశనం అయిపోతాయండి.
1: పాలిహౌస్ నిర్మించుకున్నామండి. నిర్మించుకున్న తర్వాత మనం కూరగాయలని సాగు చేయాలనుకుంటున్నాం. మీరు అన్నారు ఇందాక ఒక మాట, కూరగాయలను కనుక ఈ పాలిహౌస్లో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది అని. ఎక్కువ దిగుబడి రావాలి అంటే ముఖ్యంగా ఏ ఏ పంటల్ని అంటే ఏ ఏ కూరగాయలను ఇక్కడ సాగు చేసుకోవచ్చు?
2: దీనిలో అన్ని రకాల కూరగాయలు కూడా మనం వేసుకోవచ్చండి. ఇందులో మన బయట కంటే కూడా దిగుబడులు ఇందులో బాగా వస్తాయి. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటేనండి, ఇప్పుడు కొన్ని ఉన్నాయనుకోండి, ఇప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవరు ఇట్లాంటివి ఏంటంటే మనం ఖచ్చితంగా టెంపరేచర్ తక్కువ ఉండే రబీ సీజన్లోనే మనం ఎక్కువగా సాగు చేస్తాం. సో దీన్ని తీసుకొచ్చి ఖరీఫ్లో సమ్మర్లో చేయటానికి అవ్వదండి. ఎందువల్లంటే మనం బయట వాతావరణ పరిస్థితులు నియంత్రించలేం, కానీ ఈ వాతావరణ పరిస్థితుల్ని మనం లోపల నియంత్రించుకోవచ్చు. కాబట్టి దానికి అననుకూల పరిస్థితులలో కూడా అలాంటి వాటిని మనం పాలిహౌస్లో సాగు చేసుకోవడం ఇది మెయిన్ ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ టెంపరేచరు, ఈ రిలేటివ్ హ్యూమిడిటీ, లైట్, ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి మనం చూసుకున్నట్టయితే అన్ని రకాలు చేసినప్పటికీ కూడా ముఖ్యంగా మనకి కలర్డ్ క్యాప్సికమ్. ఇప్పుడు ఏంటంటే ఈ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఈ హోటల్స్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి అండి, వాటిల్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందండి. కలర్డ్ క్యాప్సికమ్కి మంచి రేట్ వస్తూ ఉంది. అట్లాగే మనకి టమాటా ఒకటి. ఇప్పుడు సమ్మర్లో టమాటో చాలా కష్టమండి గ్రో చేయడం. ఎందువల్లంటే ఇది సొల్నేషియా ఫ్యామిలీకి చెందిందండి. దానివల్ల ఏమవుతుందంటే పాలినేషను అంటే పాలిన్ గ్రెయిన్స్ ఉంటాయి కదండి, అవి సరిగా జెర్మినేట్ కావు. అందువల్ల ఏమవుతుందంటే పూత వస్తుంది కానీ మనకి సమ్మర్లో బయట వేసినప్పుడు కాయ నిలబడదండి. ఆ పూత అంతా వస్తుంది కానీ కాయ కట్టకుండానే పూత రాలిపోతుంది. ఎందుకంటే టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటిపోతాయి డే టైం టెంపరేచర్స్. కాబట్టి మనకి సమ్మర్లో టమాటోని బయట వేయలేమండి. అదే మనం కనుక పాలిహౌస్లో సమ్మర్లో వేసుకున్నట్టయితే టమాటాలో మంచి దిగుబడి వస్తుందండి. తర్వాత మంచి నాణ్యత ఉంటుంది, మంచి రైతు కూడా మంచి ఆదాయం వస్తుందండి.
1: రకాలండి ఇక్కడ వేసుకునే రకాలు ఏంటి?
2: ఇక్కడ కూడా మనకేంటంటేనండి ఎక్కువ హైబ్రిడ్ రకాలు ఉన్నాయండి. పబ్లిక్ హైబ్రిడ్లో ఉన్నాయి, ప్రైవేట్ హైబ్రిడ్లో ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఐఏహెచ్ఆర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అర్కా నవీన్ అనేటువంటి రకం, అర్కా రక్షకు, అర్కా సామ్రాట్ ఇవన్నీ కూడా బాగుంటాయండి. ఇవన్నీ కూడా మనము పాలిహౌస్లో సాగు చేసుకోవచ్చు అండి. తర్వాత మనం ఇది ఆర్బైట్ వేస్తే మనకి 30 నుంచి 40 టన్నులే వస్తుందండి దిగుబడి ఎకరాకి. అదే కనుక మనం పాలిహౌస్లో సాగు చేసినట్టయితే ఈ టొమాటోని 70 నుంచి 80 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
1: దాదాపు రెట్టింపు తీసుకోవచ్చు.
2: అవునండి.
1: కాబట్టి ఉమాజ్యోతి గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ పాలిహౌస్లో కూరగాయలను సాగు చేసుకునేటట్లయితే మంచి దిగుబడి, మీరు అన్నట్టు ఈ పాలిహౌస్లో సాగు చేయటం వల్ల నాణ్యత బాగుంటుంది కాబట్టి దానికి ఎక్కువ డిమాండ్ అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా కూరగాయలు లేని సమయంలో అన్ని వాతావరణాల్లో కూడా వీటిని పండించలేము కాబట్టి అట్లాంటి వాతావరణాలను కూడా వీటిలో కల్పించి పండిస్తాం కాబట్టి లేని సమయంలో కూడా ఇవి తీసుకోవటానికి వీలయ్యి ఎక్కువ ధర పలుకుతాయి ఆ సమయంలో. అట్లాంటి సమయంలో రైతుకి కాస్త వెసులుబాటు అనేది ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ పాలిహౌస్లో కూరగాయలను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని, నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని తీసుకోవచ్చు.
2: అవునండి.
1: నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
0: మీరు ఇంతవరకు పాలిహౌస్లో కూరగాయల సాగు ఈ అంశం గురించి డాక్టర్ కె ఉమాజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో తరువాత
1: మిరపకాయలను ఎండబెట్టే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం పాటిస్తున్న బయట కళ్లాల్లో ఆరుదల విధానం వల్ల నాణ్యత బాగా దెబ్బతింటోంది. నేల, గాలి, తేమ ద్వారా వచ్చే శిలీంధ్రాలు, తద్వారా వచ్చే బూజు పదార్థాలు అఫ్లాటాక్సిన్స్ నాణ్యతకు అవరోధంగా ఉన్నాయి. అంతేకాకుండా సూర్యరశ్మి ద్వారా వచ్చే అతినీలలోహిత కిరణాల వల్ల రంగు బాగా క్షీణిస్తుంది. కాయలను నేలపై కానీ, పేడ అలికిన కళ్లాల మీద కానీ ఆరపెట్టరాదు. దీనివల్ల నేలలోని అఫ్లోటాక్సిన్లు కలగచేసే శిలీంధ్రాలు ఆరుతున్న మిరపకు సోకే ప్రమాదం ఉంటుంది. కావున కాయలు పాలిథిన్ పట్టాల మీద కానీ, శుభ్రపరిచిన కాంక్రీట్ కళ్లాల మీద కానీ ఆరపెట్టాలి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు కొన్ని మెళకువలను, అలాగే మేలైన ఆరుదల విధానాలు తప్పక పాటించుకోవాలి. ఆరుదల చేయటానికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి రైతువారీ పద్ధతి, ఇవి కళ్లాల్లో ఆరపెట్టుకోవటం. ఈ రైతువారీ పద్ధతి విధానంలో మిరప ఆరుదలకు 15 నుండి 20 రోజులు పడుతుంది. కంచె ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. వీలైనంత పలచగా కాయలను పోయాలి. సిమెంట్ ఫ్లోర్ లేదా టార్పలిన్ పట్టాలపై ఆరపెట్టాలి. కాయలను ఎప్పటికప్పుడు తిరగగలపాలి. తేమ శాతం సుమారు 10 నుండి 11 వరకు ఉండేలా ఆరపెట్టుకోవాలి. ఎక్కువగా ఎండితే రంగు కోల్పోవడమే కాకుండా విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. బాగా ఆరకపోతే అఫ్లోటాక్సిన్ ఆశించడానికి అవకాశం ఉంటుంది. తాళుకాయలు, తెగుళ్లు సోకిన కీటకాలు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. మిరప కోత తర్వాత సరైన ఆరుదల విధానాలు పాటించకపోవటం వల్ల నాణ్యత బాగా దెబ్బతింటుంది. మిరప ఆరుదల విధానంలో రైతులు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. పట్టాలపై ఆరుదల వల్ల నేల ద్వారా వచ్చే శిలీంధ్రాలు, మలినాలు రాకపోయినా ఎక్కువ రోజులు పట్టే ఈ విధానం వల్ల సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాల వల్ల కాయల్లో రంగు క్షీణిస్తుంది. పైగా ఎక్కువ తాళుకాయలు వస్తాయి. ఈ ఇబ్బందులను అధిగమించాలి అంటే కృత్రిమంగా వేడిగాలుతో బారన్లో ఆరుదల లేదా బారన్ లేని చోట పాలిహౌస్ సోలార్ డ్రయర్ని ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతులను పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల వారు రూపొందించారు. రెండో విధానం చూసినట్లయితే కృత్రిమంగా వేడిగాలిని ఉపయోగించి ఆరబెట్టడం. ఈ కృత్రిమంగా వేడిగాలిని ఉపయోగించే పద్ధతుల్లో రెండు పద్ధతులు ఉన్నాయి. బారన్లో ఆరబెట్టు విధానము, రెండోది పాలిహౌస్ సోలార్ డ్రయర్. బారన్లో ఆరబెట్టే విధానం గురించి మనం చూసుకున్నట్లయితే పండు మిరపకాయలను కోసిన తర్వాత పురుగు, తెగులు సోకిన కాయలను వేరుచేసి నీడలో సుమారు 12 గంటలు లేదా ఒక రాత్రి గుట్టగా వేయాలి. మరుసటి రోజు పండు మిరపను బుట్టల్లో నింపుకొని బారన్లోని టైర్లపై ముందుగా అమర్చిన ట్రేలలో సుమారు 2.5 నుండి 3 అంగుళాల మందంతో సమానంగా పోసుకోవాలి. ట్రే సైజు సుమారు 3.5 అడుగులు పొడవు, 2.5 అడుగుల వెడల్పు నుండి 3 అంగుళాల లోతు ఉంటుంది. 12 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు సైజు గల బారెల్లో 100 నుండి 110 ట్రేలలో 10 నుండి 11 క్వింటాళ్ల పండు మిరప పోసుకోవచ్చు. ట్రేలను బారెల్లోని అరలపైన అమర్చినప్పుడు వేడిగాలి పైకి పోవటానికి వీలుగా ఉండాలి. బారెన్ పొయ్యిల్లో కర్ర లేదా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఉపయోగించి మండించవచ్చు. 75 నుండి 80 తేమ శాతం గల పండు మిరపను 10% వరకు ఆరపెట్టడానికి పట్టు సమయం, సన్నరకాలైతే 40 గంటలు.

0: హైబ్రిడ్ మిరప వండర్ హాట్, ఇండామ్ 5 లాంటి రకాలైతే 50 గంటలు పడుతుంది. కాయలను ఆరబెట్టినప్పుడు బారెన్లో వేడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. బారెన్లో ఆరబెట్టినప్పుడు ముఖ్యంగా వెంటిలేటర్లను, కాయ ఆరుదల రకాలను బట్టి శాస్త్రవేత్తలు తెలిపిన విధానంగా ముయ్యటం తెరవటం చేయాలి. 1 కిలో ఎండుమిరప తయారవటానికి 2 రూపాయల నుండి 2.5 వరకు ఖర్చవుతుంది. అదే రైతువారి పద్ధతిలో అయితే 50 పైసల నుండి 75 పైసల వరకు ఖర్చవుతుంది. బారెన్లో ఆరుదల చేసిన మిరపకాయల్లో తాలుకాయ చాలా తక్కువ ఉంటుంది. రంగు బాగా నిలబడి దుమ్ము ధూళి లేకుండా రైతువారి పద్ధతిలో కంటే మంచి నాణ్యత వస్తుంది. 2వ పద్ధతి పాలీహౌస్ సోలార్ డ్రయర్ పద్ధతి. ఇది 2 టన్నుల పండు మిరపకాయలు ఆరబెట్టడానికి కావలసిన ఆర్చ్ మోడల్ పాలీహౌస్ సోలార్ డ్రయర్ సైజు 40 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, అలాగే 8 అంగుళాల ఎత్తు ఉండాలి. పైన 200 మైక్రాన్ మందం గల యూవి స్టెబిలా పాలిథిన్ షీట్ను కవర్గా వాడుకోవచ్చు. డ్రయర్లో వైర్ మెష్ జల్లెళ్లు 2 అరల్లో అమర్చబడి ఉంటాయి. డ్రయర్ చుట్టూ కింద పైన కవర్ షీట్కి కిటికీలు, వాటిపై వెల్ అతికించిన కవర్లు ఉంటాయి. వీటిని మూయట తెరచుట ద్వారా డ్రయర్ లోపలి ఉష్ణోగ్రత అలాగే తేమ శాతాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరబెట్టే విధానాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే, కోత అనంతరం పురుగు తెగులు సోకిన కాయలను వేరుచేసి 12 గంటల నీడలో గుట్టగా వేసి తరువాత సోలార్ డ్రయర్లో గల అరల్లో సుమారు 2.5 అంగుళాలు మందల్లో సమానంగా పోయాలి. 75 నుండి 10% తేమ వరకు ఆరబెట్టుకుని 6 నుండి 7 రోజులు సూర్యరశ్మి ఉన్న రోజులు కావాలి. అదే కళ్లాల్లో అయితే 15 నుండి 20 రోజులు కావాలి. ఈ డ్రయర్ లోపల ఉష్ణోగ్రత 6 బయట కంటే 10 నుండి 20 డిగ్రీలు అధికంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా అకాల వర్షాల నుండి పంటలను పూర్తిగా రక్షించుకోవచ్చు.
1: మీరింతవరకు మిరపను ఎండబెట్టు పద్ధతుల గురించి విశేషాలు విన్నారు.

0: భారత్ శీర్షికన వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ఈ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పివి వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసినాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
4: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశనం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
2: అయితే వ్యాక్సిన్ అనగానే చాలామందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తాను.
3: ఇది హెచ్పివి వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది, డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీ ఎలాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే, భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు ఇది తీసుకోవడం. ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు. అంతే తేడా.
4: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ను అంది

0: ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ఒక క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణనష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
1: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
0: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml ఐఎం రూట్లో ఇస్తూ ఉన్నాం కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళు అయితేనేమి ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గార్డాసిల్ 9 అనే కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వారు కనుక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
2: దాంతోపాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము. అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
1: అవకాశం
2: లేదు.
0: దాదాపుగా
2: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకొని పంపిస్తాము.
0: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
1: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
2: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోసు, దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ గర్ల్స్కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాము. ప్రైవేట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్కి మనకు 4-5 thousand ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పీ చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్, ఆ రకంగా సింప్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో, కొంత

0: వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, హెచ్ఐవీ వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమన్నా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే, మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు, ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్గా హార్మోన్ బేస్డ్ ఏ ఉంటుంది.
1: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది, కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
3: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

0: గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ ఆకాశవాణి విజయవాడ.
1: ఇన్ అవర్ వీక్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంగ్లీష్ టాక్స్ వీ బ్రింగ్ యూ ఏ టాక్ బై శ్రీమతి జయా మోహన్ ఆన్ ది టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఇన్ అవర్ లైఫ్.
2: డియర్ లిస్నర్స్, ఫర్ మెనీ ఇయర్స్ ఐక్యూ ఆర్ ఇంటెలిజెన్స్ కోషెంట్ హ్యాస్ హెల్డ్ స్వే యాజ్ ఎ రిక్విజిట్ టు అ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. A high IQ has also been considered as a benchmark to secure admission to all the prestigious educational institutions across the globe. However, research now shows that IQ is just the tip of the iceberg. For a person to be happy and successful in life, the role of IQ is just 20%. The rest of the 80% is governed by our EQ or emotional quotient. EQ is a measure of our emotional intelligence. Dear listeners, emotional intelligence is the ability to motivate oneself and persist in the face of frustrations. It is also the ability to control impulse, delay gratification, to regulate one's moods, and to empathize and hope. Throughout the pandemic, it was observed

చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళ్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇక వార్తల వివరాలు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్డు మ్యాప్ రూపొందించి అమలు చేయాలని రాష్ట్రపతి కోరారు. విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించిన రాష్ట్రపతి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: उनके पास वो बहुत टैलेंटेड है. ये दूर दराज के लोग जो जंगलों में रहते हैं उन तो एक रोड मैप बनाना चाहिए. ये सब चीजें बहुत सारे लोग पढ़ा लिखा है, पढ़ा लिखा होते हुए भी बहुत लोग बहुत चीजें जानते हैं लेकिन वो खुलते नहीं. ये उनका प्रवृत्ति है लेकिन उनको खुलना पड़ेगा, शामिल होना पड़ेगा देश के विकास के लिए, समाज के विकास के लिए. आदिवासी लोगों को आगे लाने के लिए तो खुद को ही कुछ करना पड़ेगा.
0: అదే వేదిక నుంచి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీకండక్టర్

0: ఫ్యాబ్రికేషన్ ట్రైనింగ్ సెంటర్ను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 75 స్పేస్ ల్యాబ్లను రాష్టపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన విమాన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలకు ప్రయాణికులకు ఇది రక్షణ కల్పించనుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం 5,041 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వర్ నుంచి పారదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీర ప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణ కే అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. తీన్ సెక్షన్ ఇస్మే సే ఆర్మూర్ జగత్యాల్, జగత్యాల్ మంచేరియల్ ఔర్ జగత్యాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగత్యాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై. జగత్యాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగత్యాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో మికాసా ఇన్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఉదయం 8:50 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. 8 ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను విజయవంతంగా ఆర్పివేశామని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సహాయక బృందాల సమన్వయంతో 40 మందికి పైగా వ్యక్తులను రక్షించి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్భవన్లో గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణం చేయించారు. అలాగే ఆ రాష్ట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యుల చేత మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. 1989 నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ 2023లో జరిగిన ఆ రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు దక్కించుకోవడంతో తదనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ పేరిట 2025 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ పురస్కారాలను ఈరోజు ప్రదానం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్తో కలిసి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. క్షేత్రస్థాయి పాలన, గ్రామీణాభివృద్ది, ప్రజాసేవలను అందించడంలో విశిష్ట కృషి చేసిన 42 పంచాయతీలు ఈ పురస్కారాలు అందుకున్నాయి.

0: ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కుప్పం, త్రిపురలోని హరిపాడ్ పంచాయతీలు ఉత్తమ బ్లాక్ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అసోంలోని న్యూ నాపం, బీహార్లోని టెల్కప్, ఉత్తరప్రదేశ్లోని బిరహారు తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం విక్రయించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను పూర్తిగా ఆర్బీఐ ఖండించింది. ప్రస్తుతం తన వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వలు 880.52 టన్నులతో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ ప్రతి నెలా విడుదల చేసే మంత్లీ బులెటిన్ను మాత్రమే అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం నుంచి తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ సుమారు $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించిందన్న అసత్య వార్తలు ప్రచారమవడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణి సరిహద్దుల నిర్ధారణపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను స్వతంత్రంగా సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ కంచన్ దేవి నేతృత్వం వహిస్తారు. ఈ ఏడాది 31 ఆగస్టులోగా తన నివేదికను సమర్పించాలని కమిటీకి స్పష్టం చేసింది. ఆరావళి పర్యావరణ శ్రేణి పరిరక్షణకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించడానికి నిష్పక్షపాత శాస్త్రీయ అంచనా అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 24 గంటల్లో కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఋతుపవనాల రాక నేపథ్యంలో కేరళం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు 7 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అదేవిధంగా వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించేందుకు ATF ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో ఈ ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: pollution. So this is a
1: Yes.
0: collective approach. So that's why the figure that you mentioned about 600 crores in tax concession by the states, they're going to have zero taxes for it. That's one of the concepts. So center would give them money in terms of loan intervention, subvention. And the states will almost waive off registration fee and give some 100% motor vehicle tax concessions and other things built into it. And not just that, the auto original equipment manufacturers will also offer some discounts on the showroom prices. So it's a collective effort by everybody to ensure that the wheels of economy don't stagger because of pollution.
2: And Mr. Prasad, the cabinet has approved a coastal highway from Rameshwaram, Konark to Paradip in Odisha. It has approved a four-laning of Khagaria-Purnia section. They have also approved four-laning of key sections of NH-63 and NH-563 in Telangana and upgradation of NH-347B in Madhya Pradesh. So definitely these are also very forward-looking steps which the government has been taking constantly.
0: Yeah, because we all know bulk of our road transport is just not transports people, but as I said, goods and services, your business. And when everybody is talking of in terms of saving time, ensuring that you reach from destination A to destination B at a much faster, you need to upgrade your infrastructure. And this has been the hallmark of the government in the last decade. So they've invested so much on infrastructure development. Road networks become very crucial because you may have a good port, but if you can't able to reach to the port by a good road, you cannot connect it to the hinterland, then it doesn't serve the purpose. So this has to be an integrated approach. And this is what is reflected that every time you look into spreading your network of roads, you are actually developing the economy and allowing the, as I said, the wheels of economy move faster.
2: Thank you so much for this in-depth discussion.
0: Thank you very much.
3: You were listening to a discussion on key union cabinet decisions. The participants were K.V. Prasad, senior journalist, and Sonu Sood, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
4: Spotlight. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి వైదేహి నాటిక వింటారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. వినండి వైదేహి నాటిక.
6: ఎంతోమంది డాక్టర్లు కనీస వైద్య సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు వెళ్లి అక్కడి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఆదుకుంటున్నారంటే దానికి కారణం శ్రీ దయానిధి గారే. అలాంటి సంఘ సేవకులు ధర్మదాత అయిన శ్రీ దయానిధి గారిని సన్మానించబోనటం నిజంగానే మన అదృష్టం. ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ఈ తిరు సత్కారానికి వారు అంగీకరించడం నిజంగా వారి ఔదార్యాన్ని మనం గ్రహించాలి. పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు, పారిశ్రామికవేత్తలు దయానిధి గారిని పుష్పమాలాంకృతిని చేస్తారు. ఇప్పుడు దయానిధి గారు మాట్లాడతారు.
7: వెల్, అందరికీ నమస్కారం. అధ్యక్షుల వారు నా గురించి చాలా చెప్పారు, అది వారి మంచితనం, అభిమానం. ఎస్, నాకు చాలా ఆస్తి ఉంది. అంటే అది లెక్కకు మించిన ఆస్తిని కూడా నేను గర్వంగా చెప్పగలను. నేను ఏది కావాలన్నా ఆస్తితో పొందగలను. ఎస్, కొనగలను, ఒక్కటి తప్ప, అది సంతానం. ఎందుకనో నాకు పిల్లలు లేరు. ఆస్తి, హోదా, పలుకుబడి, కార్లు, మిల్లులు, కోట్ల డబ్బు ఎన్ని ఉన్నా నేను లేనివాటి, ఏమీ లేనివాటి. కాయకష్టం చేసే నిరుపేద సాయంత్రానికి తన బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆకాశంలో చంద్రుడు చూసి ఆడిస్తాడు. ఇంత డబ్బున్న నేను ఆ అనుభూతిని కొనగలనా? అందుకే ఎన్నున్నా నేను నిరుపేదవాడిని. నాకంటో మరీ రుద్ధమవుతోంది, మాటలు పిగిలి రావటం లేదు.

0: శ్రీవారికో శుభవార్త.
1: నన్ను ఇంట్లోకి రానిస్తారా శ్రీమతి గారు? ఈ దండల బరువు, సన్మాన కోలాహలం ఇంకా నా మనసులో తిరగాడుతూనే ఉంది.
0: అబ్బా, ఇన్ని దండల, ఇన్ని బరువు బాధ్యతలు మీరెందుకు మెడకు తగిలించుకుంటారో అర్థం కాదు. పూలు వాడిపోయినా దండలోపల దారం మిగిలిపోయినట్లు. ఈ దండలు మెడలోంచి తీసివేసినా వాటి బరువు బాధ్యతలు మాత్రం మీ గుండెలంటి పెట్టుకుని ఉన్నాయి.
1: ఈ బరువు బాధ్యతలు అందరికీ దొరకవు.
0: అంటే కావాలనే ఈ బరువు బాధ్యతలను మీరు మోస్తున్నారా?
1: కావాలన్నా కూడా దొరకవు. అయినా దండ మెడలో ఉన్నంతసేపే ఆ బరువు తీసి పక్కన పెడితే బరువు లేదు, బాధ్యత లేదు.
0: ఇంత మాత్రం దానికే ఇంత పెద్ద ఎత్తున సన్మానాలు, ఇన్ని పెద్ద పెద్ద దండలు ఎందుకో?
1: చూడు, సమాజంలో మన మాటకు తిరుగులేదని, మన పరపతికి ఎదురులేదని నిరూపించుకోవడానికి, 10 మందికి తెలియజేయడానికి ఇలాంటి తంతు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. ఇది వ్యాపారంలో ఒక భాగమే.
0: అయ్యో రాత, నాతో చెప్తే చెప్పారు గాని ఇంకెవరితోనూ ఇలా అనకండి, నవ్విపోగలరు.
1: నవ్వినా ఏడ్చినా ఉన్న సంగతి అదే.
0: బాబు, ఈ సంగతులు ఏమీ నాకొద్దు.
1: మరి ఏ సంగతులు కావాలి?
0: దూరంగా ఉండండి. అడుగో మోహన్.
1: వీడొకడు పానకంలో పడకలవే.
0: మోహన్, అయ్యగారి మెడలో దండలన్నీ తీసి వారి గదిలో పెట్టు.
2: అలాగేనండి.
1: మరి శ్రీమతి గారు శుభవార్త చెప్పనే లేదు, చెప్పవాయి.
0: చెప్తాను సార్, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఈరోజు సేమియా పాయసం తయారు చేస్తున్నాను.
1: ఓ మై డియర్ వైదేహి, నీ చేత్తో ఇచ్చే సేమియా పాయసం అంటే ఆ వార్త కూడా అంతకంటే తీయగా ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు చేసినా మన ఇంట్లో సేమియా పాయసానికి ఒక ప్రత్యేకత ఉన్నదన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇంట్లో ఎన్నాళ్ళ నుండో పనిచేస్తున్న ఈ మోహన్కి తెలుసు. వెల్, నేను స్నానం చేసి వస్తాను. ఓకే
0: ఓకే.
2: అయ్యగారి బరువు బాధ్యతలు మోయటానికి అమ్మగారు ఉన్నారు, అమ్మగారి నీళ్ళలో బ్రతికే నా వాటి నౌకర్లు ఉన్నారు. ఇంతమంది నౌకర్లు అమ్మగారు ఉండగా అయ్యగారు కందిపోతారేమోనని బెంగెందుకో.
0: మోహన్, ఏమిటనేది?
2: సేమియా పాయసంలో బెల్లమా, పంచదార?
0: నీకేదిష్టం?
2: నా ఇష్టం. ఇక్కడ ఎవరికి కావాలండి, నేను నౌకర్ని.
0: పంచదార ఇష్టమేనా?
2: ఎంత పంచదార వేసినా అమ్మగారు స్వయంగా దగ్గరుండి తయారు చేస్తున్నారు కాబట్టి ఆ పాయసంలో పంచదార తీపి కన్నా అమ్మగారి ఆప్యాయత ఎక్కువగా ఉంటుందేమో.
0: అదేం కాదు, నువ్వు పాయసం తాగుతావా? ఏమిటా మౌనం? నువ్వు మాట్లాడితే వినాలని ఎంత కోరికతో ఎదురు చూస్తున్నానో నీకేం తెలుసు. నువ్వు పలకవు, మాట్లాడవు. కొంతమంది మాట్లాడి బాధిస్తే మరికొందరు మౌనంగా తీయటి స్మృతిని రేపి బాధిస్తారు. సరే వెళ్ళు, అయ్యగారు వస్తున్నారు.
1: నిజమే, సేమియా పాయసం అంటే నాకు ఎంతో ఇష్టం.
0: ఇంకా?
1: ఇంకా గ్లాస్ నాకు ఇచ్చేప్పుడు నీ చేతి గాజుల చప్పుడు, నీ చూపులు, నువ్వు అన్ని ఇష్టమే.
0: ఇంతకు మీకు కావాల్సింది పాయసమా, నా చేతి గాజుల చప్పుడా?
1: రెండు కాదు.
0: మరి
1: నువ్వు?
0: అబ్బా వదలండి, మీరు తొందరపడకుండా బుద్ధిగా మీ గదిలోకి వెళ్తే ఈ శ్రీమతి అక్కడికే వస్తుంది పాయసం గ్లాస్తో.
1: వెల్ వెల్, అక్కడ నా వైదేహి మోహన రాగం ఆలపించాలి. ఆ తన్మయత్వంతో నేను హాయిగా నిద్రపోవాలి నీ ఒళ్ళు.
0: ఏమిటండి చిన్నపిల్లల్లాగా?
1: అవును, చిన్నపిల్లలు లేని మనం ఎప్పుడు చిన్నపిల్లలే.
0: ఓహో, అదా సంగతి. అయితే ఇక తమ ఆటలేం సాగవు.
1: అదే,
0: మీరు మీ గదిలోకి పదండి సార్, అంతా చెప్తానుగా.
1: అలాగే వెళ్తున్నాను.
2: అమ్మగారు, సేమియా పాయసం రెడీ.
0: నువ్వు నన్ను అమ్మగారు అమ్మగారు అని పదే పదే పిలుస్తుంటే చాలా బాధగా ఉంది.
2: అదేమిటి, మీ నీళ్ళలో బతుకుతున్నవాణ్ణి, మీ దగ్గర చాకరీ చేస్తున్నవాణ్ణి, మిమ్మల్ని అమ్మగారు అనక ఏమని పిలవమంటారు?
0: కావాలంటే అయ్యగారికి చెప్పి ఇంకో పని మనిషిని పెట్టిస్తానులే. నువ్వు ఏమీ పని చేయొద్దు, ఈ ఇంట్లో నువ్వు ఉంటే చాలు.
2: అయితే నన్ను ఎలా పిలవమంటారో చెప్పనే లేదు.
0: వైదేహి అని పిలువు. ఆ పిలుపు నీ నోటి నుండి నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. కోరికల వలయంలోంచి బయటపడ్డ స్వేచ్ఛా విహంగంలా నా గుండెల భారం తేలికవుతుంది. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నిన్ను చూస్తూ గడుపుతున్నాను.
2: మీరు అనవసరంగా బాధపడుతున్నారేమో.
0: కాదు, వైదేహిని పిలిపించుకునే వరకు నా ఈ బాధ తీరదు. పిలువు మోహన్, పిలువు.
2: నాకు తెలీదు.
0: దగ్గరలో ఉన్న నిధిని గురించి ఆలోచించరు, చూడరు.
2: మీ మాటలు నాకు అర్థం కావటం లేదు.
0: బాధలు లేని జీవితం నీది, ఎప్పుడో గాయపడ్డ మనసు నాది. నా బాధ, నా ఆంతర్యం నీకు తెలీదు.
2: నాకు తెలిసిందల్లా ఒకటే, అయ్యగారి కోపం వచ్చినప్పుడు మహారుద్రుళ్ళ భీకరాకారంతో నౌకరులందరినీ చీల్చి చెండాడతానంటాం ఒక్కటే తెలుసు. ఇప్పుడు ఆలస్యమైతే మీకేం పర్వాలేదు, కానీ ఆ కోపపు మంటల్లో నేను కాలిపోక తప్పదు.
0: చాచా, అయ్యగారిని మరీ రాక్షసుల్లాగా అంచనా వేయకు. ఆయన మనసు వెన్న.
2: మీ దగ్గర అది వెన్నలాగానో పాలలాగానో పంచదార పాయసంలాగానో ఉంటుంది, మాబోటి వాళ్ళ దగ్గరది పాషాణం.
0: మోహన్!
2: అవును అవును, నన్ను కళ్ళల్లో పెట్టుకుని కందిపోకుండా చూసుకునే నా భార్య చనిపోవటానికి కారకుడెవరు? ఈ దయానిధి గారి ఆపరేషన్ చేయించాలి, 500 ఇమ్మని అడిగాను, ఇవ్వలేదు. జబ్బు ముదిరి నా కళ్ళు ముందే అది కళ్ళు వచ్చింది. నన్ను ఒంటరిగా రాయిలాగా ఎండిన మోడులాగా బ్రతకమని అది కాస్త వెళ్ళిపోయింది.
0: ఊరుకో మోహన్, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నన్ను అడగచ్చుగా, నేనిచ్చేదానిగా డబ్బు.
2: మీరప్పటికి ఎక్కడికి రాలేదు.
0: అయ్యగారు పిలుస్తున్నారు, కళ్ళ నీళ్ళు చూచుకో. నన్ను తొడవమంటావా?
2: వద్దు.
1: వెల్, ఏమిటి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఇంట్లో వంటల గదుల్లో మీటింగులు అంటే నాకు తగనిచ్చి రాదు. ఉదాహరణకి మోహన్ ఉన్నాడు, వీడికి నేనంటే ఎంతో ప్రేమ. తన ప్రేమను తనలో దాచుకుంటాడు తప్ప ఇది అని పైకి చెప్పడు, అదొకటైపోయింది.
0: అవును, వర్షించని మేఘంలాగా, రాగాలలో మోహన రాగంలాగా అతని జీవితం నిజంగానే ప్రేమమయం.
1: వెల్ సెడ్. రాగాలు రాగబంధాలు జీవితాన్ని ఎప్పుడూ అంటు పెట్టుకునే ఉంటాయి, వెలుగునీయడంలాగా. ఎవరు వేరు చేయలేరు, చేయకూడదు ఆ బంధాన్ని. ఓ మై గాడ్, మాటల్లో సేమ్యా సంగతి మర్చిపోయారు. అంతేకాదు, అంతకంటే తీయనేనని మోహన రాగం.
0: మోహన్, నీ చేతులతో వీణ తీసుకొచ్చి నాకు ఇవ్వవు?
2: అలాగే అమ్మగారు.
0: అవును, మోహన్ ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉంటాడు. ఎందుకు అలా ఉంటామని చాలాసార్లు అడిగాను, మాట్లాడలేదు.
1: నువ్వెందుకు వాటి గురించి అంతగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. జీవితంలో అలసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేయలేం కదా. ఓ గుడ్ గాడ్, సంతోషంగా గడపాలనుకున్న ఈ సమయాన్ని మన క్లేశంతో వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఫ్యాక్టరీలు, కూలీలు, నౌకర్లు, బాధలు గాధలు, ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్.
0: ఇదిగోండి పాయసం. కానీ మోహన్ అనుకువా, నమ్రత, మంచితనం నన్నెంతో ముగ్ధురాలని చేస్తుంది.
1: స్టాప్ దట్ నాన్సెన్స్. పడక గదిలోను వంటింట్లోనూ వాడిని గురించి చర్చలేంటి? వైదేహి, వాడు నా నౌకర్. ఆల్ రైట్, పాయసం చాలా బాగుంది.
0: అప్పుడే మీరు బాగుంది అనేయకండి, ఇంకా మీకు చాలా చెప్పాలి. ఆ చెప్పే ముందు మోహన రాగంలో నా పాట వినిపించాలి. మీరు ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చిన ఆ వేణును శృతి చేసి నా గొంతు కలిపి మేము ఆనందింపు చేయాలి. ఇది మీరు ఎంతో అనురాగంతో ప్రేమించే మీ భార్యగా నా విద్యుక్త ధర్మం.
2: బాబుగారు, వేణు తీసుకొచ్చాను.
1: అమ్మగారి దగ్గర.
0: ఆహా, కాదు మోహన్, నీ చేతులతో నాకు ఇవ్వు. చూడండి, నీ పాదాల చింత నా ప్రాణంలో ప్రాణమైన మోహన రాగాన్ని మీ స్పర్శతో ప్రారంభిస్తాను. అదే అదేనండి, మీ భార్యగా నాకు దక్కే పుణ్యం. నా సంగీత సాధనకు మీరు కూడా ఏనాడు అభ్యంతరం చెప్పలేదు, పైగా ప్రోత్సహించారు కూడా. అందుకేనండి, నన్ను ఆశీర్వదించండి.
1: ఏమిటిది? చూడవా, ఎన్నో వేల మంది వర్కర్స్ని ఎదిరించాను, సమాజాన్ని ఎదిరించాను, అవసరమైతే ఈ దేశాన్ని ఎదిరిస్తాను. కానీ కానీ నా భార్య ఏదైనా చిన్న మాట చెబితే ఆ మాట కాదని నేను బ్రతకలేను. అయితే నేను బ్రతకలేను.
0: ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? వద్దండి, ఇది ఎంతో సంతోషించాల్సిన సమయం. కష్టాలు చెప్పు.

0: చేసుకోవడానికి, కన్నీరు కార్చడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. సరే మోహన్, నా పాట నువ్వు కూడా వినాలి. నా ఎదురుగా కూర్చుని తన్మయత్వంతో నువ్వు నా పాట వింటుంటే నాకు ఎనలేని సంతోషం, పట్టరాని ఆనందం. తప్పకుండా నువ్వు నా పాట వినాలి. ఏమిటా మౌనం?
1: నీ పాట నేను ఒక్కడే వినాలి, వీడదు. నువ్వు మోహన్.
0: మోహన్ నువ్వుండు, నువ్వు కూడా వింటేనే నా పాటకు సార్థకత, నాకు ఆనందం.
1: వైదేహి,
0: ఇప్పుడే కదా నా మాటకు ఎదురు చెప్పనన్నారు. నృత్యం, సంగీతం, సాహిత్యం 10 మందికి పంచబడాలే తప్ప ఏ ఒక్కరో సొంతం చేసుకోవాలనుకోవడం ద్రోహం.
1: ద్రోహం కాదు, ఆకాంక్ష, అభిలాష. ఈ నృత్య రీతుల్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నేను కొరగాను, పోషించగలను, నా ఇంట్లో ప్రతిష్ఠించుకోగలను. నేను ధనవంతుడి కదా.
0: ఎంత మాయకులండి మీరు. నృత్య, సంగీత, సాహిత్యాలు డబ్బు కమ్ముడయ్యే వస్తువులు కాదు, అదొక తపస్సు.
1: ఆ తపస్శక్తి నా ఇంట్లోనే ఉంది, ఆ అపర సరస్వతి నా కళ్ళెదుటే ఉంది.
0: ఏం కాదు, నేను మీ భార్యను.
1: ఒక భార్యమే కాదు, నా అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దబడిన అందాల బొమ్మ.
0: బొమ్మను కాదు, మీ భార్యను.
1: నా ఆశలు పండించే అందాల రాశివి.
2: నేను వెళ్తున్నానమ్మా.
0: ఏమిటి, వెళ్తావా? నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తే నేను పాడలేను మోహన్, నేను పాడలేను.
1: వాట్ ఎ సర్ప్రైజ్! అసలు నువ్వు పాడేది నా కోసమా, లేక మన ఇంట్లో పనిచేసే ఒక నౌకరు కోసమా? చెప్పు వైదేహి, చెప్పు. నన్ను, నా జీతంతో బతికి ఆ నౌకరును ఒకటేలాగా చూస్తున్నావు. ఇది బయట ప్రపంచానికి తెలిస్తే నేను తల ఎత్తి తిరగలనా? చెప్పు. క్షణ క్రితం నా పాదాలకు నమస్కరించి నేనెంతో ప్రేమతో కొనిపెట్టిన ఆ వీణపై నా దగ్గర పనిచేసే ఓ నౌకరు కోసం పాట పాడుతున్నావంటే నేనెంత పిచ్చివాడి! నాకింతకంటే శిక్ష ఏం కావాలి? ఎందుకు నా శిక్షిస్తున్నావు? నేను నీకు ఏమో అపకారం చేశాను, నీకేం తక్కువ చేశాను? నీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పాను? నిన్ను ఎంతగానో గౌరవించాను, సమాజంలో ఉన్న నా గౌరవానికి 100 రెట్లు అధికంగా ఈ ఇంట్లో నిన్ను ఆరాధించారు. వెల్ వెల్ వైదేహి, నాకు మంచి గుణపాఠం చెప్పావు.
2: నేను వెళ్తానమ్మా.
0: వద్దు మోహన్, నువ్వు వెళ్ళదు. నువ్వు ఇక్కడ లేకుండా నేను పాడలేను. ఈ వీణ పలకదు, నాకు పాట రాదు. నువ్వు వెళ్ళద్దు మోహన్.
1: నువ్వు పాడదు. నీ మనసులో ఒక పాట, పేదాలపై మరొక పాట.
0: ఏమండి, ఏమిటి, ఏమిటండి మీరు మాట్లాడేది?
1: ఆడవారి మనసు ఊసరవెల్లి లాంటిదని అంటే మీరు ఎప్పుడూ ఒప్పుకోలే. కానీ ఈరోజు ఈ మోహన్ గారి మీద నీకున్న అభిప్రాయానికి నిజంగానే నిజంగానే నేను అర్థం చేసుకుంటున్నాను.
0: ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? మీరేనా నన్ను ఇలా అర్థం చేసుకున్నది? పొరపాటు పడుతున్నారండి.
1: ఇన్నాళ్ళు పొరపాటు పడ్డారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను.
0: మీ భార్యగా, ఎన్నడూ మీకెదురు చెప్పని మీ భార్యగా నన్ను అర్థం చేసుకోండి. ఏమండి, ఎప్పుడన్నా అన్నారా 10 సంవత్సరాల దాంపత్య జీవితం మనది? ఏనాడు మీ నోటి నుండి ఆ మాట వినలేదు. ఈరోజు, ఈరోజు మీరెందుకు ఇలా అయిపోయారు?
1: నేనేమైపోలేదు, నువ్వే. ముమ్మాటికి నువ్వే. ఇన్నేళ్ల మన దాంపత్య జీవితానికి కళంకం తెచ్చు, ఇంకెప్పటికీ కోలుకోని రీతిగా పతనమైపోయావు. నువ్వు పతనమైంది కాక నన్ను ఈ సమాజంలో ఎందుకు కొరగాని వాడిలా తయారు చేయాలని చూస్తున్నావు? ఏ శాసిస్తున్నావా? నీ ప్రేమ పగ్గాలతో నన్ను కట్టివేసిన రోజులు పోయాయి వైదేహి. అడుగో, ఆ మోహన్ గారిని కట్టిపడాయి, దాసుడులాగా నీ చెప్పు చెత్తలో పడి ఉంటాడు.
0: ఏమండి, ఆపండి, నేను వినలేను, నేను భరించలేను.
1: అవును, నా మాటలు వినలేవు, నన్ను భరించలేవు.
2: అవును బాబు గారు, నేను వినలేను, భరించలేను.
1: అవునరా, పెళ్ళాంబై నిన్ను చాలాసార్లు పెళ్లి చేసుకోమన్నాను. నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తానన్నాను, కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది.
2: బాబు గారు,
1: ఆ
2: మాట అంటూ నాకు చేతనవడు.
1: ఎందుకు చేత కాదురా? అండ చూసుకుని ఎదగాలనుకుని అలగావాడి. నీ నడిరెత్తి మీదకి వచ్చిన కళ్ళను ఎలా మూయించాలో నాకు తెలుసురా.
2: కళ్ళు మూయించడం ఏం కర్మ? మీరు తలుచుకుంటే శాల్తీలకు శాల్తీలే గల్లంతైపోగలం.
1: నోర్వై,

0: నేను మీ నౌకర్ని కాదమ్ము. అయినంత మాత్రాన హద్దులు మెరటం ఏమంత మంచిది? అన్నం పుణ్యం తెలియని అమాయకురాలు అమ్మగారు ఒట్టి మనిషి కూడా కాదు.
1: వైదేహి, నిజమా? ఎంత సంపద ఉండి నేను దేనికోసం తప్పించిపోయాను? ఎన్నెన్ని కలలు కన్నానో అవన్నీ నిజం కాబోతున్నాయన్నమాట. అంటే అంటే నేను తండ్రిని కాబోతున్నానన్నమాట. ఇక్కడ కూడా నేను మోసపోయాను. ఇప్పుడు హాయిగా ఆనందంగా కాదు పాడేది, గుండెల్ని కోసివేసే భయంకర రాగాలాపనతో నన్ను వ్యధపెట్టు. నర నరాన సంకుచిత తత్వాన్ని ప్రేరేపించే నీ రాగాలాపనతో నన్ను సేద తీర్చు.
2: ఏమండి, మిమ్మల్ని వేధించడానికి కాదు నేను ఈ వీణ నేర్చుకుంది, మిమ్మల్ని బాధల్లోకి త్రోసి ఆనందించడానికి కాదు నేను ఈ సంగీత సాధన చేసింది. ఇప్పుడు మోహన రాగాన్ని గుండెలు పగిలేలా ఆలపిస్తాను, కానీ కానీ ఈసారి మోహన్ ఇక్కడ ఉండమనను. మోహన్ వెళ్ళిపో, నాకు కనిపించకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండకుండా వెళ్ళిపో మోహన్, దూరంగా వెళ్ళిపో. నువ్వు ఒంటరి వాడివి, తిన్నా తినక కడుపు మార్చుకున్నా ఎవ్వరూ నిన్ను గురించి ఆలోచించరు. నీ మంచితనం నమ్రత ఎవరికి కావాలి? అసలు నువ్వుంటే ఎవరికి కావాలి? పోతే ఎవరికి కావాలి? వెళ్ళు
0: వెళ్ళను, నేను వెళ్ళను. ఒకవేళ నేను వెళ్ళాల్సి వస్తే నిన్ను తీసుకువెళ్తాను.
1: అందుకేరా, దాన్ని తీసుకుపో.
0: కాయ బరువుకి చెట్టు కూలిపోతుందండి. అమ్మా, సంగీతం, నాట్యం, సాహిత్యం ఇవి అందరి సొత్తు. ఏ ఒక్కచోట పూడ్చివేయాలనుకోడు స్వార్థం, అవివేకం.
3: సెక్రటరీ
4: పిలిచారా సార్?
3: ఏమిటా బయట కేక? జనం గుమిగూడారు, వాళ్ళకి ఏం కావాలి?
4: మరి సార్
3: పర్వాలేదు, చెప్పు.
4: ఇన్నాళ్ళు సభల్లో సమావేశాల్లో మీరు చెప్పిన ఒకటి చేయలేదట. మీరు డబ్బు ఏర్పాటు చేసుకున్న సమావేశాల తీరుకు, మీరు చేసే బూటకు వాగ్దానాల హోరుకు, మీ మిల్లులో పనిచేసే పని వాళ్ళంతా మూకుమ్మడిగా మీ మీదకి వచ్చి మీది అన్యాయం అని చెప్తారట. వాళ్ళ కోరికలు అంగీకరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతారట. సంప్రదింపులు సమస్య లేదట.
3: వాళ్ళ కోరికలు ఏమిటి? సెక్రటరీ
4: సార్,
3: ఇన్నాళ్లకు నాది అన్యాయం అని చెప్పే దమ్ము నా దగ్గర పనిచేసే వాళ్ళకు వచ్చిందన్నమాట. నాకెందుకో ఈరోజు చాలా సంతోషంగా ఉంది
4: సార్.
3: ఎస్, నిజంగానే సంతోషంగా ఉంది. ఏది నాది కాదు అనుకునేటప్పుడు మనకు మిగిలే సంతోషమే. వాళ్ళ లీడర్ని పిలువు, నా దగ్గరికి రమ్మను. వద్దు వద్దు వద్దు సెక్రటరీ
4: సార్.
3: వాళ్ళకు బోనస్ ప్రకటించు
4: సార్.
3: ఏమిటి, ఆశ్చర్యపడుతున్నావా? నిజం, వాళ్ళు కోరే డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించు, వాటిని అమలు చేయండి.
4: వాళ్ళు చాలా సంతోషిస్తారు సార్.
3: ఓకే, వాళ్ళందరినీ ప్రశాంతంగా వెళ్ళము.
5: బాబు గారు, అమ్మగారు తమ గదిలో కింద పడిపోయి ఉన్నారు, మీ దగ్గర తీసుకెళ్ళమన్నారు, అందుకే తీసుకొచ్చా. ఈ మాత్రలు చేసే అమ్మగారి దగ్గర ఉంది బాబు.
0: అరే, నోటి వెంట నొరగలు, ఉండాలి అయిపోతుంది. ఏమిటి, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి.
5: అట్టగే బాబు.
2: వద్దండి, డాక్టర్ వద్దు, నేను వెళ్ళిపోతాను. పట్టెడు పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా వెళ్ళిపోతాను. నేను వెళ్ళే ముందు మీతో మాట్లాడాలి.
3: ఏమిటి?
2: నా మీద మీకు ఇంకా కోపం ఉంది కదూ, నేను మిమ్మల్ని మోసం చేశానని అనుకుంటున్నారు కదూ. మోహనేడి మోహన్.
0: అమ్మగారు,
2: నన్ను అమ్మగారు అని పిలవద్దని చెప్పానుగా.
0: అమ్మా
2: ఊరుకో మోహన్, ఏడుస్తున్నావా? వద్దు మోహన్.
1: నాతో ఏదో మాట్లాడాలన్నావు?
2: అవునండి, నాకు అసలు వేణు నేర్పింది ఎవరో తెలుసా? మా అన్నయ్య. తల్లి తండ్రి లేని నన్ను తానే తండ్రిలా తల్లిలా ప్రేమించి పెంచి పెద్ద చేశాడు, వీణ నేర్పించాడు. నా అన్నయ్య కూడా మోహన రాగం అంటే ఎంతో ప్రేమ. తన తీరిక వేళ నాతో మోహన రాగాలాపన చేయించి ఆనందించేవాడు. అన్నయ్య నా ప్రాణం, నా దైవం, నా తల్లి తండ్రి అయిన అన్నయ్య చచ్చిపోయాడు. అన్నయ్య ఈ మోహన్ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తున్నాడు. మోహన్ మాట, రూపు, తీరు అంతా వచ్చు మా అన్నయ్యలాగే ఉన్నాడు. మా అన్నయ్యలాగే ఉన్నాడు.
0: వైదేహి అబ్బా, చెల్లి వైదేహి.
2: అనన్నయ్య, మరొక్కసారి చెల్లి అను.
0: అమ్మా చెల్లి వైదేహి.
2: ఎప్పుడు చచ్చిపోయిన అన్నయ్య ఆడిస్తూ లాలిస్తూ నన్ను పిలిచినట్లుగా ఉంది. నాకు నీళ్లు పోసి బట్టలు తొడిగి చిన్న చిన్ని జడలు వేసి గారాబం చేసిన నా అన్న నీలో చేరాడు. చెల్లి మీద మమకారాన్ని చంపుకోలేని నా అన్న నీలో చేరాడు.
0: వైదేహి, నేనెంత అదృష్టవంతుణ్ణి.
1: వైదేహి, నేనెంత పాపాత్ముని. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వైదేహి.
2: చాలా పేద కుటుంబంలో జన్మించిన నన్ను కేవలం సంగీతం మీద మీకున్న అభిరుచితో పెళ్లి చేసుకున్నారు. నా సంగీత సాధనే మీకు భార్యనయ్యే అదృష్టాన్ని కలిగించింది. మరి ఆ సంగీతాన్ని నాకు నేర్పిన గురువు నా అన్నయ్య. నేను వీణ తీస్తే మోహన్ రూపంలో నా అన్నయ్య నా ఎదురుగా నన్ను ఆశీర్వదిస్తున్నట్లుంటుంది. అలాంటప్పుడు మోహన్ని వెళ్ళిపోమ్మంటే?
1: లేదు లేదు వైదేహి, మోహన్ ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు, ఇక్కడే ఉంటాడు.
2: ఏమండి, నా అన్నయ్య నా స్వార్థంతో మిమ్మల్ని బాధించాను కదూ, నన్ను క్షమిస్తారు కదూ?
1: లేదు వైదేహి, అజ్ఞాన ప్రంతకారంలో డబ్బు అధికారం ఎక్కువగా ఉన్నాయని అహంకారంతో అందరినీ తోలనాడారు. డబ్బుతో సంగీతాన్ని కొని సొంతం చేసుకోవాలనుకున్న దుర్మార్గుణ్ణి నేను. సంగీతం వెనుక తాగిన సాధన, తపస్సు, ఏకాగ్రతలను అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి. నా అవివేకంతో నేనే మిమ్మల్ని అందరినీ బాధించాను. వైదేహి నన్ను క్షమించు. వైదేహి
2: అంత మాట అనకండి.
0: అమ్మా వైదేహి, ఎప్పుడు ఎక్కడు ఎండుటాకులా రాలిపోతుంది అనుకున్న ఈ జీవితంలో మళ్ళీ బ్రతకాలని ఆశల్ని చిగురింపు చేశావు తల్లి.
2: అన్నయ్య
0: పిలువమ్మా, పిలువు, మళ్ళీ పిలువు, మళ్ళీ మళ్ళీ పిలువు. నువ్వు దేవుడిచ్చిన చెల్లెలు, నీ పిలుపు నా హృదయంలో అమృతాన్ని చిందించినట్టుంటుంది. మళ్ళీ పిలువు చెల్లి, మళ్ళీ.

0: నమస్కారం. ఈరోజు సభా కార్యక్రమంలో ముఖ్యంగా దయానిధి గారికి పుత్ర సంతానం కలిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అదీగాక సభాముఖంగా దయానిధి గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నారు. ఇప్పుడు దయానిధి గారిని మాట్లాడాలని కోరుతున్నాను.
1: సభ్యులకు నమస్కారం. ఇదివరకటి దయానిధికి ఇప్పుడు మీ ముందున్న దయానిధికి

0: చాలా తేడా ఉంది. యజమాని కూడా శ్రామిక వర్గంతో చేయికలిపి వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నప్పుడే నిజమైన ఆప్యాయతలు పుడతాయి. కనుకనే ఇన్నాళ్లు మా ఇంట్లో పనిచేసిన మోహన్ ఈ రోజు నుండి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తారు. ఇక నుండి ఈ ఫ్యాక్టరీ మీది, అందులో పనిచేసే మీరంతా యజమానులే.
1: మీరింతవరకు వైదేహి నాటిక విన్నారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురంగ. ఇందులో దయానిధి శ్రీ కేఎస్టి సాయి, వైదేహి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, మోహన్ శ్రీ వివి నారాయణ పాత్రుడు, సెక్రటరీ శ్రీ సిహెచ్ బసవరావు పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. కుమారి మందా శ్రీరమ్య వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. వినండి రాగం తానం పల్లవి. సింహేంద్ర మధ్యమం రాగం, తానం వెంకటేశుని ముద్దు కుమార, పదకవి అన్నమాచార్య తిరు అనే పల్లవి. ఆదితాళం రెండు కళ్ళలు, పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు బదలీ.

అనంత అనంత అనంత అనంత అనంతరం దద.

0: ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమం లేపడు ఆపాత మధుర చిత్రగీతాలు వింటారు. ముందుగా ఏఎన్ఆర్ నటించిన ఆలు మగలు ఈ చిత్రం నుండి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం. గీతరచన వేటూరి.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గూడుపుటాని. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించిన గీతం. దాసరథి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చెండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన రేపటి కవి ధూర్జటి, రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చెండూరు మాణిక్యరావు. తరువాత యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు, ఈ అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు. చివరిగా లలిత గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె ఢిల్లీశ్వరరావు గారి నాదస్వర వాద్య కచేరీ, డోలు సహకారం

శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో అర్జున ప్రతిజ్ఞ తోలుబొమ్మలాట ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వనపర్తి హనుమంతరావు బృందం. ఒంటిగంట 30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో జానపద గేయంలో స్త్రీ పాటలు, డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం, అనంతరం రేడియోతో నా పయనం, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు శ్రీమతి ముంచునూరి కృష్ణకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 4:45 భజనావళి కార్యక్రమంలో శ్రీమతి లేటి భార్గవీ బృందం ఆలపించిన భజనలు వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో ఆకుకూరల ప్రాముఖ్యత, నిల్వ పద్ధతుల గురించి డాక్టర్ ఎస్ దివ్యప్రసన్న కుమారి గారి ప్రసంగం. 7:15 పంటసీమల కార్యక్రమంలో వేసవికాలంలో తేనెటీగల సంరక్షణలో పాటించవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగుణం గూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నలిమి గారితో పరిచయ కార్యక్రమం. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో ఆపద్ బాంధవులు, శ్రీమతి తాటికోల పద్మావతి గారి కథానిక ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 8 సెకన్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.